ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణం.

మాసం 16వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 7వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 40 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు ఉదయం 11:10 2026 12వ జాతీయ చేనేత దినోత్సవం ప్రసారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమానికి గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు హాజరవుతారు. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 11:10 ఇక ఈరోజు ఉదయం 6:10 భావనలో ఆశ ఈ అంశం గురించి డాక్టర్ కె రాజేష్ పటేల్ గారి ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో సరస్వతి స్తుతి. ఉదయం 6:35 పొలం పనులు. ఈనాటి కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువులు, అలాగే శాస్త్రవేత్తలు అందించే వివరాలు. ఉదయం 7:00 వనపర్తి జిల్లా సమాచార లేఖ అందిస్తారు జి శాంతి సుజిత్ గారు. 7:15 ఉదయ తరంగిణి. ఈనాటి కార్యక్రమంలో సామాన్యుని విజయగాథ శీర్షికన జీవితమే ఒక చలన చిత్రం అంటున్న యువ సినీ దర్శకులు శ్రీ సాయినాథ్ పొన్నగారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ. అలాగే ఇది మన చట్టం ఈనాటి కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు కెరీర్ గైడెన్స్ కంపెనీ సెక్రటరీ డాక్టర్ రుమ్మింతల ఆహ్లాదరావు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కాజా సుభాషిణి శాస్త్రి గారి వీణావాద్యం ప్రసారం అవుతుంది. 11:10 2026 జాతీయ చేనేత దినోత్సవ ప్రసారం ఉంటుంది న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో. భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు హాజరవుతారు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం ఉంటుంది, నిర్వహణ కావ్యశ్రీ గారు. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో తల్లి బిడ్డ ఆరోగ్యంలో పోషకాహార పాత్ర అంశం గురించి ప్రముఖ డైటీషియన్ నందవరపు నవ్యశ్రీ గారితో పరిచయం ఉంటుంది. 2:30 వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఇక మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానాన్ని వినిపిస్తారు మనకి శ్రీ గడ్డం కనకయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు ఈనాటి కార్యక్రమంలో మునగ పంటలో మెళకువలు వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15

వర్షాలకు ఇల్లు వాకిలి కార్యక్రమంలో, తోట ముచ్చట్లో ప్రాయోజిత కార్యక్రమం, అలాగే గొర్రెలు మేకల్లో కాలిపుండు వ్యాధి నివారణ గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్ నాటి కార్యక్రమంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శ్రీ మల్కా కొమరయ్య శాసనమండలి సభ్యులు వారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఈరోజు ఉదయం 11:10 2026 12వ జాతీయ చేనేత దినోత్సవ ప్రసారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు హాజరవుతారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: disappointment with the Supreme Court ruling, calling it an unfortunate decision. He added his administration was cracking down very big on what he called abuses of the US immigration system. Now on to the sports. In badminton, India's Tanvi Sharma, Ashmita Chaliha and Rakshita Ramraj have progressed to the women's single quarterfinals at the Korea Masters in Assam. Tanvi continued an impressive run by defeating her compatriot Shriyanshi Velishetty in the pre-quarterfinals. Ashmita beat home favourite Kim Min while Rakshita defeated Japan's Manami Suzu. In the men's doubles pre-quarterfinals, the Indian duo of Prithvi Krishnamurti Roy and Krishan Prasad Garaga defeated a South Korean pair to secure a place in the quarterfinals. And that is the end of this news bulletin.
1: Akashavani Hyderabad Kendram Bhavana Inati Karyakramamlo Asa ఈ అంశం గురించి డాక్టర్ కె రాజేష్ పటేల్ గారి ప్రసంగం విందాం.
2: ప్రతి సూర్యోదయం మనకు జీవితం పట్ల సరికొత్త ఆశను రేకెత్తిస్తుంది. జీవితం పట్ల ఆశ అనేది నవనవోన్మేషంగా ఉండాలి. ఆశే శ్వాసగా ప్రతి ఒక్కరూ పురోగమించాలి. ఆశ అనే ఇంధనం లేకపోతే జీవితం అనే శకటం ముందుకు కదలదు. ఆశాదీపం ఎప్పుడూ దేదీప్యమానంగా వెలుగుతూనే ఉండాలి. ఆశ అనేది లేకపోతే బతుకి అర్థమే లేదు. నిన్నటికన్నా ఈరోజు ఎంతో బాగుంటుంది, నేటికన్నా రేపు ఇంకా అనుకూలిస్తుంది, రేపటికన్నా మున్ముందు రోజులు మరింత సౌఖ్యంగా కొనసాగుతాయి అనే ఆకాంక్ష, అనే ఆశ మనల్ని నిత్య చైతన్యవంతులుగా చేస్తుంది. జీవితం కఠినమైన నడలో సందేహం లేదు, కానీ ఆశ అనే కిరణం ఎలాంటి సంక్లిష్టమైన ఆటంకాలనైనా భస్మం చేస్తుంది. ఆలోచనల్ని ఆశలతో మేళవిస్తే మనసుకు బలం చేకూరుతుంది. ఆ ఉత్సాహం, విశ్వాసం కార్యనిర్వహణకు అవసరమైన శక్తిని పెంపొందిస్తుంది. మనలో చాలామందికి ఇది అనుభవంలో ఉన్న విషయమే. ఏదైనా ఉత్తమ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు దానిని దైవంపై భారం వేసి పునికితో పూర్తి చేయాలి. మన ఆందోళనలను, భయాన్ని మరెవరూ తొలగించలేరు. దానిని మనకు మనమే ప్రయత్నపూర్వకంగా నివారించుకోగలగాలి. మన ఆకాంక్షలు, విశ్వాసాలు, ఆశలు ఎంతటివైనా సరే ఏమీ చేయకుండా అంతా భగవంతునికే వదిలివేయడం తగదు. మన పాత్ర మనం నిర్వహించగలగాలి. నిస్సహాయత, దీనావస్థలో తప్పనిసరిగా ఆశను కరదీపిగ్గా ధరించాలని ఉపనిషత్ వాక్యం. విశ్వాసం నిలబెట్టుకోవడం అంటే ఆశావాదులు జీవితం పట్ల అనురక్తి కలిగి ఉండటం. ఆశ అనేది మనసులో పదిలంగా ఉంటే ఆధ్యాత్మికంగా కానీ స్వభావగతంగా కానీ కఠినమైన పరిస్థితుల్ని సైతం సులభ సాధ్యంగా అధిగమించవచ్చు. తనపై ఆశను కోల్పోవడం అంటే సర్వస్వం కోల్పోవడమేనని గీతాచార్యుడు ప్రబోధించాడు. ఆశ అనేది క్షణితమైనది కాకూడదు. దానిని గట్టి సంకల్పంతో హృదయంలో నెలకొల్పితే ఎలాంటి గడ్డు పరిస్థితులైనా దాటేయవచ్చు. మానసిక, శారీరక పరమైన తీవ్ర అనారోగ్యాల్ని ఆశ రూపుమాపుతుంది. కార్టిసోల్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్లు ఎలాంటి రోగాన్నైనా ఎదిరించి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని వైద్య శాస్త్రవేత్తలు నిరూపించారు. జీవితంపై ఎంతటి ఆశావహ దృక్పథం ఉంటుందో అంతగా ఈ హార్మోన్లు శరీరంలో పెంపొందుతాయి. అందుకే ఒత్తిడికి లోనయ్యేవారు తొందరగా రోగగ్రస్తులవుతారు. ఆశావాదంతో మనోబలం ఉన్నవారు ఆ పరిస్థితిని ఎదుర్కొని ఆరోగ్యదాయకంగా వర్ధిల్లుతారు. ఈ పరిస్థితి ఇలాగే ఉండదు, ఇది మారి తీరుతుంది. ఈ రెండు వాక్యాలు ఆశావాదులకు బలమైన ఊతాన్ని అందిస్తాయి. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డానో నాకే తెలియదు, కానీ ఇదివరకు కూడా ఇలాంటి గడ్డి పరిస్థితి ఎదురైంది, అధిగమించాను, అలాగే ఈసారి కూడా అధిగమిస్తాను అనే ఆశావాద దృక్పథం ఏ సమస్యనైనా తొలగిస్తుంది. ఆశకి, అత్యాశకి, దురాశకి ఎంతో తేడా ఉంది. అత్యాశ, దురాశలనేవి ప్రతికూలమైనవి, వాటి ఫలితాలు మనోక్లేశాన్ని కలిగిస్తాయి. చిత్త నిరోధం లేని వారికి అత్యాశలు అనంతంగా ఉంటాయి. జీవితం పట్ల మమకారం ఉన్నవారినే ఆశల సమీరాలు పలకరిస్తాయి. ఆశల దీపాన్ని వెలిగించి చూడు, నిరాశనే చీకటి మాయమవుతుంది అంటారు ప్రఖ్యాత తత్వవేత్త జడుకృష్ణమూర్తి. మనం ఆశల పలకలో విహరిస్తుంటే మనలో సరికొత్త పరివర్తన కలుగుతుంది, వ్యక్తిత్వంలో మార్పు కనిపిస్తుంది. ఆశ అనేది అనేక విశ్వాసాల చేయూత. ప్రతికూల పరిస్థితులు, సందేహాలు, అవరోధాలు, విపత్తులు అనే ముళ్ల మధ్య ఆశల గులాబీలు వికసితం కావాలి. అప్పుడు జీవితానికి నవ్వే పరిమళం ఆపాదితమవుతుంది. జీవనమని నందనవనమే గుబాళిస్తుంది. ఎలాంటి ఆశలు లేని జీవితం సారహీనమైంది. ప్రతి ఆశ సాకారం కాకపోవచ్చు, కానీ ఆశించడం మాత్రం మానకూడదు. అందుకే ఆశల సన్నిధి జీవితానికి అమూల్యమైన పెన్నిధి.
1: మీరింతవరకు భావన కార్యక్రమంలో ఆశ ఈ అంశం గురించి డాక్టర్ కె రాజేష్ పటేల్ గారి ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

మనసులను మేళవించు ఆ శబ్దం ఒక అమృత మంత్రధ్వని, ఉదయరాగ విహంగ తరంగిణి, ప్రజల హృదయ స్పందిని. అదే శ్రోతల మనోవాణి, మీ అభిమాన ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి రంజని ఈనాటి కార్యక్రమంలో సరస్వతి స్తుతి విందాం.

త్రయాంతర సుచక్ర సమర్చనేన శ్రీమంత్ర వాగ్భవ సముచ్చయ కూటదేశే వ్యక్తాసి రక్షితుమిత స్వయమేవ దేవీ శ్రీవాణి వాసరపురే.

ఈరోజు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కాజా సుభాషిణి శాస్త్రి గారి వీణావాద్యం ప్రసారమవుతుంది.

0: ఈనాటి కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయంలో జీవన ఎరువులు శాస్త్రవేత్తలు అందించే వివరాలు విందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, సేంద్రీయ వ్యవసాయంలో జీవన ఎరువులను ఏ విధంగా వాడుకోవాలి, ఆ వివరాలు మనకు ఈ విధంగా అందిస్తున్నారు. భారతదేశంలో ప్రధాన జీవనాధార వ్యవసాయం. వ్యవసాయంలో అన్ని పంట పొలాల్లో నేల, నీరు, గాలి ద్వారా సంక్రమించే బ్యాక్టీరియా, శిలీంధ్ర, వైరస్, తెగుళ్ల వలన కలిగే నష్టాలన్నీ అధిగమించడం రైతులకు పెను సవాలుగా మారింది. అంతేకాకుండా చిన్న సన్నకారు రైతులు రసాయన ఎరువులు, మందుల కోసం ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. ఈ రసాయన ఎరువులు, మందులు వాడటం వలన మనకు తెలియకుండానే భూమిలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవులపై ప్రభావం చూపి వాటి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి పంట పొలాల్లో భూమి యొక్క భౌతిక లక్షణాలను ఆధారంగా చేసుకొని సేంద్రియ ఎరువులను వాడటం తప్పనిసరి. సేంద్రియ ఎరువులతో పాటు కొన్ని ఉపయోగకరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలను జీవన ఎరువులుగా, జీవ నియంత్రకాలుగా పంటలలో వాడి పంటలకు లాభము చేకూర్చవచ్చు. వ్యవసాయంలో సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది, ఎందుకంటే ఇవి నత్రజనిని స్థిరీకరిస్తాయి, పోషకాలను కరిగించే, పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి, కానీ నీటి సంఖ్య త్వరితంగా తగ్గుతూ ఉంటుంది. పంటల యొక్క దిగుబడిని పెంచడానికి వేరు మండలంలో ఉండే ఈ సూక్ష్మజీవులను గ్రహించి కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి వాటికి తగిన ఘన పదార్థాలతో కలిపి మరల భూమిలో వేయవచ్చు. వీటినే జీవన ఎరువులు అంటారు. సేంద్రియ విధానంలో జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వరం భూమిలోకి వివిధ సూక్ష్మజీవుల ద్వారా పంటలను అందుబాటులోనికి తీసుకురావచ్చు. జీవన ఎరువుల గురించి మరిన్ని వివరాలు ఈ విధంగా. జీవన ఎరువులు, వీటినే మైక్రోబియల్ ఇనాక్యులెంట్స్ అంటారు. జీవన ఎరువులు అనేవి పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ముఖ్యమైన ఉపయోగకరమైన సూక్ష్మజీవులను కలిగి ఉండి విత్తనానికి కలిపే లేదా నేలలు వేసే ఎరువులు. వీటిలో ముఖ్యమైనవి రైజోబియం, అజిటోబ్యాక్టర్, సూడోమోనాస్. ఈ జీవన ఎరువులలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మొక్క వేరు బుడిపెలలోకి, వేరు మండలంలోకి ప్రవేశించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెచ్చి మొక్క పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. జీవన ఎరువులను వాడుకునే పద్ధతులు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా జీవన ఎరువులు 4 పద్ధతులు ఉపయోగించవచ్చు. విత్తన శుద్ధి సమయంలో నారును ముంచే పద్ధతి ద్వారా చేసుకోవచ్చు, నేల ద్వారా కానీ, భూమిలో చల్లుట ద్వారా కానీ, లేదా డ్రిప్ పద్ధతిలో కూడా ఈ జీవన ఎరువులను వాడుకోవచ్చు. మరి విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలంటే, ముఖ్యంగా నూనె గింజ పంటలైన వేరుశెనగ కుసుమ ప్రొద్దుతిరుగుడు, పప్పు దినుసు పంటలైన అలసంద, పెసర, మినుము, సోయా చిక్కుడు మొదలైన పంటలలో జీవన ఎరువులను విత్తన శుద్ధి ద్వారా వాడవచ్చు. 200 గ్రాములు జీవన ఎరువు ప్యాకెట్ను 10 కిలోల విత్తనానికి పట్టించుకోవాలి. విత్తనం యొక్క సైజును బట్టి మోతాదును నిర్ణయించుకోవచ్చు. విత్తనానికి పట్టించిన తర్వాత 1 గంట నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. మరి వాడే పద్ధతి ఏ విధంగా అంటే, 1 ఎకరానికి సరిపడా విత్తనాన్ని తీసుకుని కుప్పగా వేసుకున్న వాళ్ళను శుభ్రమైన సిమెంటు లేదా జనపనార బస్తా సంచిని ఉపయోగించుకోవాలి. 1 ప్యాకెట్ జీవన ఎరువును అంటే 200 గ్రాములు బెల్లం ద్రావణం 100 మిల్లీలీటర్ల నీటిలో 1 గ్రాము బెల్లంతో కలిపి కాచి జిగురు వచ్చిన తర్వాత వాడాలి, లేదా గంజితో కలపొచ్చు. ఈ కలిపిన ద్రావణమును కుప్పగా వేసి ఉన్న విత్తనాలపై చిలకరించవలను. చిలకరించిన తర్వాత బాగా చేతులతో కలిపి విత్తనంపై పొరలా ఏర్పడేలాగా చేయాలి. ఈ విధంగా సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువులను వాడి చక్కటి ఫలసాయని రైతులందరూ పొందగలరని ఆశిస్తున్నారు మన శాస్త్రవేత్తలు.

ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. అలాగే గొర్రెలు మేకల్లో కాలిపుండు వ్యాధి నివారణ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఈరోజు ఉదయం 11:10 2026 12వ జాతీయ చేనేత దినోత్సవ ప్రసారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఈరోజు గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు హాజరవుతారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం ఈరోజు ఉదయం 11:10

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: నాన్న.
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చాయి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా, ప్లేట్లెట్స్ ఎక్కించాలి.

0: మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
0: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయి ఉంటే పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవన.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:45 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.
4: సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు: భారతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవలో పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు: భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చేనేత రంగం ప్రత్యేకగా నిలుస్తోంది. స్వతంత్రోద్యమంలోనూ చేనేత కీలక పాత్ర పోషించింది. మహాత్మాగాంధీ ఖాదీ చరాక విశేష ప్రాధాన్యతనిచ్చి స్వదేశీ వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించారు. 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ చేనేత రంగం ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. అదే ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. చేనేత కార్మికులను ప్రోత్సహించడం, దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భారతీయ చేతివృత్తుల కళాకారుల పనితనానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించేలా ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసి దాని వీడియోను రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం నేతన్న సేవలో పేరుతో రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. చీరాల కొత్తపేటలో జరిగే ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ
1: చేనేతలకు పెద్దపీట వేస్తూ మరి ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. రాష్ట్ర పండగ మరి బాపట్ల జిల్లా మరి చిరాల నియోజకవర్గంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారే నేతన్న సేవ పథకాన్ని కూడా ఇక్కడి నుంచే లాంచ్ చేయబోతున్నారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ చేనేతలకు అందజేస్తున్నాం. అదే విధంగా ఫ్రీ పవర్ మరి హ్యాండ్లూమ్ 200, పవర్ లూమ్ 500 యూనిట్లు, ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, చేనేతలకు అండగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం.
0: రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో రోడ్డు అభివృద్ది సంస్థ అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలను ఎక్కడికక్కడ నిలపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్లు, నగరంలోని పైవంతెనలు, అండర్ పాసులు, ఇతర రహదారులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. రహదారుల కోసం చేపట్టే భూసేకరణలో జాప్యం చేయవద్దని, రోడ్ల ప్రణాళిక నిర్మాణంలో ట్రాఫిక్ విభాగం భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విఆర్ సిద్ధార్థ కళాశాల ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్

0: ఆధ్వర్యంలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ అండర్ 21 ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్ను విజయవాడలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ట్రయల్స్లో ప్రతిభ కనబర్చి ప్రైమ్ వాలీబాల్ లీగ్లో ఆడే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నియంత్రణపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన 53వ ప్రగతి సమావేశం నిన్న ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారులు దృశ్య మాధ్యమ విధానం ద్వారా అమరావతి నుంచి పాల్గొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రాల్లో సైబర్ నేరాల సమన్వయ కేంద్రాలను బలోపేతం చేయాలని, ఈజీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని పీకే మిశ్రా సూచించారు. అలాగే డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సైబర్ మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: వెంకటగిరి చీరలు గతంలో రాజులు
3: కోట్ల రూపాయల వ్యయంతో పని షెడ్లు, ఆధునిక మగ్గాలు, ఎలక్ట్రానిక్ జకార్డ్ యంత్రాలను నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు రోజువారీ ఆదాయం కూడా మెరుగుపడుతోంది. రుణ సదుపాయం విషయానికొస్తే నేత ముద్రా పథకం కింద తక్కువ వడ్డీ రేటుతో 100 కోట్ల రూపాయల రుణాలు మంజూరవుతున్నాయి. కార్మికుల కుటుంబాలకు బీమా రక్షణ కల్పించేందుకు జీవనజ్యోతి సురక్ష బీమా యోజన అమలు జరుగుతుండగా, వారి పిల్లల చదువుల కోసం ప్రతి ఏటా ఉపకార వేతనాలు కూడా అందుతున్నాయి. ముడిసరుకు రవాణా భారాన్ని తగ్గించడానికి నూలుపై ధర రాయితీ ఇస్తుండగా, చేనేత ఉత్పత్తులపై పన్ను భారాన్ని కూడా గణనీయంగా తగ్గించారు. అలాగే నేత కార్మికుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం కల్పించేందుకు డిజిటల్ వేదికల ద్వారా ప్రత్యక్ష విక్రయాలకు కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా 1905 ఆగస్టు 7 స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని, దీనిని పురస్కరించుకుని ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మోదీ వీడియో సందేశంలో పేర్కొన్నారు. చేతితో వస్త్రాలు నేసే నేత కార్మికులు, కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని, స్వయం సమృద్ది భారత్ నిర్మాణంలో వీరి పాత్ర కీలకమని అన్నారు. భారతీయులంతా కనీసం ఒక్క చేనేత వస్తువునైనా కొనుగోలు చేసి దానికి సంబంధించిన వీడియోను ప్రపంచవ్యాప్తంగా పంచుకోవడం ద్వారా భారతీయ కళాకారుల ప్రతిభకు గుర్తింపు తీసుకురావాలని మోదీ కోరారు.
4: మే ఆజ్ ఆగ్రహ కర్తా హూ 7 అగస్త్ హ్యాండ్లూమ్ డే హోతా హమ్నే ఉత్సాహ ఉమంగ్ కే సాథ్ హ్యాండ్లూమ్ డే మనానా హై హమారా కామ్ హై ఆత్మనిర్భర్ భారత్ బనానే కే లియే హమారే ఇన్ ఛోటే ఛోటే ఛోటే గరీబ్ పరివారో కో భీ ఆర్థిక రూప్ సే సమృద్ధ కర్నా ఆయే హమ్ స్వయం హ్యాండ్లూమ్ సే కుచ్ నా కుచ్ ఖరీదే ఉస్కా ఏక్ వీడియో బనాయే ఔర్ దేశ్ ఔర్ దునియా మే ఉస్ వీడియో కో ప్రచారిత్ కరే తాకి హమారే బున్కర్ భాయి బహనో కే సామర్థ్య కా పరిచయ్ దునియా కో భీ హో.
3: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు విజయవాడలో అకాసా ఎయిర్, అలయన్స్ ఎయిర్ సీనియర్ నాయకత్వ బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తోందని మంత్రి తెలిపారు. విమానాల సంఖ్యను పెంచడం, కార్యకలాపాలను మెరుగుపరచడం, భద్రతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేసి వారికి మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి

0: విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా నిరూపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరొక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. ఈ విజయవంతమైన ప్రయోగంపై వ్యూహాత్మక బలగాల కమాండ్ డిఆర్డీఓలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. అత్యాధునిక సాంకేతికతలతో దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన సామాజిక మాధ్యమాల్లో స్పష్టం చేశారు. జైపూర్లో జరుగుతున్న బ్రిక్స్ ఇండియా 2026 వాణిజ్య పరిశ్రమల మంత్రుల సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈజిప్ట్, బ్రెజిల్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈజిప్ట్ వాణిజ్య మంత్రి ఖాలెద్ హషెమ్ అలీ మహెర్తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, పరస్పర అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై చర్చించారు. అలాగే బ్రెజిల్ మంత్రి మార్సియో ఫెర్నాండో అలియాస్ రోసాతో సమావేశమై వ్యవసాయం, ఇంధనం, ఔషధ రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు.
1: బ్రిక్స్ ఏక్ అంతరాష్ట్రీయ సమూహ హై జిస్మే నౌ దేశ్ మిల్కర్ దునియా కే సామ్నే జో చునౌతియా హై జో హమ్ సబ్ అప్నే అప్నే దేశో కే ఆర్థిక ఔర్ ఔద్యోగిక వికాస్ కే లియే ఔర్ అంతరాష్ట్రీయ స్తర్ పర్ కిస్ ప్రకార్ సే అచ్చీ నీతియో కే సాథ్ విశ్వ భర్ మే ప్రగతి హో సకే ఉస్కీ చింతా కర్తే హై.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి ల్యూక్ గోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తయారీ రంగాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఇంధన ప్రవాహాల వంటి నూతన అవకాశాలతో పాటు భారత్ సింగపూర్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. అలాగే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ల్యూక్ గోతో సమావేశమై భారత్ సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. దక్షిణ కొరియాలోని అసన్ నగరంలో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ప్రీ క్వార్టర్స్లో శ్రియాన్షి వాలిశెట్టిని ఓడించి తన్వీ క్వార్టర్స్కు చేరుకోగా జపాన్కు చెందిన మనమి సుయిజుపై విజయం సాధించి రక్షిత క్వార్టర్స్కు చేరుకుంది. మరొక మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో అస్మిత చాలిహా టాప్ సీడ్ జపాన్ క్రీడాకారిణి హీనా అకేచితో తలపడతారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత జోడి పృథ్వీ కృష్ణమూర్తిరాయ్ కృష్ణప్రసాద్ గారగా జంట సెమీఫైనల్ బెర్త్ కోసం మలేషియాకు చెందిన మాన్వెయి చంగ్ సో ఉయి ఇక్ జోడితో తలపడుతుంది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. ఇక జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ప్రతి నూలు పోగులో ఓ కుటుంబం యొక్క ఆశ ఉంటుంది. ప్రతి మగ్గం చప్పుల్లో ఓ కళాకారుడి శ్రమ ఉంటుంది. ప్రతి చేనేత వస్త్రంలో భారతీయ సంస్కృతి సౌందర్యం దాగి ఉంటుంది. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం. అందరికీ శుభాకాంక్షలు. చేనేతను ఆదరిద్దాం, నేతన్నను ప్రోత్సహిద్దాం. ఈరోజు ఉదయం 11:10 2026 జాతీయ చేనేత దినోత్సవ ప్రసారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమానికి గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు హాజరవుతారు. ఇక ఉదయ తరంగిణిలో ఈరోజు ముందుగా సామాన్యుని విజయగాథ శీర్షికన జీవితమే ఒక చలన చిత్రమంటున్న యువ సినీ దర్శకులు శ్రీ సాయినాథ్ పొన్నగారితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ విందాం.

0: సుపథం
1: ఆకాశవాణి సుపథం.
2: శ్రోతలకు నమస్కారం. సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఈరోజు మనతో మాట్లాడడానికి శ్రీ సాయినాథ్ పొన్నగారు స్టూడియోస్లో ఉన్నారు. వారి ప్రయాణం తాలూకు విశేషాలను వారి మాటలోనే విందాం. సాయినాథ్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: మీరు సినిమా రంగం వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? వై ఫిల్మ్ మేకింగ్ అన్న దానికి ఏం సమాధానం చెప్తారు?
3: సో బేసికలీ నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA అయిపోయిన తర్వాత నేను ఐ యూస్ టు వర్క్ ఇన్ బ్యాంక్ అనమాట. దాంట్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తూ తర్వాత ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా చేస్తూ ఉన్నప్పుడు సమ్వేర్ నాకు ఒకటి అనిపించేది ఏంటి అంటే ఇది కాదు నా లైఫ్లో, నేను వెతుకుతుంది ఇది కాదు. దెర్ ఈస్ అ డిస్సాటిస్ఫాక్షన్ ఉండింది బాగా. లైక్ ప్రతిసారి నేను కరెక్ట్ ప్లేస్లో లేను అనే ఒక ఆలోచన వస్తూ ఉండేది. ఏంటి అసలు వాట్ ఐ వాంటెడ్ టు డూ ఇన్ అంటే నేను ఏం చేద్దాము అనుకుంటున్నప్పుడు అని ఆలోచిస్తున్నప్పుడు దీనిపైన స్టోరీ టెల్లింగ్ పైన నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఎందుకు నేను ట్రై చేయకూడదు అన్న ఉద్దేశంతో ఒక రీసెర్చ్ స్టార్ట్ చేసుకొని అలా అలా స్లోగా కంప్లీట్లీ ఇటువైపు వచ్చేసిన అనమాట.
2: అయితే సినిమా రంగం వైపు మీలో స్ఫూర్తి నింపిన పర్సన్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఉన్నారా?
3: యా ఉన్నారండి. ఈ క్రెడిట్ నేను ఇంతియాజ్ అలీ హిందీ సినిమా డైరెక్టర్కి ఇస్తాను. నేను ఈ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు తమాషా అని ఒక సినిమా రిలీజ్ అయింది 2015 డిసెంబర్లో. అది నేను ఒక్కనే మన కాచిగూడ ఐనాక్స్ థియేటర్లో చూసి మిడ్ నైట్ షో చూసి ఇంటికి వచ్చేటప్పుడు నేను ఏడ్చాను అనమాట వైల్డ్ ఇంటికి వచ్చే దారిలో. ఎందుకంటే ఆ సినిమా అది నాతో పర్సనల్గా మాట్లాడుతున్నట్టు అనిపించింది. బికాజ్ ఆ సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ రణబీర్ కపూర్ క్యారెక్టర్ చేసింది, అది నాకు చాలా రిలేటబుల్గా ఉండింది అనమాట. దాంట్లో క్యారెక్టర్ కూడా ఒక కార్పొరేట్ రెగ్యులర్ లైఫ్ జాబ్ చేస్తూ ఉంటాడు, బట్ అది నువ్వు కాదు, నీ ఇన్నర్ ట్రూత్ ఏదైతే ఉందో అది నువ్వు ఫిగర్ అవుట్ చేసుకోవాలి వెతుక్కోవాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. అది నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండే. తర్వాత దాన్ని ఇంకా అప్పుడు నేను ఇంకా నిర్ణయం బాగా దృఢంగా తీసుకొని కంపల్సరీ చేయాల్సిందే, ఇప్పుడు కాకపోతే ఇప్పటికీ చేయలేము అని ఒక

0: నిర్ణయానికి వచ్చి కొనసాగించడం జరిగింది. దాని తర్వాత
1: సాయినాథ్ గారు, మరి మీ విజయగాథలోకి వెళ్లే ముందు మా శ్రోతల కోసం మీ బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం వివరిస్తారు.
0: తప్పకుండా సార్. ఇది బాల్యం వచ్చేసి మాది సొంత ఊరు భువనగిరి దగ్గర బొల్లేపల్లి, రావినారాయణ రెడ్డి గారి గ్రామము. నాన్నగారు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినారు, ప్రభుత్వ టీచర్గా పనిచేస్తుండే. అమ్మ కూడా ప్రభుత్వ టీచర్గా పనిచేస్తుండే. నా విద్యాభ్యాసం వచ్చేసి నాగార్జునసాగర్ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో జరిగింది. అక్కడ చాలామంది నాలాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉండే. ఇట్ వాజ్ మంచి ఒక ఎక్స్పీరియన్స్, అందరితో కలిసి హాస్టల్లో చదువుకోవడము ఇదంతా. స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకొని మా అమ్మ కోరిక మేరకు ఎంబీబీఎస్ చేయాలి అని మా అమ్మకి బాగా కోరిక. ఆమె కోసం ఒక 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా తీసుకున్నాను, కానీ అది నాకు రాలేదు ఎంసెట్. ఇంకా తర్వాత డిగ్రీ చేసుకున్నాను. మైక్రోబయాలజీలో డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ వైపు వచ్చాను. ఎంబీఏ మార్కెటింగ్ చేస్తుండే. మార్కెటింగ్ అయిపోయిన తర్వాత నాకు ఈ ప్రాసెస్లోనే బ్యాంకు పిఓ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత అక్కడ ఒక 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంకొక జాబ్కి షిఫ్ట్ అయి ఉండే. ఆ తర్వాత 2017 నుంచి కంటిన్యూస్గా నేను ఫిల్మ్ మేకింగ్ వైపే ఉండాలి అని చెప్పేసి నేను ప్యారిస్కి వెళ్ళాను. 2017లో ప్యారిస్కి వెళ్ళి అక్కడ ఐకార్ ఫిల్మ్ స్కూల్ అని చెప్పేసి.
1: ప్యారిస్ ప్రయాణం ఎలా సాధ్యమైంది?
0: అది ఒక చెప్పాలి అంటే, ఫస్ట్ ఇండస్ట్రీకి రావాలంటే మనకి అండర్స్టాండింగ్ ఉండాలండి. అసలు సినిమా ఎట్లా తీస్తారు, ఎన్ని విభాగాలు ఉంటాయి, ఎవరెవరి పనులేంటి. తీయాలి అంటే సరే, మీ దగ్గర ఒక స్టోరీ ఉంది, అది మీరు చెప్దాం అనుకుంటున్నారు, కరెక్టే. కానీ టెక్నికల్గా మీరు ఎట్లా చెప్తారు అన్నది మీరు సరైన అవగాహన లేకుండా ముందుకెళ్ళడం అనేది కష్టం. అందుకే ఇప్పుడు అప్కమింగ్ యంగ్స్టర్స్ ఎవరున్నా వాళ్ళకి జనరల్గా ఎవరైనా చెప్పే సలహా ఏంటంటే, మీరు షార్ట్ ఫిల్మ్స్ తీయండి, తీస్తూ తీస్తూ మీరు నేర్చుకుంటారు అని చెప్పి చెప్తుంటారు. ఒక ఇంటర్నేషనల్ సినిమా ఎక్స్పీరియన్స్ కావాలి అని నేను అనుకున్నప్పుడు నాకు యూరోపియన్ సినిమా ఇది చాలా మంచిగా అనిపిస్తుంది, వాళ్ళు ట్రీట్ చేసే విధానం బాగుంటుంది. సో అటువైపు వెళ్దాము అని ఫ్రెంచ్ సినిమా, ఫ్రెంచ్ న్యూ వేవ్ రెవల్యూషన్ అని చెప్పేసి 1950s 60s వాళ్ళు కొత్త తరహా ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నారనమాట. సో అది నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఫ్రాన్స్ ప్యారిస్ చూస్ చేసుకొని అక్కడ అడ్మిషన్ సంపాదించుకొని అక్కడికి వెళ్ళిపోయి ఉండే. అది
1: కోర్స్ లాగా
0: కోర్స్, ఇట్స్ అ ఫిల్మ్ మేకింగ్ కోర్స్.
1: ఓకే.
0: అక్కడ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కోవిడ్ టైంలో నేను అక్కడ ఉన్నప్పుడు నేర్చుకునే ప్రాసెస్లోనే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఒకటి తీసిన అనమాట, కిస్ మై బ్రాస్ అని చెప్పేసి. ఇట్స్ అబౌట్ ఒక కాలేజ్, ఆర్కిటెక్చర్ కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళు కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక మ్యూజిక్ బ్యాండ్ స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు. కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరెక్కడ ఉంటారో ఎవరికి తెలీదు. సో వాళ్ళ ఆ సందిగ్ధం, ఈ బ్యాండ్ మనం కంటిన్యూ చేయాలా వద్దా అన్న ఎమోషనల్ సందిగ్ధంలో ఉన్న పాయింట్ నాకు నచ్చి అది ఒక 1 అవర్ డాక్యుమెంటరీ తీసుండే. వెనక్కి కోవిడ్ టైంలో ఆ పరిస్థితుల దృష్ట్యా నేను వెనక్కి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత వెంటనే ఇండిపెండెంట్గా ఏదైనా చేద్దాం అనుకోని చెప్పేసి జామెట్రీ బాక్స్ అని ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ స్టోరీ రాసుకొని నా ఫ్యామిలీ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని అది తీసిన అనమాట. అది తీసిన తర్వాత డ్యూ టు వేరియస్ రీజన్స్ అనుకోండి, అంటే బికాజ్ ఇండిపెండెంట్ ఫిలిం కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్ తెలుగు సినిమాలో కొంచెం కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే మార్కెట్కి తీసుకెళ్లాలన్నా మనీ అవసరం అవుతుంది, తీసుకెళ్లిన తర్వాత రిసీవ్ చేసుకుంటారో లేదో మనకు తెలీదు, ప్లస్ ఫ్యామిలీ మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి నేను ఎక్కువ దాన్ని పుష్ చేయకుండా ఐ జాయిన్డ్ యాజ్ అ గెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. ఫోటోగ్రఫీ టీచ్ చేసేవాడిని బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ పిల్లలకి. ఈ ప్రాసెస్లో ఉండగా ఇంకా ఇదే, ఇంకా మరి ఫిల్మ్ మేకింగ్ అనుకున్నప్పుడు మళ్ళీ సైడ్కి రావడం ఎందుకు అని మళ్ళీ ట్రయల్స్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక మంచి బ్యానర్లో విత్ ఒక మంచి ప్రొడ్యూసర్తో ఇంకొక సినిమా ఓకే అయిపోయింది. అది ఇప్పుడు అబౌట్ టు రిలీజ్ అనమాట. ఆ డీటెయిల్స్ ఇప్పుడే చెప్పలేను బికాజ్ వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి, బట్ సో ఫార్ అది జర్నీ.
1: అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ప్యారిస్లో కోర్స్ నేర్చుకోవడం కోసం వెళ్ళి అక్కడ ఒక డాక్యుమెంటరీ చేశారు, తర్వాత వచ్చిన తర్వాత సొంతగా ఇండిపెండెంట్గా ఒకటి చేయాలని ఒకటి చేశారు. ఈ ప్రాసెస్లో వచ్చిన సవాళ్ళు అవి మిమ్మల్ని మలుస్తూ వచ్చాయి. ఒక బేసిక్ ఫిల్మ్ మేకర్కి ఉండాల్సిన లక్షణాల విషయానికి వస్తే మీ దృష్టిలో ఏ ఏ లక్షణాలు ఫిల్మ్ మేకర్కి డెఫినెట్గా ఉండాలంటారు?
0: మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్.
1: ఓకే.
0: ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ రావడం అనేది ఇట్స్ అన్ అన్కన్వెన్షనల్ కెరియర్ పాత్ అని అంటారు. అంటే ట్రెడిషనల్ స్టేబుల్ ఇన్కమ్ ఉండదు, సక్సెస్ రావడానికి టైం పట్టొచ్చు, సక్సెస్ రావచ్చు రాకపోవచ్చు, దానికి దేనికి గ్యారంటీ లేదు. కాకపోతే

0: మనము నిజాయితీగా ఇదే చేద్దాము అని అనుకున్నప్పుడు నిరంతరం నేర్చుకునే తపన ఉండాలి. ప్రతి దగ్గర రిజెక్షన్ ఫేస్ చేసే కెపాసిటీ పెంచుకోవాలి. మనం వెళ్ళగానే బాబురా అని రెడ్ కార్పెట్
1: కొడతారు.
0: ఎవరు పరచరు. సో ఆ మైండ్ సెట్ ఎంత మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే మనము అంత, ఎందుకంటే ఇది దిస్ ఈజ్ నాట్ సమ్ షార్ట్ టర్మ్గా వచ్చే సక్సెస్ కాదు, ఇట్స్ అ వెరీ లాంగ్ గేమ్. చాలా ఇయర్స్లో, ఇప్పుడు ఎర్లీ 30స్లో ఉన్నప్పుడు ఆర్ లేట్ 30స్లో ఉన్నప్పుడు ప్రాపర్ కెరియర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ క్రాఫ్ట్ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది, యూ హ్యావ్ టు బీ పేషెంట్. ఇన్స్టెంట్గా ఇలా అయిపోయేది కాదు అది. ఇప్పుడు నాకు, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలనుకుంటే, ఇట్ నాకు 5 సంవత్సరాలు పట్టింది కంప్లీట్ అండర్స్టాండింగ్ రావడానికి. తప్పులు చేయడం, నేర్చుకోవడం, వేరే వాళ్ళ రెఫరెన్స్ తీసుకోవడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా టెక్నికల్లీ వెల్వర్స్ అవ్వడానికి టేక్స్ టైం. మనం టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఏదైనా చెప్పినా మన దగ్గర ఆన్సర్ ఉండొచ్చు, లేదా వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వడానికి ఏదో రకంగా వీల్ ఫిగర్ అవుట్ అ వే.
1: కరెక్ట్.
0: బట్ నాలెడ్జ్ పెంచుకోవడానికి యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం. ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి ఇన్స్టెంట్గా అయిపోయేది అయితే కాదు.
1: అయితే ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లో ఈ ఏదైనా టెక్నికల్గా నేర్చుకోవాల్సిందే అని, ఇప్పుడు వస్తున్న ఏఐ యుగంలో
0: అవునవును.
1: ఏఐ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, యానిమేషన్, డ్రోన్స్, డిజిటల్ కెమెరా, వీటి ప్రభావం న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ మీద ఎంత ఉందంటారు?
0: 100% ఉందండి. ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా పెద్ద సినిమాలకి చేసే పని ప్రీ విజువలైజేషన్ అని చేస్తారు. అది చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైట్ సీక్వెన్స్ ఏదో ఉంది, చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, ఫైట్ మాస్టర్స్ ఉంటారు, పెద్ద పెద్ద కెమెరా ఎక్విప్మెంట్ ఉంటుంది, అదంతా చేసే కంటే ముందే ప్రీ విజువలైజేషన్ ముందే వీళ్ళు యానిమేషన్ ద్వారా ముందే చేసి ఉంటే అది ఎలా వస్తుంది అనేది వీళ్ళకి ముందే
1: తెలుస్తుంది.
0: అర్థమైపోతుంది, తెలుస్తుంది. అర్థమైపోయిన తర్వాత దాన్ని బట్టి కాస్ట్ కట్టింగ్, బడ్జెటింగ్ ఇవన్నీ, లేకపోతే ఇంకేమైనా మార్పులు చేర్పులు చేద్దామా అన్న ఒక అండర్స్టాండింగ్ వస్తారు. ఏఐ వచ్చిన తర్వాత ఈ ప్రీ విజువలైజేషన్ ప్రాసెస్ కూడా ఫాస్టర్ అయిపోయింది అనమాట. జస్ట్ ఒక మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే, అది ఎన్విరాన్మెంట్ ఇస్తే అదే క్రియేట్ చేసి చూపిస్తుంది ముందే.
1: ఓకే.
0: దానివల్ల టైం సేవ్ అవుతుంది,
1: మనీ సేవ్
0: మనీ
1: అవుతుంది.
0: సేవ్ అవుతుంది, ఇట్ క్యాన్ బి ఎఫెక్టివ్.
1: ఓకే.
0: ఏఐ కెన్ హెల్ప్ యాజ్ ఎ టూల్ బట్ 100% ఏఐ ఫిల్మ్ మేకింగ్ అంటే, అది నేను కొంచెం డిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద ఫిల్మ్ ఆల్సో,
1: కరెక్ట్.
0: పీపుల్ బిహైండ్ ఇట్ ఆల్సో మ్యాటర్. ఇప్పుడు మనం చూస్తే సినిమా ఈవెంట్స్ ఇవి జరిగినప్పుడు వాళ్ళు మైక్ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూస్, వాళ్ళ పర్సనల్ స్టోరీస్ చెప్తారు, అది కనెక్ట్ అయ్యే అరే వీళ్ళు ఏదో కష్టపడి ఏదో చేస్తున్నారు అని చెప్పుకుంటాము. అది ఏ త్రూ మీరు చేసినారు అనుకోండి, ఏమని చెప్పుకుంటారు బయటకు వచ్చిన తర్వాత? చాలా కష్టపడి కంప్యూటర్లో జనరేట్ చేసినాం అని చెప్తే నో
1: కరెక్ట్
0: బడీ విల్ రిలేట్ టు ఇట్
1: కరెక్ట్.
0: కదా. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద ఫిల్మ్. సో యాజ్ ఎ టూల్గా మీరు వాడుకోవచ్చు, ఇట్ విల్ మేక్ థింగ్స్ ఫాస్టర్.
1: కరెక్ట్. ఒక మంచి సినిమా విజయానికి కథ, దర్శకత్వం, నటన, ఈ మూడింటిలో అఫ్కోర్స్ మూడు కీలకమే. దర్శకుడిగా మంచి కథను ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే జనాలకు నచ్చే విధంగానా, మీకు నచ్చినట్టుగా, ఎలా, ఏ ప్రాతిపదిక మీద కథ సెలక్షన్ జరుగుతుంది?
0: రెండు రకాలుగా వెళ్తారండి. అంటే బేసికల్గా కొంతమంది ఓన్లీ మార్కెట్లో మనం ఏది చెప్తే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు అనే విధంగా కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొంతమంది వచ్చి వాళ్ళ పర్సనల్ ఎమోషన్ని కన్వే చేయాలి, అది మనకి ఎంత బలంగా అనిపిస్తే అంత బలంగా స్క్రీన్ పైకి వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ చాయిస్, మనం ఎట్లా తీసుకుంటాం అనేది 100% చాయిస్. అది కమర్షియల్ తీయాలి, పెద్ద బడ్జెట్ సినిమాలాగా తీయాలనుకునే వాళ్ళ పంతా వేరే ఉంటుంది. చిన్న బడ్జెట్ అయినా పర్వాలేదు, నేను చెప్పాలనుకున్న ఎమోషన్ నిజాయితీతో చెప్పగలుగుతున్నానా అనుకుని చూస్ చేసుకునే విధానం వేరేలా ఉంటుంది. సో బోత్ కెన్ బ్యాలెన్స్.
1: కరెక్ట్. అయితే ఇప్పుడు తెలుగు సినిమా దాదాపు 100 ఏళ్ళుగా సమాజంలో మానవ మస్తిష్కాన్ని, సామర్థ్యాన్ని, సమాజపు దృష్టికోణాన్ని కూడా మారుస్తూ ఉన్నది సినిమా. ఈ తెలుగు సినిమాలో, తెలుగునాట సినిమా రంగంలో ప్రేక్షకుల పరంగా కానీ, ఫిల్మ్ మేకర్స్ దర్శకుల పరంగా కానీ, కొంత కంటెంట్ వైపు, కొత్త కంటెంట్ వైపు మార్పు జరుగుతుందని చెప్పాలా? మరి మీరు యువ దర్శకులుగా, సినిమా పరంగా ఒకప్పుడులా లేదు, కొంత మారింది, జనాలు కొత్తదనం కోరుకుంటున్నారు, ఫిల్మ్ మేకర్స్ కొత్తగా చూపించాలనుకుంటున్నారనే దానికి, ఆ వాదనకి మీరేమంటారు?
0: అది ఐ 100% అగ్రి అండి. బికాజ్ కోవిడ్ టైంలో ఒక చాలా పెద్ద మార్పు జరిగింది. అంటే ప్రజలు సినిమాని చూసే విధానంలో కోవిడ్ టైంలో థియేటర్స్ బంద్ అయిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా అందుబాటులోకి వచ్చేసరికి ప్రజలు వేరే వేరే భాషలకి సంబంధించిన సినిమాలు చూడడం బాగా అలవాటు
1: కరెక్ట్.
0: చేసుకున్నారు. మలయాళం సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా, హిందీ సినిమా, భాషతో నిమిత్తం లేకుండా అన్నీ డబ్బింగ్లోకి వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ అందరి కల్చర్లు చూడడము, అరే వీళ్ళ దగ్గర ఇట్లా ఉంటుందా అని అర్థం చేసుకోవడము,
1: కరెక్ట్.
0: దానితోని తెలుగు సినిమాని కంపేర్ చేసుకున్నప్పుడు కొంతమందికి అరే ఇవి ఆ స్టాండర్డ్స్లో లేవే, మన దగ్గర ఎందుకు ఇట్లా రావట్లేదు అన్న ఫీడ్బ్యాక్ బలంగా వెళ్ళింది ఈవెన్.

0: ఇండస్ట్రీ కూడా. సో తెలుగు సినిమాకి వచ్చేసరికి ఖచ్చితంగా తెలుగు సినిమా అంటేనే ఇట్స్ లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్ తీసుకొస్తారు. లైక్ ఒక బాహుబలి తీసుకోండి, RRR తీసుకోండి, పుష్ప తీసుకోండి, ఈ స్కేల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మిగతా లాంగ్వేజెస్లో అంత బలంగా తీలేరు సోఫార్. సో మన సైడ్ కూడా ఇప్పుడు కొత్త దర్శకులు వీళ్ళందరూ చేసే ప్రయత్నాలు ఏంటంటే కొత్త కథను తీసుకెళ్దాం ఆడియన్స్ దగ్గరికి, అది వాళ్ళు ఎట్లా రిసీవ్ చేస్తారో చూద్దాము. కన్సిడరింగ్ ఆల్ ద ఎలిమెంట్స్, మానిటరీ వైజ్గా కానీ, క్యాస్టింగ్ వైజ్గా కానీ, బడ్జెట్ వైజ్గా కానీ చూసుకొని దే ఆర్ ప్లానింగ్ టు డూ న్యూ టైప్ ఆఫ్ ఫిల్మ్.
1: అయితే ఇప్పుడు మీరు అన్నారు తెలుగునాట ఈ భారీ ప్రాజెక్టులు ఎక్కువగా ఆదరణ పొందాయి, ఆ ప్రయోగాలు చేసి విజయాలు సాధించారు, తక్కువ బడ్జెట్లో కూడా మంచి సినిమాలు తీశారు, చాలామంది నిరూపించారు. మరి మీ అనుభవం ఏం చెప్తుంది తక్కువ బడ్జెట్ సినిమాల గురించి?
0: బేసిక్గా ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ అనేది లేదు నిజంగా చెప్పాలనుకుంటే.
1: ఓకే,
0: సపోర్ట్ సిస్టమ్ ఏ విధంగా అంటున్నానంటే, ఎవరైనా కొత్తగా ఒక అబ్బాయి సొంతంగా ఏదైనా చేసుకొని వచ్చినా దానికి బయట పెట్టాలి అనుకుంటే సరైన ప్లాట్ఫామ్, కొంతమంది అంటారు యూట్యూబ్లో పెట్టేసుకోవచ్చు కదా అంటారు, యూట్యూబ్లో పెట్టాలి అంటే దానికి తగ్గ ఎఫర్ట్స్ కూడా ఎంతో కొంత మనీ స్పెండ్ చేసి ఉంటారు. వాళ్ళ డబ్బులే అయ్యి ఉండొచ్చు, ఎవరి దగ్గర తీసుకొచ్చిన డబ్బులే అయ్యి ఉండొచ్చు, కానీ రికవరీ గురించి ఆలోచించినప్పుడు డెఫినెట్గా చిన్న బడ్జెట్ సినిమాలకి కొంచెం కష్టకాలమే. ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఏంటంటే ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ప్రాపర్ స్టార్ క్యాస్ట్ లేకుండా, ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ నుంచి రాని మూవీస్కి వీళ్ళు
1: పెద్ద
0: అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే అట్లీస్ట్ వాడు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కొంచెం క్లిష్ట పరిస్థితులే ఉన్నాయి. కాకపోతే అంటే పరిస్థితులు క్లిష్టం ఉన్నాయని మనం ఆగిపోతే పనులు జరగవు కదా, యూ హ్యావ్ టు ఫైండ్ అ సొల్యూషన్, యూ హ్యావ్ టు మూవ్ ఆన్, అంతే. పరిస్థితులు ఉంటాయి, మనం దాన్ని ఎట్లా డీల్ చేస్తున్నాం అన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మెంటల్ హెల్త్ అని మీకు చెప్పింది అదే.
1: కరెక్ట్. అయితే కొత్తగా సినీ రంగంలోకి రావాలనుకునే బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్కి, యువతకి, ఎవరికైనా ఏ నైపుణ్యాలు ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్తారు?
0: ఖచ్చితంగా ఒక జడ్జ్మెంట్ స్కిల్ అనేది నేర్చుకోవాలండి.
1: ఓకే,
0: అది ఎక్కడ వస్తుంది అంటే మనం చెప్పాలనుకుంటుంది కొత్త విధంగా ఉందా లేదా ఆల్రెడీ తీసున్నారా, ఒకవేళ తీసుంటే మనం ఏ విధంగా దాన్ని కొత్తగా ప్రజెంట్ చేసుకోగలుగుతాం అనేది ఆ జడ్జ్మెంట్ స్కిల్ అనేది ఉండాలి. టేస్ట్ డెవలప్ చేసుకోవాలి. అంటే మన ఏవి ఎలాంటి సినిమాలు మన సైడ్ నుంచి వస్తే మన ఐడెంటిటీని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అన్నది చూసుకోవాలి. వీటితో పాటు టెక్నికాలిటీస్ ఇస్ మస్ట్. కెమెరా యాంగిల్స్ అనుకోండి, లెన్సెస్ అనుకోండి, ఒక రోజు ఎంత మనం షూట్ చేసుకోగలుగుతాము, ఎన్ని డిఫరెంట్ యాంగిల్స్తో షూట్ చేసుకోగలుగుతాము, ఎడిట్ చేసినప్పుడు ఏ షాట్ ఎక్కడ పడుతుంది, ఈ అండర్స్టాండింగ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. మ్యూజిక్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోవాలి, అంటే ఎలాంటి మ్యూజిక్ ఎలాంటి ఎమోషన్ని ఎలివేట్ చేస్తుంది, సౌండ్ డిజైన్, ఈ ఎలిమెంట్స్ అన్ని యూజ్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ బికమ్ ఫుల్ ప్రాపర్గా చెక్కిన ఒక శిల్పం లాగా రూపుదిద్దుకుంటుంది. ఆ ప్రాసెస్లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్లో ఉండే వేరే వేరే విభాగాలు ఏముంటాయి, ఈ అండర్స్టాండింగ్, అందుకే చెప్పిన ఇట్ టేక్స్ టైం, ఇన్స్టెంట్గా రాదు. అబ్జర్వ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఇఫ్ సడన్గా వర్షం వస్తే మీరు ఏం చేస్తారు, షూట్ ఆపేస్తారా, వీ డోంట్ నో. ఈవినింగ్ సన్సెట్ అయిపోతుంది, లైట్ వెళ్ళిపోతుంది, అప్పటికప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ ఏంటి, ఎలా మీరు కంప్లీట్ చేయగలుగుతారు, డిఫరెంట్ పీపుల్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ప్రొడ్యూసర్ అంటే ఆయన మనీ పెడతాడు కాబట్టి ఆయన అడిగే హక్కు ఉంటుంది, ఆయనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తాము. ప్రతి దగ్గర వీ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్, మేనేజ్ పీపుల్, ఇవన్నీ స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓవర్ ద ఇయర్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ విల్ గెట్ బెటర్.
1: బాగుంది. అయితే దర్శకుణ్ణి, డైరెక్టర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, ఎంతో ఒత్తిడి ఉంటుంది, అది కథ పరంగా కావచ్చు, క్యాస్టింగ్ పరంగా, మీరు అన్నట్టు బడ్జెట్ పరంగా, మ్యూజిక్ పరంగా, టెక్నికాలిటీస్ పరంగా. మరి దర్శకుడిగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు మీ జర్నీని, సినిమా విజయంలో దర్శకుడి పాత్ర ఎంత అంటే మీరేమంటారు?
0: మెజారిటీ పార్ట్.
1: ఓకే,
0: ఒక 80% వరకు దర్శకుడి పాత్రే ఉంటుంది, మిగతావన్నీ మిగతా ఎలిమెంట్స్ అనుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఏ స్టోరీని చెప్తున్నాము, ఎంత బడ్జెట్లో చెప్తున్నాము, సక్సెస్ అంటే అది మానిటరీ సక్సెస్ అనా అని చెప్పలేము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కోట్లలో తీసిన సినిమా ప్రొడ్యూసర్కి 6 కోట్లు తెచ్చిపెట్టిందంటే సక్సెస్సే. ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 కోట్లు రికవర్ అయినా సక్సెస్సే.
1: ఓకే,
0: అంటే ఈ పారామీటర్స్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సినిమా చెప్తున్నాము, ఎంత తక్కువలో చెప్పగలుగుతున్నాము, ఎంత ఎంగేజింగ్గా చెప్పగలుగుతున్నాము. ఎంగేజింగ్గా లేదు, చాలా మీరు వినే ఉంటుంటారు, అక్కడ ల్యాగ్
1: ఉందంటారు,
0: ప్రాపర్ డ్రైవ్ లేదంటారు, అవన్నీ దర్శకుడు తీసుకునే డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మనకు ఆ జడ్జ్మెంట్ స్కిల్ అనేది, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్న జడ్జ్మెంట్ దర్శకునికే ఉంటుంది కాబట్టి దర్శకుడికే మెజారిటీ క్రెడిట్ అనేది.
1: అయితే నేను ఎందుకు అడుగుతున్నా అంటే తెలుగునాట హీరో బేస్డ్ ఫిల్మ్స్ ఎక్కువ అంటారు.
0: అవునండి,
1: హీరో ఉంటే చాలు సినిమా హిట్ అవుతుందని

0: చాలామంది పెద్ద పెద్ద నటులు, లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ హీరో బేస్డ్ సినిమాలు ఎక్కువ నడిచాయి.
1: అవునండి.
0: ఇప్పుడు మేబీ కొత్త తరం సినిమాల్లో స్టోరీ బేస్డ్ ఎక్కువ అవుతున్నాయని చెప్పొచ్చేమో.
1: 100%
0: అయితే కమర్షియల్ సినిమానా కంటెంట్ బేస్డ్ సినిమానా అని మిమ్మల్ని అడిగితే సాయినాథ్ పొన్న ఏది చూస్ చేసుకుంటారు, ఎందుకు?
1: కంటెంట్ అనే చెప్తాను. నాకు పర్సనల్గా నేను చెప్పాలనుకున్న ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే, కమర్షియల్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. ఎలాంటి స్టార్, ఎలాంటి హీరో ఉంటే ఈ కథకు సెట్ అవుతారు, వాళ్ళతో ముందుకు ఎట్లా తీసుకెళ్లొచ్చు. ఇక్కడ రెండు పార్శ్వాలు ఉంటాయండి బేసికల్లీ ఫిలిం మేకింగ్ వచ్చేసరికి. మనం సర్వైవ్ అవ్వాలి అంటే అది ఎంతో కొంత బిజినెస్ చేయాలి, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్. సో మనం ఆ పర్స్పెక్టివ్ లో ఆలోచించినప్పుడు ఎలాంటి వాళ్ళని మన ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేసుకుంటే ఎంతో కొంత ముందుకెళ్ళగలుగుతాము, ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది.
0: అయితే ఇప్పుడు మీరు అన్నట్టు అటు కమర్షియల్ని ఇటు కంటెంట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.
1: అంతే అండి.
0: ఒక ఉద్దేశంతో ఒక ఎమోషన్తో సినిమా తీసాం, డెఫినెట్గా క్రిటిసిజం వస్తుంది.
1: 100%
0: ఆ విమర్శలను ఎలా తీసుకోవాలి, హౌ టు కోప్ అప్ విత్ దోస్ క్రిటిసిజం అండ్ ముందుకు ఎలా వెళ్ళాలి?
1: 100% తీసుకోవాలి, మనం విమర్శలకు రెడీగా ఉండాలి. బేసికలీ ఇది ఏంటంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మన కంటెంట్ బయట పెట్టినప్పుడు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇంట్లో అమ్మ ఒక కూర చేస్తేనే అందరికీ నచ్చాలని లేదు.
0: కరెక్ట్.
1: సిమిలర్లీ మీరు ఒక సినిమా తీసినప్పుడు కొన్ని లక్షల మంది చూసినప్పుడు అందరికీ నచ్చాలని లేదు. సో మెంటల్గా ముందే మనం ప్రిపేర్ అవ్వాలి, మనం చెప్పాలనుకున్నది నిజాయితీగా చెప్పగలుగుతున్నామా లేదా, చెప్పింది అట్లీస్ట్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉందా లేదా, ఎవరైనా బాగాలేదు అని చెప్పినప్పుడు కరెక్టే లే ఈ ఏరియా నేను బాగా తీయలేదు అన్న మనకి మనం సమాధానం చెప్పుకునే పొజిషన్లో ఉంటే సరిపోతుంది.
0: ఓకే, తెలుగు సినిమా భవిష్యత్తును మీరు ఎలా చూస్తున్నారు?
1: ఇట్ బి వండర్ఫుల్ అండి. ఫ్యూచర్ తెలుగు సినిమా ఇస్ గోయింగ్ టు బి సమ్వేర్ ఎల్స్ డెఫినెట్లీ. ఎందుకంటే మన టెక్నికాలిటీస్, మన దగ్గర ఉన్న స్కిల్డ్ ప్రొఫెషనల్స్, ఈవెన్ మీరు కరెక్ట్గా చెప్పాలంటే ఇది రాజమౌళి గారికి క్రెడిట్ ఇవ్వాలి. ఆయన బాహుబలి తీసిన తర్వాత ఇండియన్ సినిమా కళ్ళు మొత్తం తెలుగు సినిమా మీద, అదే వీళ్ళు ఏం చేస్తారు చూడాలి అని చెప్పేసి. ఇంతకుముందు అనేవాళ్ళు తెలుగు సినిమా టెక్నీషియన్స్ అంటే వేరే లాంగ్వేజెస్లో అంత రెస్పెక్ట్ లేకుండా ఉండేది అని. రాజమౌళి గారి ఎఫర్ట్, ఆయన ఆయన వల్ల తెలుగు సినిమా టెక్నీషియన్ అంటే ఇతర లాంగ్వేజ్ అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, మీరు తెలుగు ఫిల్మ్ మేకర్ అని చెప్పేసి.
0: వెరీ గుడ్.
1: యా, ఇట్ బి వండర్ఫుల్.
0: అయితే చివరిగా సాయినాథ్ గారు,
1: యా,
0: కళలను నిజం చేసుకోవాలనుకునే ప్రతి యువ ఫిల్మ్ మేకర్కు మీరు చెప్పాలనుకునే 3 ఇంపార్టెంట్ టిప్స్, సూచనలు ఏంటి?
1: మెంటలీ స్ట్రాంగ్ ఉండండి, నెంబర్ 1.
0: ఓకే.
1: రిజెక్షన్స్ని ఫేస్ చేసే సామర్థ్యం పెంచుకోండి, నిరంతరం నేర్చుకుంటూనే ఉండండి.
0: చాలా బాగుందండి. తెలుగు సినిమా రంగంలో ఒక బడ్డింగ్ దర్శకుడిగా మీరు మీ కళను నిజం చేసుకోవాలని, మిమ్మల్ని చూసి మరింత మంది యువ దర్శకులు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.

0: సుపదం
1: ఆకాశవాణి సుపదం.
2: మీరింతవరకు ఉదయధరణి కార్యక్రమంలో సామాన్యుని విజయగాథ శీర్షికన జీవితమే ఒక చలనచిత్రం అంటున్న యువ సినీ దర్శకులు శ్రీ సాయినాథ్ పొన్నగారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ విన్నారు.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: ఉదయధరణి కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం. ఈనాటి కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు, కెరీర్ గైడెన్స్ కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. కలలు కనాలి, కన్న కలలను నిజం చేసుకోవడానికి కలలు నేర్చుకోవాలి. విద్య దారిని చూపిస్తుంది, నైపుణ్యం గమ్యాన్ని చేరుస్తుందన్నారు పెద్దలు. మరి ఎంతోమంది పిల్లలకు భవిష్యత్తు మీద, భవితం మీద ఉండే కంగారు, భయం అంతా ఇంత కాదు. అలాంటప్పుడే కెరీర్ గైడెన్స్కి సంబంధించిన ఎంతోమంది నిపుణులు, శాస్త్రజ్ఞులు చెప్పిన మాట ప్రకారం ఎవరికి నచ్చిన రంగంలో వారు రాణించాలంటే ఆ రంగం మీద ప్రేమతో ముందుకు అడుగులు వేయాలంటారు. ఇవాల్టి పరిస్థితుల్లో 10వ తరగతి అవగానే లేదా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఏ రంగాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వివరాలు మనకి వివరించడానికి కంపెనీ సెక్రటరీగా 25 ఏళ్ళ అనుభవం ఉన్న డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి కెరీర్ గైడెన్స్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆహ్లాదరావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకి ఒకప్పుడు డాక్టర్గానో ఇంజనీర్గానో చూసిన తెలుగు యువత ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెన్సీ వైపు, కాస్ట్ అకౌంటెన్సీ, ఈ కంపెనీ సెక్రటరీ లాంటి ఎకనామిక్ వింగ్స్ వైపు చూపు మరలించారు. మీరు చెప్పండి, నిజంగా ఏ ప్రాతిపదికన విద్యార్థి తన భవిష్యత్ కెరీర్ని నిర్ణయించుకోవాలి?
1: 1980s 1990s పెద్దవాళ్ళు డిసైడ్ చేసేవారు. దాన్ని పిల్లలకు అవగాహన లేకపోవటం, వారికి 10th క్లాస్ పాస్ అయిన తర్వాతనే ఏదన్నా అనేదాకా 10th క్లాస్ పాస్ కావడం అనేది ఒక పెద్ద లక్ష్యంగా ఉండేది. దాంట్లో 1st క్లాస్ వస్తే ఇంకా చాలా లక్ష్యం. అప్పుడు ఆ పిల్లగాడు స్టార్ట్ చేసేవాడు, నేను నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఎంపీసీ, బీపీసీ, ఆర్సీఈసీ అని. కానీ కాలక్రమేణా జనరేషన్, ఎస్పెషల్లీ జెన్జీ వచ్చిన ఈ తరుణంలో వారికి వారి యొక్క వృత్తి పట్ల, భవిష్యత్తు పట్ల చాలా చక్కటి అవగాహన వచ్చింది. అలాంటి జనరేషన్తో మనం డీల్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా పెద్దలు 40s 50s ఉన్న ఈ పెద్దలందరూ వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ అర్థం చేసుకొని వాళ్లకు మనకంటే ఎక్కువ అవగాహన ఉన్నదనే నిజాన్ని గ్రహించి వారి యొక్క ఆసక్తిని చూసి వారికి వదిలేయాలి. ఫస్ట్ మీకు ఒక కళ ఉండొచ్చు డాక్టర్ కావాలని, కానీ ఆ కళ మీరు కాలేదని చెప్పేసి మీ పిల్లల మీద రుద్దాలని చెప్పేసి ఉండడం కరెక్ట్ కాదని. పోనీ అలా రుద్దినా కూడా అలాంటి వారు వచ్చినా కూడా దాని వీరికి ఇవాళ రేపు ఉన్న వాళ్ళ లెవెల్ ఆఫ్ పేషెన్స్ తోటి ఆసక్తి లేకపోతే చదవలేరు. కాబట్టి ఏ రంగంలో అయినా చాలా విపరీతమైన స్ట్రెస్ ఉంటుందండి. అది ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక్కొక్క దాంట్లో 5 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ వరకు లైఫ్ సెటిల్మెంట్ టైం పడుతుంది. ఇలాంటి టైంలో వాళ్ళంతలో వాళ్ళు ఆసక్తిగా చదవకపోతే మనం బలవంతంగా గుర్రాన్ని నీళ్లు తాగించలేమండి. అలాగే వాళ్ళ ఆసక్తిని చూసి వాళ్ళ ఆసక్తి తగ్గట్టు మనం మార్చుకోవటం పెద్దలుగా మన యొక్క విధి. కాబట్టి ఈ తప్పు పెద్దవాళ్ళు చేయకూడదు. ఇప్పుడు పిల్లవాళ్ళ తప్పులు, పిల్లవాడు ఇంటర్మీడియట్ టీనేజ్లో నిజంగా ఉన్న 100లో 70 మంది చాలా క్లారిటీగా ఉంటారు, ఒక 30 మంది పెడదవ్వబడుతున్నారు ఈ డ్రగ్స్ ఇట్లాంటి వాటిలతో పట్టి. అలాంటి దవ్వబట్టేటప్పుడు వాళ్ళని కాస్త మందలు ఇచ్చి ఈ రంగం చూసుకోమని చెప్పేటప్పుడు వారికి ఫస్ట్ అవగాహన కల్పించడం, 10th తర్వాత ఇంటర్మీడియట్ ఇలా ఎంపీసీ, బీపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఇలాంటి రంగాలలో చూసుకోవటం లేదా పాలిటెక్నిక్ లాగా ఆ కోర్సులు చూసుకోవటం అనేది 2 కోర్సులు. ఇలాంటి ఆప్షన్స్ వాళ్ళకెట్టి ఇవో ఇవి ఇలా ఉన్నాయి, ఇంకా కావాలంటే ఇవాళ ఉన్న సామాజిక మాధ్యమం ద్వారా చూసుకొని దాన్ని మనం చెప్పే కంటే సామాజిక మాధ్యమంలో చెప్పడం అనేది వాళ్ళకి ఇంకా ఈజీ. ఒక యూట్యూబ్లో ఎక్కడో పెట్టేసి చూసుకోమని చెప్పేటాను, ఇది చూడండి అని ఆ లింక్ ఇచ్చి వాళ్ళకు వదిలేయటం చాలా కరెక్ట్. ఆ విద్యార్థి తప్పకుండా తప్పు చేయకుండా అలాంటివి అనలైజ్ చేసి తనకి ఏది సూట్ అవుతుంది అనేది తను అనలైజ్ చేసుకొని ఆ తర్వాత తనకు తెలిసిన పెద్దలతోటి, పెద్దవాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ తోటి మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటే అతని యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. తనకి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో టైం పెడితే డెఫినెట్గా ఆ చదువు చదువులాగా అనిపించదు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీ కెన్ ఎంజాయ్, తను దాన్ని ఎంజాయ్ చేసి తన యొక్క భవిష్యత్తుని సన్మార్గంలో క్రియేట్ చేసుకోగలుగుతాడు.
0: నిజంగా ఏ రంగం అయితే మినిమం గ్యారంటీ ఉంటుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎలా సమాధానం వెతుకోవచ్చు?
1: ఫస్ట్ వారి యొక్క ఆసక్తిని చూసుకున్న తర్వాత వారి యొక్క స్కిల్, నైపుణ్యం అనలైజ్ చేసుకుంటే వారు చేసే ఒక మానసికంగా ఎక్కడైతే వారికి మంచిగా అనిపిస్తుందో, స్కిల్ ఆర్ ఎడ్యుకేషన్, నీకు ఒక కార్పొరేట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మీరు చేసిన ప్రశ్నకు ఇంకో కరెక్ట్ ఏంటంటే ఫస్ట్ మనం మన వరల్డ్ ఎకానమీ అండ్ నేషనల్ ఎకానమీ, మన ఆర్థికం ఇందాక కరెక్ట్గా చెప్పారు, ఎకానమీ ఎలా ఉంటుంది, ఎకనామిక్ కోర్సెస్, దేశ భవిష్యత్తు ప్రగతి ఎట్లా ఉంది, ఏ రంగంలో వస్తుంది. ఒకప్పుడు మనకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ద ప్రిడామినెంట్, అగ్రికల్చర్ ఇన్కమ్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఇన్కమ్ కార్పొరేట్ రంగంలో వచ్చి, ఈ కార్పొరేట్ రంగం నుంచి వచ్చే ఇన్కమే ఎక్కువ ట్యాక్సెస్ పే చేస్తున్నారు, వారి ద్వారానే మనకు ఎన్నో ఫెసిలిటీస్, వసతులు వస్తున్నాయి. ఇలాంటప్పుడు మన అవకాశాలు ఎక్కడి నుంచి ఉంటాయి? కార్పొరేట్.

0: పెట్టగలం. అట్ ద సేమ్ టైం ఇవాళ రేపు ఈ అగ్రికల్చర్ ఆరోగ్యకరంగా చూస్తే, నాకు మన ద ఇండస్ట్రీలు వస్తాను అన్న ఏమన్నాడు, ఏమన్నాడంటే సార్ అందరూ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ విత్ పరిగెడుతున్నారండి, కానీ అర్థం చేసుకోవట్లేదు ఫీల్డ్ వర్క్ చేయాలని అని చెప్పేసి. ఫీల్డ్ వర్క్ ఎందుకంటారా, ఇప్పుడు కంప్యూటర్లు చూసే వాళ్ళందరికీ పిల్లలకు అందరికీ సాఫ్ట్వేర్ రంగంలో ఫస్ట్ వచ్చే డెఫిషియన్సీ ఏదో తెలుసండి, డి విటమిన్.
1: కరెక్ట్.
0: ఎందుకంటే పొద్దుస్తమానం ఏసీ రూమ్లో ఉంటారు, కారులో దిగే దగ్గర నుంచి కార్లు, అలా ఫీల్డ్ వర్క్లు కొన్ని ఉన్నాయి. దాంట్లో నిపుణులు లేరు, నిపుణులు ఉంటే పే చేయడానికి ఉంటుంది. ఇలాంటి వసతులతో నాకు ఎన్నో విద్యా అవకాశాలు ఉన్నాయి. తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఒక ఎంబీఏ చేసి అలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఫీల్డ్ చూస్తే అతని ఆరోగ్యం బాగుంటుంది, పర్యావరణానికి సేవ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఒకప్పుట్లాగా డాక్టర్ ఇంజనీర్ అని కాకుండా అతను మైండ్ సెట్ వదిలేసి మొదట ఒక ప్రాథమిక విద్య, అది కూడా ప్రొఫెషనల్ కోర్సు కానీ వేరే టెక్నికల్ కోర్సు కానీ చూజ్ చేసుకుని, ఆ తర్వాత తను ఎంటర్ప్రైనర్ అవుతాడా, ఒక ఎంప్లాయ్ అవుతాడా, లేదా కన్సల్టెన్సీ అవుతాడా, ఇలాంటివి పెట్టుకుంటే దాని ద్వారా తన యొక్క మార్గాన్ని దశాదిశాన్ని చేసుకోవచ్చండి. ఇది నేను
1: బాగుంది. అయితే ఏ ప్రభావం వల్ల ఏ రంగంలోనైనా సరే అటు ఉద్యోగాల కొరత రావచ్చు, ఏ రీప్లేస్ చేస్తుంది అనే ఒక భయం కూడా ఉంది. ఏ నేర్చుకుంటే కానీ మనం రేసులో ఉండలేము, ఖచ్చితంగా ఏతో పాటి నడవాలి అని. అయితే ఒక విద్యార్థిగా నేను ఎప్పటి నుంచి ఈ ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాలి, ప్రపంచ స్థాయిలో ఏ రంగానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉంది అని చూసుకుంటూ అటు ఉద్యోగమా వ్యాపారమా అటు స్టార్టప్ వైపు వెళ్ళడమా, ఈ జ్ఞాన సంపార్జన కోసం ఏ తరగతిలో ఉన్నప్పుడు అతను మొదలు పెట్టాల్సిన అవసరం ఉందంటారు?
0: ఎర్లీ బర్డ్ ఆల్వేస్ క్యాచెస్ వామ్ అన్నట్టారు. ఒకప్పుడు 10th ఇంటర్మీడియట్ తర్వాత అని ఒకటి ఉండేది, అది కాస్త 10th క్లాస్ అనేది ఒకటి వచ్చిందండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు 3rd క్లాస్ తర్వాత నుంచే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటారా, మనం అనుకుంటున్నంత ఎంతసేపు విద్యతో పాటు ఇంకొకటి రంగం కూడా ఉంది, దట్ ఈస్ ఎ క్రీడా రంగం. ఈ క్రీడా రంగంలో కూడా ఒక పక్క నుంచి క్రీడలు ఆడుకుంటూనే ఫిట్నెస్ కోర్సులు, ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఫిట్నెస్ అని, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అని, అలాగే వేరే దేశ విదేశాలు ఆస్ట్రేలియా దాంట్లో క్రికెట్ క్లబ్స్ అని ఉన్నాయి, క్రికెట్ సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి, ఎంపైర్కి సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి, అలాగే ఫుట్బాల్ది కూడా. అంటే కరెక్ట్గా మాట్లాడితే ఇవాళ ఒకవేళ ఆ పిల్లగాడు ఒక మానసిక పరిపక్వత ఉంటే 3rd తరగతి ఆర్ 5th తరగతి అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 8-9, ఎందుకంటే అప్పుడు తను డిసైడ్ చేసుకోగలుగుతారు, ఓకే నేను స్పోర్ట్స్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ పిల్లగాడిని ఆడిస్తే అతని ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు 30 ఏళ్ళకే బీపీలు షుగర్లు వస్తున్నాయండి, 40 ఏళ్ళకు 35 ఏళ్ళకు హార్ట్ అటాక్స్ స్టంట్స్ వేసుకుంటున్నారు. సో మనము అంటే ఈ నెక్స్ట్ జనరేషన్ జెన్జీ జనరేషన్ తర్వాత వచ్చే జనరేషన్ మీద మాట్లాడితే 3rd 4th క్లాస్ నుంచి పిల్లగాళ్ళకు ఫిట్నెస్ ఇలాంటి విటమిన్ డెఫిషియన్సీ పోవాలంటే వీఆర్ టు ఎంకరేజ్ టు వర్క్ ఇన్ ద అండర్ ద సన్ రైస్, అలాతో పాటు ఒక స్పోర్ట్స్. సో దీనికి మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఏజ్ 7వ ఏజ్ 8వ ఏజ్, అప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా. ఇది కాకుండా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయండి, ఈ మార్షల్ ఆర్ట్స్ కూడా ఒక క్యారియర్గా చేసుకోవచ్చు. సో అటు విద్య చదువుకుంటా ఇలాంటి ఒక నిపుణం, ఇలా కాకుండా రాను రాను మళ్ళీ పురాతనది ఎప్పుడైనా చూడండి సైకిల్ వస్తుంది. ఇప్పుడు వీణ అలాంటివి మధ్యలో వెళ్ళిపోయాయి, వయలిన్ ఇలాంటి గిటారు ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తాయండి. ఎందుకంటే ఎంతసేపు మనిషికి కావాల్సింది ఏంటి, ఫస్ట్ తిండి నిద్ర, ఆ తర్వాత మానసిక ఆనందం, వినోదం, విజ్ఞానం, ఇవన్నీ వచ్చే కళల ద్వారా. సో పువ్వు పుట్టిన దగ్గర నుంచి పరిమళించి అన్నట్టు తనకు బై బర్త్ కొన్ని కళలు ఉంటాయి, తర్వాత మనం ఎంకరేజ్ చేస్తే కొన్ని నేర్చుకుంటాడు. ఎంత తొందరగా 3rd తరగతి 4th తరగతి 3rd 4th క్లాస్ 8th 9th ఏజ్ ఇస్ ద రైట్ ఏజ్ వాళ్ళ యొక్క నిపుణులను చూసి తల్లిదండ్రులకు వాళ్ళకి ఇవి ఉన్నాయి నాన్న ఇలా చేస్తావా, క్రికెట్ ఆడతావా, ఫుట్బాల్ ఆడతావా, లేదా ఇలాంటివి చేసుకుంటావా అనుకుని దాంట్లో చదువు డిస్టర్బ్ కాకుండా చదువుకో అని చెప్పేసి ఎంకరేజ్ చేసి రెండు సమపాలనలో సమాంతరంగా నడిపిస్తే తను ఒక 10th క్లాస్ వచ్చే వరకు తనకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి స్పోర్ట్స్ అట్లాంటి వాటిల్లో ఫిట్నెస్గా వస్తే క్యారియర్ అని అవుతుంది, లేదా ఆరోగ్యం అని ఉండిపోతుంది, దేహదార్యం ఉంటుంది.
1: మంచి మాట.
0: కాబట్టి అలా ప్లాన్ చేసుకోవాలండి.
1: ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో నిజంగా నిలదొక్కుకోవాలంటే నేర్చుకోవడం అనేది ప్రతి మనిషి జీవితాంతం కొనసాగించాలేమో. అయితే మీరు కంపెనీ సెక్రటరీగా మీ 25 ఏళ్ల అనుభవంతో ఈ ఆర్థికపరమైన ఉద్యోగాలు, ఆర్థికపరమైన సర్వీసెస్లో ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, అది కంపెనీ సెక్రటరీ కావచ్చు, కాస్ట్ అకౌంటెన్సీ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెన్సీ కావచ్చు, ఆర్థికపరమైన రంగం వైపు రావాలనుకుంటున్న ఒక విద్యార్థికి మీరేం సలహా ఇస్తారు?
0: ఒకటండి, జీవనది అని ఎట్లా అంటామో నిరంతరం నదిలాగా, అలాగే మన దేశం మన ప్రపంచం ఉన్నంత వరకు కార్పొరేట్ వ్యవస్థ ఉండాల్సిందే. ముఖ్యంగా రాను రాను ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, ప్రైవేటైజేషన్ అవుతున్నప్పుడు కంపెనీస్ ద్వారానే మన యొక్క దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి అండ్ ప్రపంచ పరిస్థితి కూడా ఉంది. సో దీనికి నడిపించే వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి ప్రొఫెషనల్స్, కంపెనీ సెక్రటరీస్, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్

0: ఇది కాకుండా అడ్వకేట్స్ వీరు కూడా ఉన్నారు. నేను చెప్పేది ఇంజనీరింగ్ డాక్టర్స్ తక్కువ అని చెప్పేసి నేను తక్కువ చేయట్లేదండి. ఇలాంటి కోర్సులు కూడా వీటిలో కూడా ప్రగతి ఉంది. దీంట్లో కూడా చేస్తూ ఉండి మనమంటూ ఒక సపరేట్ డిగ్నిటీ మెయింటైన్ చేయొచ్చు, మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దాని ద్వారా ఇప్పుడు ఒక కోర్సు చేస్తే ఒకటే అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఈ ప్రొఫెషనల్ కోర్సు చేస్తే మల్టిపుల్ అడ్వాంటేజ్ ఉన్నాయండి. ఒకటి, మీరు ఒక్కసారి వచ్చిన తర్వాత ఒక ఏదైనా ఒక కంపెనీలో ఎంప్లాయ్మెంట్గా ఉండొచ్చు, లేదా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా మీరే ఒక ఇండస్ట్రీ పెట్టుకొని ఆ లాస్ తీసుకోవడం. గ్లోబల్ కన్సల్టెన్సీ ఫార్మ్స్ ఉన్నాయి, కంప్లైంట్స్ సంబంధించిన ఫార్మ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఇలాంటి కోర్సులు మీకు చేయడానికి ఒక ఆత్మవిశ్వాసం ఒక్కటే కాకుండా ఒక అవకాశాన్ని కల్పిస్తాయి. ఒక వ్యక్తితో మాట్లాడాలంటే మీరు పలానా కంపెనీ సెక్రటరీ, పలానా చార్ట్ అకౌంటెంట్, పలానా కాస్ట్ అకౌంటెంట్ అనేది వేరు, నార్మల్గా మాట్లాడటం వేరు. ఇలాంటి యొక్క కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఇలాంటి కోర్సులు ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో పాటు ఎన్నో అవకాశాలు కూడా విస్తరణలో పరిచినట్టు ఉంటాయి. హీ కెన్ చూస్, అది చూసుకున్న తర్వాత దాని మీద ఇస్తే మినిమం గ్యారంటీగా ఒక ఆర్థిక స్థితి ఉంటుందండి. ఎన్నో మంది ఫ్యామిలీలు ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సు చేసి లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఈరోజు అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్కి వచ్చిన కళ్ళ ముందర ఉన్న కేస్ స్టడీస్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు. ముఖ్యంగా ఇంకోటి అండి, ఈ కోర్సు చేయడానికి బీకామ్, బీఏ ఉండాలనుకుంటారా, అది తప్పండి. ఇప్పుడు నేను సైన్స్ గ్రాడ్యుయేట్ని, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మా మెయిన్ ఆప్షన్స్. నేను ఇంటర్మీడియట్లో బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ కోర్సు తీసుకున్నా, అంటే మీరు ఒకవేళ ఎంపీసీ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఆప్షన్ తీసుకొని ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ చేయలేకపోవడం వల్ల డిసప్పాయింట్ కావద్దు. ఒకవేళ అది మీ యొక్క లైఫ్ ఏమో మీ ఇంట్రెస్ట్ తోటి పోతే ఓకే. ఇప్పుడు ఇంకోటి, యూ కెన్ హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్, యూ కెన్ చేంజ్ ద ట్రాక్. లైఫ్ అనేది ఎప్పుడు నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఆ రోజు ఏదో మీకు మీకు మానసిక పరిపక్వత లేక తీసుకుండొచ్చు, లేదా ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ల బట్టి మీరు ఆ డెసిషన్ తీసుకుండొచ్చు. ఇప్పుడు నథింగ్ రాంగ్ టు చేంజ్ ద ట్రాక్, ప్లీజ్ కమ్ టు అదర్ వింగ్ అండ్ అక్కడ మీరు షేన్ అవుతారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. కాబట్టి ఇలాంటి కోర్సులు ఎవరైనా చేయొచ్చు, సైన్స్ వాళ్ళు కానీ, టెక్నికల్ వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ వాళ్ళు, ఈవెన్ ఇంజనీరింగ్ తర్వాత కూడా. మా ఈ కోర్సులో గొప్పతనం ఏంటంటే అటు టీనేజ్ వాళ్ళు కావచ్చు, 16 ఏళ్ల స్టూడెంట్, 60 ఏళ్ల వాళ్ళు కూడా చదవచ్చు. ఇదంతా సెల్ఫ్ మేడ్ కోర్సెస్ అండి. ఎటువంటి కోచింగ్ కావాలనుకుంటే కోచింగ్ దొరికిపోతుంది, వద్దు అనుకుంటే ఇంట్లో కూర్చొని కూడా డిస్టెన్స్ మోడ్లో చదువుకోవచ్చు అండి. తక్కువ ఖర్చుతోటి, అసలు ఖర్చు అనేది ఇవాళ రేపు ఎల్కేజీ వాడికి 100,000 రూపాయలు ఖర్చు పెట్టి సీటు తీసుకుంటారు, ఈ కోర్సు అంతా చదివితే కూడా 100,000 రూపాయలు కాదండి. సో అలాంటి తక్కువ ఉండి, ఎక్కువ అవకాశం ఉండి, ఎక్కువ గుర్తింపు ఉండి, ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చే ఏకైక కోర్సులు ఇలాంటి కంపెనీ సెక్రటరీ చేడకుండా కాస్ట్ అకౌంటెంట్ కోర్సులు అండి.
1: ఆహ్లాదరావు గారు, చివరగా రాబోయే తరానికి, యువతకి మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
0: ఇప్పుడు యువత ఏంటంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒకదానికి వెళ్ళొద్దు, అందరూ వెళ్ళే మూసలో మీరు వెళ్ళకండి. మీ యొక్క హార్ట్ ఏం చెప్తుంది, మీ యొక్క అభిలాష ఏంటి అనేది ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి, ఒక శోధన చేయండి. ఆత్మశోధన చేసి ఒక పక్క నుంచి విద్యారంగంగా, ఇంకో పక్క నుంచి ఆరోగ్యపరంగా, ముఖ్యంగా మూడోది మానసిక పరంగా, మనకు ఓటమిని తట్టుకునే కెపాసిటీ ఇస్తుంది. మన యొక్క మానసిక ఆరోగ్యం చేయడానికి మెడిటేషన్ లాంటి కోర్సులు, మన దగ్గర ఇంటర్నేషనల్ మెడిటేషన్ లాంటి సెంటర్స్ ఉన్నాయి, ఒక్క పైసా ఛార్జ్ చేయవు, చాలా ఫ్రీగా చేస్తాయి భోజనం పెట్టి. ఇలాంటి ఆపర్చునిటీస్ విట్లే చేసుకోండి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, తెలంగాణ ఉన్నవాళ్ళు మీరు అదృష్టవంతులు అన్నమాట. అలాంటి అవకాశాలను చూసుకొని మొదట మీ యొక్క మానసిక శక్తి, ఆరోగ్య శక్తి పెంచుకొని మీకు కావాల్సిన రంగాన్ని మీరు మీ మనసు చెప్పినట్టు విని చేసుకోండి. దాని ద్వారా మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. మీరు చేసిన తర్వాత మీరు ఇంకొక వాళ్ళకి హెల్ప్ చేయండి, దేశానికి, ప్రగతికి తోడ్పడండి. ఎప్పుడైనా సరే ఆల్వేస్ థింక్ నేషన్ ఫస్ట్ అనేది. అలా నేషన్ ఫస్ట్ని ఆలోచిస్తే తర్వాత మన కంట్రీ బాగుంటుంది, మన స్టేట్ బాగుంటుంది, మన గ్రామం కూడా బాగుంటుందండి.
1: చాలా బాగుంది ఆహ్లాదరావు గారు. నైపుణ్యం ఉన్న వ్యక్తికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని, నిజంగా కష్టపడడం అనేది విజయానికి పునాది అయితే నైపుణ్యం ఆ విజయానికి మూల స్తంభం లాంటిదని అంటున్నారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి శ్రోతలకు, ముఖ్యంగా యువతకు, వారి రాబోయే తరానికి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ఇది మన చట్టం ఈనాటి కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి కెరీర్ గైడెన్స్ కంపెనీ సెక్రటర్ డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారు. ఈనాటి ఉదయం జరిగిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8:00 కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: మాటైనా
0: పాటైనా
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085 జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

శ్రోతలు ఉదయతనని విన్నారు. ఈరోజు ఉదయం 11:10 2026 12వ జాతీయ చేనేత దినోత్సవం ప్రసారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఈరోజు గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు హాజరవుతారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 11:10

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 8 గంటలకు వస్తుంది. సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి.

ఔళి రాగంలో అన్నమాచార్య సంకీర్తనాది కార్యక్రమంలో ఇప్పుడు హరికాంభోజి రాగంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి కృతి విందాం. రూపకతాళం. ఉండేది రాముడొకడు.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కాజా సుభాషిణి శాస్త్రి గారి వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం పివి రమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9 గంటలుగా వస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్త ముఖ్యాంశాలు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేతన్నలకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చేనేత హస్తకళ భారతీయ సంస్కృతికి ప్రతీక అని కొనియాడిన ఆయన, వేలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న ఈ పరిశ్రమ రాష్ట్రానికి ఒక గొప్ప వారసత్వమని లోక్భవన్ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ 10 ఆగస్టున వరుణయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. యాదగిరిగుట్ట వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ విజయ విహార్ ప్రాంగణంలో ఈ యాగక్రతువులు

నిర్వహిస్తారు. సహారా బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం జరిగిన భారీ ఆందోళనకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సంఘీభావం తెలిపారు. చిన్న పెట్టుబడిదారుల సమస్యలను పరిష్కరించి వారి నిధులను త్వరగా రిఫండ్ చేసేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ ఎంపీ డాక్టర్ మల్లు రవి కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలేను ఢిల్లీలో కలిశారు. నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ ఓబీసీలు దివ్యాంగుల కోసం కేంద్ర పథకాలను సకాలంలో అందించేలా చూడాలని ఆయన మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు 1.22 లక్షల ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్లిచ్చినట్టు కేంద్ర మంత్రి సురేష్ గోపి లోక్సభలో తెలిపారు. ఈ మేరకు వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు సురేష్ గోపి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తోందని, దీనివల్ల లబ్దిదారుల గ్యాస్ వినియోగం ఏటా 4.71 సిలిండర్లకు పెరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ గిరిజన నైపుణ్యాభివృద్ది శిక్షణ సంస్థలపై ఎంపీ బలరాం నాయక్ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే లోక్సభలో సమాధానమిచ్చారు. రాష్ట్రంలో వన్ ధన్ వికాస్ కేంద్రాల పథకాలను గిరిజన సహకార సంస్థ అమలు చేస్తోందని, గిరిజన పారిశ్రామికవేత్తలకు రుణాల కోసం ట్రైకార్కు నిధుల మద్దతు ఇచ్చామని తెలియజేశారు. తెలంగాణలో సిఆర్ఐఎఫ్ కింద అదనపు రహదారి ప్రాజెక్టుల కోసం వచ్చిన 55 ప్రతిపాదనల్లో 36 పనులకు 971 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో తెలిపారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీగీతాలు కార్యక్రమంలో ముందుగా పడమటి సంధ్యారాగం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: కార్యక్రమంలో ఇప్పుడు డ్యూయట్ చిత్రం కోసం రాజశ్రీ రచనకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: కార్యక్రమంలో ఇప్పుడు శుభ సంకల్పం చిత్రం కోసం వేటూరి రచనకు MM కీరవాణి సంగీతం అందించగా SP బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పల్లవి బృందం ఆలపిస్తున్న గీతం విందాం.
5: సూర్యుడైనా సలవ చంద్రుడైనా కోటి సుక్కలైనా అష్టదిక్కులైనా

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చంటి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. వేటూరి రచన.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: వేటూరి రచనకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా చిత్ర ఆలపిస్తున్న గీతం విందాం. చిత్రం సీతారామయ్య గారి మనవరాలు.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చంద్రబోస్ రచకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా విజయ్ యేసుదాస్, సునీత ఆలపిస్తున్న గీతాన్ని విందాం. రచన చంద్రబోస్, చిత్రం సీతయ్య.

0: విన్న పాట గంగోత్రి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాలవిక ఆలపించారు, చంద్రబోస్ రచన.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్, హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సహజ వాయువు కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు 23,731 కోట్ల జాతీయ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పాదనను పెంచే లక్ష్యంతో గోబర్ ధన్ పేరిట రూపొందించిన ఈ పథకాన్ని 2027 నుంచి 2036 వరకు అమలు చేయనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మైలార్ దేవుపల్లిలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుంచి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం

క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా నిరూపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరొక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. గోదావరి కృష్ణా నదుల వరద ముందస్తు అంచనాలకు ఏఐ ఆధారిత నమూనాలను వాడుతున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో తెలిపారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తెలంగాణ రైతుల కోసం పంచాయతీ మౌసం సేవ పోర్టల్ ద్వారా వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైళ్ల రద్దీని శాస్త్రీయంగా విశ్లేషించి నిర్వహణను మెరుగుపరిచేందుకు దక్షిణ మధ్య రైల్వే జోన్ ఐఐటి బాంబేతో ఒప్పందం కుదుర్చుకుంది. సిగ్నలింగ్ వ్యవస్థలోని డేటాను విశ్లేషించి సాఫ్ట్వేర్ను రూపొందించడం దీని ముఖ్య ఉద్దేశమని రైల్వే అధికారులు తెలిపారు. జెన్జీ ఆందోళనలో నిజాయితీ ఉందని, సంస్కరణల కోసం ప్రశ్నించే హక్కు విద్యార్థులకు ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఐఐఎంయుఎన్ వార్షికోత్సవ సభలో మాట్లాడిన ఆయన యువతరంపై తన విశ్వాసం అచంచలమైనదని భగవత్ తెలిపారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలోనే తన 4 క్లౌడ్ రీజియన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. ముంబై, పూణే, చెన్నైల తర్వాత ఇండియా సౌత్ సెంట్రల్ పేరిట ఏర్పాటైన ఈ కేంద్రంతో దేశీయ కంపెనీలకు క్లౌడ్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. అమెరికాలో బర్త్ రైట్, సిటిజన్షిప్, బర్త్ టూరిజంపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. వలస విధానాల దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని, విదేశీయులు కేవలం పౌరసత్వం కోసం అమెరికా వచ్చే విధానానికి దీనితో చెక్ పడుతుందని శ్వేత సౌధం పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాల్లో కార్యక్రమంలో ముందుగా గోపి గోపికా గోదావరి చిత్రం కోసం చక్రి వంశీ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. రామజోగేశాస్త్రి రచన.

కార్యక్రమంలో ఇప్పుడు స్నేహం కోసం చిత్రం కోసం రాజేష్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. సిరివెన్నెల రచన ఎస్ఏ రాజ్కుమార్, సంగీత సారథ్యం.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లి చూపులు చిత్రం కోసం అమృతవర్షిణి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. శ్రేష్ఠ రచన, వివేక్ సాగర్ సంగీత సారథ్యం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యూపీఐ ఇతర డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సేవా సంస్థలు స్వల్ప రుసుములు వసూలు చేసేందుకు వీలు కల్పిస్తూ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తన రచనల ద్వారా స్వాతంత్ర ఉద్యమంలో చైతన్యాన్ని రగిలించారని అమిత్ షా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్లు సహా అన్ని రోడ్ల నెట్వర్క్, భూసేకరణ నిర్వహణలను ఒకే వ్యవస్థ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ లోపాల వల్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేసి ప్రమాదాలు జరుగుతున్నాయని సీఎం అసహనం వ్యక్తం చేశారు. చేనేత మన సంస్కృతి, సంప్రదాయాలు గొప్ప కళాత్మక వారసత్వానికి ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం చేనేత రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కార్మికుల సంక్షేమం, ఉపాధి, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి ఎల్లవేళల్లా అండగా నిలుస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీ దృష్టిలో భారతీయ చేనేత రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, అది భారతీయ ఆత్మకు ప్రతిరూపమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

చంద్రరావు దేశంలోని, ప్రత్యేకంగా తెలంగాణలోని చేనేత కార్మికులకు, కళాకారులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకునే ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనదని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, నేతన్న బతికితేనే చేనేత రంగం మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టోర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ టోర్నమెంట్ ఛాంపియన్గా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద నిలిచారు. పెనాల్టిమెంట్ రౌండ్లో జవోఖిర్ సిందరోవుతో జరిగిన గేమ్ను డ్రా చేసుకొని టైటిల్ను ఖరారు చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మీరు విన్న ఆ పాట పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆరుద్ర రచన, కేవీ మహాదేవన్ సంగీతం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ఈ ప్రసారంలో 11:10 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఆ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 12:40 జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 1:20 వనితలోకంలో తల్లి బిడ్డల ఆరోగ్యంలో పోషకాహారం ప్రాముఖ్యత గురించి ప్రముఖ డైటీషియన్ నందవరపు నవ్యశ్రీ గారితో పరిచయం ఉంటారు. ఇక వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ 2:30 వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే ఆంగ్ల కదంబం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:10 కావస్తుంది. ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా భారత ప్రభుత్వ వస్త్రమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించనున్న కార్యక్రమానికి గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు హాజరవుతున్నారు. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: ಈ ಆಕಾಶವಾಣಿ ರಾಷ್ಟ್ರಪತಿ ಭವನ್ಗೆ ಸಾಂಸ್ಕೃತಿ ಕೇಂದ್ರಕ್ಕೆ ಸಭಾಗಾರ ಮೇ 12ವೇ ರಾಷ್ಟ್ರೀಯ ಹಥಕರ್ಘಾ ದಿವಸ್ ಅವಸರ ಪರ ರಾಷ್ಟ್ರೀಯ ಪುರಸ್ಕಾರ ವಿತರಣ ಸಮಾರೋಹ ಕಾ ಆಯೋಜನ ಕಿಯಾ ಗಯಾ ಹೈ. ಆಜ್ ಕಾ ಯೇ ಸಮಾರೋಹ ಭಾರತ್ ಕಿ ಸಮೃದ್ಧ ವಸ್ತ್ರ ಪರಂಪರಾ ಬುನ್ಕರೋ ಕಿ ಅದ್ಭುತ ಕಲಾ ಔರ್ ಹಮಾರಿ ಸಾಂಸ್ಕೃತಿಕ ವಿರಾಸತ್ ಕೋ ಸಮರ್ಪಿತ ಹೈ. ಇಸ್ ಗರಿಮಾಮಯ ಅವಸರ ಪರ भारत के माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू, देशभर से चयनित उत्कृष्ट हथकरघा बुनकरों और शिल्पकारों को राष्ट्रीय पुरस्कार प्रदान करेंगी. इसका विवरण देने के लिए मैं हूं शोएसियार खान और मेरे साथ हैं कौशिक राय. नमस्कार, स्वागत और अभिनंदन आपका.
2: नमस्कार, वेरी गुड मॉर्निंग टू ऑल आवर डियर लिसनर्स ट्यून्ड इन. And we extend our heartiest greetings on the 12th National Handloom Day. The Ministry of Textiles, Government of India, is celebrating the 12th National Handloom Day today with the national function at the Rashtrapati Bhavan Cultural Centre, New Delhi. The function celebrates India's rich handloom heritage and recognizes the contribution of the handloom weaving community to the nation's cultural and economic development. The Honorable President of India, Srimati Draupadi Murmu, will grace the occasion as the chief guest. The function will also be attended by the Union Minister of Textiles, Shri Giriraj Singh, Union Minister of State for Textiles, Shri Pavitra Margarita, Srimati Neelam Shami Rao, Secretary Textiles, and Dr. M. Bina, Development Commissioner, Handlooms. The celebrations will also be attended by Sant Kabir Handloom Awardees and National Handloom Awardees and their family members. Handloom weavers from across the

0: Handloom products for 2025 to two awardees, and the National Handloom Award for a startup producer company for the year 2025 to one awardee. And she also released commemorative postage stamps, and the Honorable President of India also released two publications, Earth, Root, Thread, All Dyed Handloom Textiles of Central India and the Handloom Awards Book 2025.
1: आज का ये समारोह केवल पुरस्कार वितरण नहीं बल्कि भारत की उस सांस्कृतिक चेतना का उत्सव है जिसने सदियों से अपनी परंपराओं को जीवित रखा है. जब हम हाथ से बुना हुआ भारतीय वस्त्र धारण करते हैं तब हम केवल एक परिधान नहीं पहनते बल्कि एक बुनकर की मेहनत, उसके परिवार की आशा और भारत की सांस्कृतिक विरासत को सम्मान देते हैं. राष्ट्रपति भवन के सांस्कृतिक केंद्र के सभागार नई दिल्ली में 12वें राष्ट्रीय हथकरघा दिवस के इस विशेष समारोह से आप सजीव विवरण सुन रहे थे. मैं शोएसियार खान अपने साथी कमेंटेटर कौशिक राय और कार्यक्रम प्रभारी प्रमोद कुमार के साथ आज्ञा लेता हूं. नमस्कार. ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया.
2: మీరింతవరకు భారతదేశ సుసంపన్నమైన చేనేత వారసత్వాన్ని గుర్తించేందుకు, గౌరవించేందుకు, దేశ సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధిలో చేనేత వర్గం అందించిన అమూల్యమైన కృషిని గుర్తించేందుకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమైంది.

భారతీయ చేనేత కళానైపుణ్యాన్ని, పలు ప్రాంతాల్లోని చేనేత వైవిధ్యాన్ని, భారతీయ వస్త్ర పరిశ్రమ వైభవాన్ని గుర్తు చేసుకుంటూ దేశ విదేశాలకు పరిచయం చేస్తూ ప్రతి ఏటా ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. చేనేత కళాకారులని సత్కరించుకుంటున్నాం. ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవం. పురస్కారాలు పొందిన కళాకారులందరికీ మనం అభినందనలు తెలియజేద్దాం.

0: చెంప మీటి కన్ను కొడితే.
1: మీరు విన్న పాట పవిత్ర హృదయాలు చిత్రం కోసం ఘంటసాల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, టి చలపతిరావు సంగీతం.
2: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.

0: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఇప్పుడు మరో పాట. సుద్దాల అశోక్ తేజ రచన, వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం, పోస్ట్ మ్యాన్ చిత్రం కోసం జేసుదాస్ చిత్ర గానం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిట్స్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా క్విట్ ఇండియా ఉద్యమ స్వాతంత్ర సమరయోధులకు, అమరులకు నివాళులర్పించారు. ఆగస్టు 9తో క్విట్ ఇండియా ఉద్యమానికి 84 ఏళ్లు పూర్తవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మహాత్మాగాంధీ ఇచ్చిన చారిత్రక డూఆర్ డై పిలుపును స్మరించుకుంటూ ఈ ఉద్యమం జాతీయ సమైక్యత, ధైర్యం, సత్యం, అహింసలకు నిదర్శనమని అభివర్ణించారు. స్వాతంత్రం వైపు ప్రజా చైతన్యానికి ఈ ఉద్యమం బాటలు వేసిందని పేర్కొన్నారు.
1: सदन चर्चा संवाद और विशेष रूप से प्रश्नकाल के अंदर माननीय सदस्यों के महत्वपूर्ण प्रश्न के लिए होता है. मेरा आपसे आग्रह, आप प्रश्नकाल चलने दें. आप सदन नहीं चलाना चाहते, ये व्यवहार आचरण आपका उचित नहीं है.
0: అనంతరం సభ మహాత్మా గాంధీకి, స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పిస్తూ కొద్దిసేపు మౌనం పాటించింది. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులందరికీ ప్రజా సమస్యలను లేవనెత్తే ముఖ్యమైన వేదిక అని, పార్లమెంటు అర్థవంతమైన చర్చలకేనని స్పీకర్ చెప్పినప్పటికీ నిరసనలు కొనసాగడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరిన వివిధ పార్టీల పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. వీరిలో ఎన్సీపీఐ, శివసేన పార్టీల ఎంపీలున్నారు. సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో శివసేన ఎంపీ జ్యోతి సావిత్రి నాగనాథ్ వాంగ్మరే మాట్లాడుతూ, పార్లమెంటులో తరచూ జరుగుతున్న ఆటంకాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. సభా కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలగడం వల్ల కొత్తగా ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీలు సభలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోతున్నారని ప్రధానమంత్రి అభిప్రాయపడినట్టు ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఎన్సీపీఐ ఎంపీ శతాబ్ది రాయ్ మాట్లాడుతూ, ఎన్డీఏలో చేరిన సభ్యులందరికీ మోదీ సాదర స్వాగతం పలికారన్నారు.

0: దేశ నిర్మాణంలో ఎంపీలు ఏ విధంగా సమర్థవంతంగా భాగస్వాములు కావాలో, ఏ పనులు చేయాలో ప్రధాని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారని వివరించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశంలోని చేనేత కార్మికులు, హస్తకళాకారుల అద్భుతమైన నైపుణ్యం, సృజనాత్మకత, అంకిత భావానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. తరతరాలుగా భారతీయ సాంప్రదాయాలు కాపాడుతూ సుసంపన్నం చేస్తున్న చేనేత రంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పౌరులందరూ తమకిష్టమైన చేనేత ఉత్పత్తుల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకోవాలని, అలాగే నేషనల్ హ్యాండ్లూమ్ డే హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించి వీడియోలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఈ విధమైన ప్రచారం ద్వారా స్థానిక హస్తకళాకారులకు, నేత కార్మికులకు దేశవ్యాప్తంగా మరింత ప్రోత్సాహం లభిస్తుందని మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు.
1: एक हैंडलूम की वैरायटी के साथ GRWM वीडियो करके दुनिया के सामने अपनी बात रख सकते हैं, हैंडलूम के लिए लोगों को प्रेरित कर सकते हैं. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध कर. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदे.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. జార్ఖండ్లో నియామక పరీక్షల అక్రమాలపై అభ్యర్థులు చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరింది. రాష్ట రాజధానిలో 6 అభ్యర్థులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలకు 11 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు విద్యార్థి నాయకులు తెలిపినప్పటికీ నిన్నటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆహ్వానము అందకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజే విపక్ష ఎన్డీఏ ఎమ్మెల్యేలు సభ వెలుపల నిరసన తెలుపుతూ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. జూలై 25 ప్రారంభమైన ఈ ఉద్యమంలో 14వ జేపీఎస్సీ పరీక్షల రద్దు, విచారణతో పాటు జేపీఎస్సీ, జేఎస్ఎస్సీల్లో సంస్కరణలు కోరుతున్నారు. 13 నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాను కూడా నిరాహార దీక్షలో పాల్గొంటానని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో 587 మంది పీహెచ్డి పరిశోధకులతో సహా 3000కు పైగా పట్టభద్రులైన విద్యార్థులకు ఆయన డిగ్రీలు ప్రదానం చేస్తారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు స్వయం సిద్ధంగా పౌరసత్వం లభిస్తుందని జూన్లో సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ట్రంప్ గత ఉత్తర్వులను కొట్టివేసింది. కోర్టు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ చారిత్రక మినహాయింపుల ఆధారంగా పౌరసత్వానికి అర్హత లేని వారి వర్గాలను పునర్నిర్వచిస్తూ కేవలం పిల్లలకు పౌరసత్వం కల్పించేందుకు వచ్చే బర్త్ టూరిజంను అరికట్టాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు తదుపరి ఈ కొత్త నిబంధనలు రావడం వల్ల తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉండే అనేక మంది భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. 5 పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంటులో మొదటి నుంచి ఆధిక్యాన్ని కొనసాగించిన ప్రజ్ఞానంద చివరి రౌండ్లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ జవోకిర్ సిందరోవ్తో జరిగిన గేమ్ను డ్రాగా ముగించి మొత్తం 35 పాయింట్లకు గాను 23 పాయింట్లతో టోర్నమెంటును విజయవంతంగా ముగించారు. చివరి దశలో గట్టి పోటీని ఎదుర్కొన్న సింధరోవ్ 1.5 పాయింట్ల లోటుతో రన్నరప్గా నిలిచారు. కాగా అంతకుముందు జూన్ నెలలో జరిగిన నార్వే చెస్ 2026 చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞానంద కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, మాహే, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈశాన్య భారత్లోని పలు ప్రాంతాలు, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది.

0: మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్తో పాటు తూర్పు భారతదేశం, బీహార్, తూర్పు రాజస్థాన్, అజ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూకాశ్మీర్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బ్రిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत को उमंग की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग, उमंग।
2: जातीय विद्या परिषत्न శిక్షణ సంస్థ ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగావషారమణి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేతన్నలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి చేనేత వస్త్రాలు రాష్ట్రానికి గొప్ప వారసత్వమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోర్ పరిధిలోని అన్ని రోడ్ నెట్వర్క్లను ఒకే సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేదల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన చేయమని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సతీమణితో కలిసి ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని, 108 దివ్య దేశాలను దర్శించుకున్న ఆయనకు చిన్నజీయర్ స్వామి వేదాశీర్వచనాలు అందించి రామానుజుల జీవిత చరిత్ర పుస్తకాలను బహుకరించారు. 1000 క్రితమే సమానత్వ సందేశాన్ని చాటిన రామానుజుల బోధనలు నేటికీ ఆదర్శనీయమని కొనియాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేతన్నలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. 170 అగ్గిపెట్టెలో అమరే చీర నేసి రికార్డు సృష్టించిన సిరిసిల్ల కళాకారుడు వెల్ది హరిప్రసాద్ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి చేనేత వస్త్రాలు రాష్ట్రానికి గొప్ప వారసత్వం అని పేర్కొంటూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో చేనేత వస్త్రాలు ధరించి నేతన్నల జీవితాల్లో వెలుగు నింపాలని గవర్నర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కళ మన సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని చాటే గొప్ప వారసత్వమని కొనియాడారు. నేతన్నల జీవనోపాధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతికత మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తూ ప్రజాప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత వస్త్ర పరిశ్రమ కీలకమని కొనియాడారు. 5F విజన్, పిఎం మిత్ర పార్కులు, పిఎల్ఐ పథకం ద్వారా నేతన్నల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని, 2030 నాటికి వస్త్ర ఎగుమతులను 9 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యమని చెప్పారు. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో పాటు ఆధునిక సాంకేతికతను జోడించి చేనేత రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లేందుకు కేంద్రం అండగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత రంగం భారతీయ ఆత్మకు ప్రతిరూపమని, వ్యవసాయం తర్వాత దేశంలోనే అతిపెద్ద కుటీర పరిశ్రమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెడుతున్నారని వివరించారు. స్వదేశీ స్ఫూర్తితో చేనేత రంగానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చేనేత సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని వారు కోరారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమైక్య పాలనలో వలస వెళ్లిన నేతలను బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న పథకాలతో ఆదుకుందని గుర్తు చేశారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని

ప్రశ్నించేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చేనేత రంగానికి, కార్మికుల సంక్షేమానికి, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ అండగా నిలుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పొన్నం ప్రభాకర్ చేనేత మన సంస్కృతికి ప్రతీక అని కొనియాడారు. నేతన్నలకు చేతి నిండా పని కల్పించి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం

0: స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నూరి అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగలు మాట్లాడుతూ కులవృత్తిని నమ్ముకున్న చేనేత కార్మికులకు ఈనాడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మైలారదేవపల్లిలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూత్ స్థాయిలో అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెడుతూనే బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని, నాయకులంతా భేదాభిప్రాయాలు వీడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఐక్యంగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన జాతీయ స్థాయి ప్రగతి సమీక్షలో 9 రకాల ప్రామాణికాల ఆధారంగా ఈ ర్యాంకును కేటాయించారు. సైబర్ కమాండ్ సెంటర్ ఏర్పాటుతో పాటు కీలక పోర్టళ్లను సమర్థంగా వినియోగించి తెలంగాణ పోలీసులు అద్భుతమైన పనితీరు కనబర్చారు. రాష్ట్ర పోలీసుల కృషిని పీఎంఓ ప్రత్యేకంగా ప్రశంసించినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. క్యూర్ పరిధిలోని అన్ని రోడ్డు నెట్వర్క్లను ఒకే సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రోడ్లకు సంబంధించిన భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణతో పాటు అన్ని విషయాల్ని ఈ సిస్టంలోకి తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నిర్వహణలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ఓఆర్ఆర్ పర్యవేక్షణ నిరంతరం జరగాలని, అన్ని రకాల రోడ్డు నెట్వర్క్లను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్ను December 9 పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఆగస్టు 10వ తేదీన వరుణయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. యాదగిరిగుట్ట దేవస్థాన అర్చకులు, వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం నాగార్జునసాగర్ డ్యాం తీరంలోని విజయ విహార్ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ క్రతువు జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి శాఖలోనూ అడ్డగోలు దోపిడీ జరుగుతోందని బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎల్లెడ్డి మహేశ్వరరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి బంధం కారణంగానే మూసీ ప్రాజెక్టును కేటీఆర్, హరీష్ రావుల ఆప్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. విద్యాశాఖలో యంగ్ ఇండియా స్కూళ్ల పేరిట సింగరేణి సివిల్ సప్లైస్ 22A భూముల వ్యవహారాల్లో 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయని మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. పేదల సంక్షేమం, గ్రామాల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా యదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి మంత్రి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
1: పేదింటి ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. కొత్త రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా పెద్దోళ్లు తినే సన్న బియ్యం భూమన పేదింటి ఆడబిడ్డ తినాలని తెలంగాణ రాష్ట్రంలో మనం సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. అర్హులైన ప్రతి వాళ్లకి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీరెన్నుకున్న ఈ ప్రభుత్వానిది.
0: హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 1వ తేదీ నుంచి తల్లిపాల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. గత 6 రోజులుగా అనేక కార్యక్రమాల ద్వారా తల్లిపాల ప్రాముఖ్యతను స్థానికంగా వివరించామని హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అంగన్వాడీ కేంద్ర టీచర్ మాధవి ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
2: పిల్లలకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని, పిల్లలు ఎదగాలంటే సమతుల ఆహారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. తల్లులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అన్నప్రాసనలు, ఈసీసీ డే కార్యక్రమాలు జరిపించడం జరిగింది.
0: ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జనకపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వరూపరాణి, వార్డు కౌన్సిలర్ వినోద్తో కలిసి హాజరయ్యారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సేంద్రీయ వ్యవసాయం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డి అన్నారు. నిన్న సాయంత్రం నిర్మల్లో సేంద్రీయ వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యాన పంటల సాగు అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తాము చేపట్టిన సంతకాల సేకరణకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించిందని బీజేవైఎం నేతలు తెలియజేశారు. ఒకే రోజు 1,00,000కు పైగా సంతకాలు సేకరించినట్లు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే వెల్లడించారు. విశేషాలు మరొకసారి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా

0: తెలంగాణ నేతన్నలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. పోచంపల్లి గద్వాల నారాయణపేట వంటి చేనేత వస్త్రాలు రాష్ట్రానికి గొప్ప వారసత్వమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్యూర్ పరిధిలోని అన్ని రోడ్డు నెట్వర్క్లను ఒకే సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 1:20 దాటి 10 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి

0: 1992 సంవత్సరం నుంచి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ను ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO విభాగమైన WABA ఆధ్వర్యంలో 1 ఆగస్టు నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తల్లిపాల ఆవశ్యకత గురించి ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ దీప్తి గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము గారి పరిచయం విందాం.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ఆవశ్యకత అనే అంశం గురించి మనతో వివరించడానికి ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దీప్తి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ దీప్తి గారు.
2: నమస్తే అండి.
1: డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ 1 ఆగస్టు నుంచి 7 వరకు ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది జరుపుకుంటూ వస్తున్నాం, ముఖ్యంగా దీని ప్రాముఖ్యత ఏంటండి?
2: అయితే మన ఇండియాలోనే హైదరాబాద్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది 1 నుంచి 7 వరకు ఒక వారం పాటు జరుపుకుంటారండి. మెయిన్లీ టు క్రియేట్ అవగాహన పెంచడానికి, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్ తల్లికే కాకుండా బిడ్డకే కాకుండా ఈసారి ప్రత్యేకంగా WABA అంటే వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనే ఒక సంస్థ ఎవ్రీ ఇయర్ 1 నుంచి 7 వరకు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ ఇండియాలోనే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ ఇట్ ఇస్ డన్ ఇన్ కొలాబరేషన్ విత్ WHO గానీ యూనిసెఫ్ గాని. అయితే ఈసారి ఈ ఇయర్ 2025 యొక్క థీమ్ ఏంటంటే ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ టు క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్. అంటే ఇప్పుడు వరకు ఇన్ని రోజులు మాట్లాడుకుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్ తల్లికే బిడ్డకే కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మన ప్రకృతికి ఎన్విరాన్మెంట్ కి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అంటే నార్మల్ సబ్ ఫార్ములా ఫీడింగ్ తో కంపేర్ చేస్తే ఫార్ములా ఫీడింగ్ కి మనకు కావాల్సింది ల్యాండ్, డైరీ ఫార్మింగ్, మళ్ళీ ప్రొడక్షన్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే గ్యాసెస్ వల్ల ఎయిర్ పొల్యూషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ప్లాస్టిక్ బాటిల్సే కానీ బేబీస్కే కాకుండా ఆ ప్లాస్టిక్ ఎన్వలప్సే కాకుండా ప్యాకేజింగ్కి ఈ ప్లాస్టిక్ అంతా, మళ్ళీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఈ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ అంతా వాటర్లోకి లెట్ అవుట్ అయిపోయి వాటర్ పొల్యూషన్, సో ఇవన్నీ కూడా ఇంత గ్లోబల్ స్కేల్గా ఆలోచించి ఈసారి ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్ అనే థీమ్తోనే ముందుకొచ్చారు. తల్లికే బిడ్డకే కాకుండా మనకి ఎన్విరాన్మెంట్ విధంగా ఆలోచించి ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఎట్లా తగ్గిస్తుంది అనేది మెయిన్ థీమ్ ఈసారి. ఈసారి కాన్సన్ట్రేషన్ అంతా ఎన్విరాన్మెంట్ మీద ఉంది. సో ఈ అవేర్నెస్ తల్లులకి, వాళ్ళ అటెండర్స్కి ఇవంతా ఈ అవేర్నెస్ ఇవ్వడానికి బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 1 వీక్ ప్రతి హాస్పిటల్స్లో కమ్యూనిటీస్లో జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది నార్మల్గా గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్స్, లాక్టేషన్

0: కన్సల్టెంట్స్ మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అయితే ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ముందులా కాకుండా ఇప్పుడు లాక్టేషన్ కన్సల్టెంట్స్ అని సర్టిఫైడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అంటే అంత అవేర్నెస్ ఇవ్వాలి మదర్స్కి. సో ఇది ఎవ్రీ వీక్ హాస్పిటల్లో వచ్చే ఓపీ పేషెంట్స్కే కానీ ఇన్ పేషెంట్స్కే కానీ ప్రతి ఒక్కరికి స్కిట్స్ లాగా కండక్ట్ చేసి వాళ్ళకి డ్రిల్స్ లాగా ఎట్లా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, రొమ్ముని బిడ్డ ఎట్లా పట్టుకోవాలనే అవేర్నెస్ స్కిట్స్తో సహా రోల్ ప్లేతో సహా ఇంకా ఆడియో విజువల్స్తో సహా చార్ట్స్తో సహా డిస్ప్లే చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటూ జరుగుతుంది.
1: సాధారణంగా ఈ తల్లిపాల వల్ల తల్లి ఆరోగ్యానికి అలాగే బిడ్డ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటండి?
0: ఓకే, అయితే బిడ్డ ఆరోగ్య పరంగా ఆలోచిస్తే ఎంతకన్నా అందరికీ తెలిసిందే మంచి ప్రోటీన్ వస్తుంది. మెయిన్ ఆహారం ఫస్ట్ 6 మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. అంటే ఈవెన్ వాటర్ కూడా ఇవ్వద్దు బేబీకి, చుక్క నీరు కూడా ఇవ్వకుండా ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్లోనే ఆ స్టార్టింగ్ వచ్చే పాలలోనే 99% వాటరే ఉంటుంది. తర్వాత వచ్చే పాలలో మెయిన్ న్యూట్రిషన్ విచ్ ఇస్ సఫిషియంట్ బేబీకి ఎంత అవసరమో అంత ఉంటుంది. సో ఇమీడియట్గా షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆలోచిస్తే బేబీకి మోషన్స్ తగ్గడం కానీ గట్ ఇన్ఫెక్షన్సే కానీ అంటే ఛాతిలో ఇన్ఫెక్షన్సే కానీ అలర్జీసే కానీ బాగా తగ్గుతాయి బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. లాంగ్ టర్మ్గా ఆలోచిస్తే పోను ఫ్యూచర్లో డయాబెటీసే కానీ హైపర్ టెన్షనే కానీ కొన్ని క్యాన్సర్స్ లింఫోమా లుకీమియా ఈ గట్ డిజీజెస్ ఇన్ఫ్లమేటరీ ఆటో ఇమ్యూన్ డిజీజెస్ కూడా తగ్గుతాయి బిడ్డ పరంగా. తల్లి పరంగా ఆలోచిస్తే ఇమీడియట్గా యూట్రస్ నుంచి వచ్చే బ్లడ్ లాస్ తగ్గుతుంది. బ్లడ్ లాస్ తగ్గడం వల్ల హీలింగ్, సిజేరియన్ అయినప్పటికీ నార్మల్ డెలివరీ కింద కుట్లు పడ్డప్పటికీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, హీలింగ్ మంచిగా అవుతుంది. సో మదర్కి ఇమీడియట్గా బ్లడ్ లాస్ అనేది తగ్గుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్. చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు తిన్నాం, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు లావ్ అయ్యాం అని తల్లులు అంటూనే ఉంటారు. సో ఈ టైంలో ఇఫ్ అడిక్వేట్ ప్రాపర్గా అంటే మార్నింగ్ ఎనీ టైమ్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, నైట్ ఎనీ టైమ్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, ఎంత ఫ్రీక్వెంట్గా ఇవ్వాలనే అవేర్నెస్ తల్లులకుంటే సో అది వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ రాకూడదు. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఇంత అడ్వాంటేజ్, ఒక క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతామంటే వై డోంట్ యూ టేక్ అ ఛాన్స్. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి.
1: అంటే బిడ్డకు ఎన్ని గంటలకు ఒక్కసారి తల్లిపాలు అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది?
0: అయితే డే టైం అంటే మొత్తం 24 అవర్స్లో కంపేర్ చేస్తే మొత్తానికి 8 to 10 times ఫీడింగ్ ఇవ్వాలి. ఒక్కొక్కసారి గ్యాప్ 3 అవర్స్ రావచ్చు, 4 అవర్స్ రావచ్చు బేబీ ఎక్కువ పడుకుంటే. సో లెక్కేసుకుంటే మనకు ఒక డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బేబీకి అవసరం ఉన్నప్పుడే ఇవ్వడం. ఇంకొకసారి ప్రతి 2 అవర్స్కి బేబీ నిద్రపోయినా లేచి ఇవ్వాల్సి వస్తుంది కొన్ని కండిషన్స్లో. సో మొత్తం లెక్కేసుకుంటే ఒక 8 to 10 times. అయితే దాంట్లో ఇంపార్టెంట్గా నైట్ 2 గంటలకు ఈ టైంలో కొంచెం లేపిస్తే తల్లికి ప్రొలాక్టిన్ హార్మోన్ అనే ప్రొడక్షన్ పెరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ హార్మోన్, మిల్క్ సెక్రీషన్కి మనకు అవసరమైన హార్మోన్ ప్రొలాక్టిన్. సో అది పెరగడం వల్ల మిల్క్ సెక్రీషన్ అనేది బాగా పెరుగుతుంది. సో నైట్ టైం అట్లీస్ట్ అరౌండ్ 2 o'clock ఒక్కసారి ఫీడింగ్ ఇవ్వాలి. ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో ఒక్కసారి ఫీడింగ్ ఇచ్చినా మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది. తర్వాత పడుకోవచ్చు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 కి, తర్వాత 7 o'clock కి, అట్లా 10 o'clock కి షీ కెన్ స్పేస్.
1: ఈ మిల్క్ ప్రొడక్షన్ పెరగడానికి తల్లి ఏ విధమైన సమతుల్య ఆహారం తీసుకోవాల్సి ఉంటుందండి డెలివరీ తర్వాత?
0: ఓకే, అయితే ఈ మిల్క్ ప్రొడక్షన్ అనేది డెలివరీ తర్వాత ఆహారమే కాకుండా తను ప్రెగ్నెన్సీ అయి స్టార్టింగ్ నుంచి కూడా ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ కరెక్ట్గా తీసుకోవడం, ఆ ప్రెగ్నెన్సీ మొత్తంలో తీసుకున్న డైట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒకటే రోజు సిక్కుగున్న పేషెంట్ డెలివరీ అయి నేను ఆహారం బాగా తీసుకుంటానంటే మిల్క్ ప్రొడక్షన్ రాదు. సో యాంటీనేటల్ పీరియడ్ అంటే ప్రెగ్నెన్సీ టైం ఆ 9 నెలల్లో తీసుకున్న ఆహారం కూడా ఎఫెక్ట్ ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్లో. అంటే చాలా రోజుల నుంచి బ్లడ్ తక్కువ ఉండో, సరే చెకప్స్కి వెళ్ళకనో, ఊర్లలో ఉండి అవేర్నెస్ లేకుండా మేము ఇంట్లోనే గంటము, మా తల్లి ఇంట్లోనే కానీ మా అమ్మమ్మ ఇంట్లోనే కనింది, వాళ్ళు ఏం చెకప్స్కి వెళ్ళలేదు, వాళ్ళు బాగానే కన్నారు, ఇట్లాంటి కొన్ని అపోహలు ఉంటాయి. అంటే ముందు వేరా ఇప్పుడు వేరు, ముందు సిట్యువేషన్స్ వేరు ఇప్పుడు సిట్యువేషన్స్ వేరు. ఇప్పుడు చాలా మటుకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా ప్రెగ్నెన్సీ వస్తుంది, ఓవరీలో క్యాన్సర్ ఉన్నా ప్రెగ్నెన్సీ వస్తుంది, చిన్న వయసులోనే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నా ప్రెగ్నెంట్ అవ్వాలి, ఇన్ని హై రిస్క్ కేసెస్ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ యాంటీనేటల్ చెకప్స్కి రాంది, కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోండి, అటు బేబీ అవుట్కమ్ బాగుండదు, తర్వాత బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. అయితే డెలివరీ అయినాక చాలా మటుకు అపోహలు ఏముంటాయంటే వాటర్ తగ్గు తాగాలి, వాటర్ తక్కువ తాగితే చిక్కగా వస్తుంది బ్రెస్ట్ మిల్క్ అనేది, ఇది కామన్ అపోహ. ఇంకొకటి వెజిటేబుల్స్ కూడా ఆపేసేసి ఈ కారాలు, వెల్లుల్లి కారం ఇవ్వడం పేషెంట్స్కి, ఇవన్నీ చేస్తా ఉంటారు ఇవ్వచ్చు. అంటే వెల్లుల్లి ఓకే, గెలాక్టోగాగ్ అంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ హెల్ప్ చేస్తుంది, కానీ ఆ స్పైసీ ఫుడ్ అనేది అసిడిటీ కాజ్ చేయడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ వెల్లుల్లి కారం ఇచ్చినప్పటికీ నార్మల్ రెగ్యులర్గా తినే వెజిటేబుల్స్ పప్పులే కానీ, పప్పులు తిన్నా కుట్లు మానే చీమొస్తుంది అని. సో ఏం కాదు, పప్పు కూడా ప్రోటీనే. ఈ అపోహలు

0: లేకుండా కరెక్ట్గా న్యూట్రిషన్ ఇంక్లూడింగ్ నాన్ వెజ్. నాన్ వెజ్ కూడా చాలా మందికి ఇవ్వరు, వేడి చేస్తుంది, బేబీకి జాండీస్ వస్తుంది, బేబీకి మోషన్స్ అవుతాయి, నువ్వు ఏది తింటే అదే రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు ఉంటుంది. సో ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్స్, కరెక్ట్ టైం టు టైం ఫుడ్ తీసుకోవడం, వాటర్ క్వాంటిటీ 3 to 4 liters పర్ డే మినిమం, అది మినిమం తీసుకుంటూ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ముందు ఎట్లా డైట్ ఫాలో అవుతారు అట్లే ఫాలో. ఆల్ ఆఫ్ అ సడన్ ప్రెగ్నెన్సీలో డైలీ 5 రకాల డ్రై ఫ్రూట్స్, 10 రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని తిని డెలివరీ కాగానే ఒకటేసారి షిఫ్ట్ అయిపోతుంది డైట్ లో. దే డోంట్ టేక్ ప్రాపర్లీ, వాటరు తీసుకోరు, అటు వెజిటేబుల్స్ తీసుకోరు. ఫస్ట్ వారం అయితే అసలుకే లేదు. ఇప్పటికి అంతే, సిజేరియన్ అయిన పేషెంట్స్ కు 3 రోజులు ఇప్పుడు ఎంత తొందర అంటే ఎంత తొందరగా ఫుడ్ తీసుకుంటే రీకవరీ అంత బాగుంది, ఎన్హాన్స్డ్ రీకవరీ ఆఫ్టర్ సిజేరియన్ అని చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ అన్ని జరుగుతున్నాయి. అంత చెప్పినప్పటికీ ఇంకా మేము వెళ్ళి తినిపించలేం కదా, చెప్తాం ఇంకా పాటించేదంతా వాళ్ళ మీదనే ఉంటది. సో స్టిల్ ఆ గ్యాప్ ఉందండి, దర్ ఇస్ అ లాంగ్ గ్యాప్. వాళ్ళు అట్లే చెప్తారు డాక్టర్స్, మీరు తింటే కష్టం అవుతుంది అట్లా అని. సో ఇవన్నీ కూడా కొంచెం అవేర్నెస్ రోల్ ప్లే స్కిట్ లాగా చేస్తే మేబీ దే విల్ అండర్స్టాండ్ బెటర్. వాళ్ళు మంచిగా రీకవర్ అవుతుంది, రీకవరీ ఈస్ ద ఓన్లీ థింగ్ కదా విచ్ దే విల్ సీ, అరే నాకు బానే ఉంది, బానే అవుతుంది అని. ఇంకా అదే గొడ్డు కారం తినుకుంటూ నాకు కడుపు నొప్పి, నాకు మోషన్స్ అవుతున్నాయి, నాకు ఇంకా మోషన్ రాలేదని సిజేరియన్ అయిన పేషెంట్స్ చెప్పే కంటే, సో డైట్ ముందు తీసుకున్నట్టు ఇంకా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ డెలివరీ తర్వాత డబుల్ అవుతుంది ఫర్ హర్ సెల్ఫ్ అండ్ బేబీ రిక్వైర్మెంట్స్ కూడా పెరుగుతుంటాయి. సో మిల్క్ లో కూడా చాలా మటుకు ప్రోటీన్, కాల్షియం, ఐరన్ అంతా బేబీకి పోతుంటుంది. సో అట్లా తల్లి కూడా వీక్ అవుతుంటుంది. ఆమెకి ఆమె రీప్లేస్మెంట్ తీసుకొని బేబీకి సఫిషియంట్ ఫుడ్ తీసుకుంది, ఎఫెక్ట్ అవుతుంది బేబీ అవుట్కమ్, ఎఫెక్ట్ అయితే తను కూడా సిక్ అవుతుంది.
1: డాక్టర్ దీప్తి గారు, మనం బహిరంగ ప్రదేశాల్లో చూస్తుంటాం చంటిబిడ్డ తల్లులు వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇటువంటి వారికి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయండి?
0: అయితే పార్ట్ ఆఫ్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్లో అయితే ఎక్కడెక్కడ ఈ మధ్య ఇప్పుడు మనం షాపింగ్ మాల్స్లోనే కానీ మెట్రో స్టేషన్సే కానీ ఎక్కడంటే అక్కడ ఈ లాక్టేషన్ రూమ్స్ అనేది అరేంజ్ చేస్తాం. సో దాంట్లో సిగ్గుపడాల్సింది ఏం లేదు. సో టైమ్లీ డిమాండ్ ఫీడింగో ఏదో ఒకటి బేబీకి కరెక్ట్ టైంకి ఫీడింగ్ ఇస్తే దాని బదులు అరే నేను బయటికి వెళ్తున్నా, ట్రైన్లో ప్రయాణం చేయాలి, 6 hours చేయాలి, ఆ టైంలో మిల్క్ కలిపేసి ఇవ్వడం ఇదంతా చేయొద్దు. సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ 6 months సపోర్ట్ చేయడానికే ఈ రూమ్స్ అనేది అరేంజ్ చేయబట్టి జరిగింది. సో ఇవన్నీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తే పీపుల్కి తెలుస్తుంది, అంటే ఇక్కడ కూడా రూమ్స్ ఉంటాయి, నేను ఇక్కడ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగలుగుతాను, అన్నెసెసరీగా ఫార్ములా ఫీడ్ ఇంట్రడ్యూస్ చేయను బేబీస్కి. సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మధ్యలో ఫార్ములా ఫీడింగ్ ఇస్తే ఒక్కొక్కసారి కడుపులో అల్సర్స్ డెవలప్ అవుతాయి, అప్పుడు కొన్ని వైరసెస్ బేబీ బాడీలోకి వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతుంటాయి.
1: బాటిల్ సరిగా క్లీన్
0: చేయకపోవడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్. మళ్ళీ స్టమక్ ఇన్ఫెక్షన్స్ అవ్వడము, మోషన్స్ అవ్వడం బేబీస్కి, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ ఉంటాయని అవేర్నెస్ క్రియేట్ చేసి సో దిస్ విల్ హెల్ప్, ఎక్స్క్లూజివ్ గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటట్టు హెల్ప్ చేస్తుందండి.
1: మనం ఈ రోజులు చూసినట్లయితే రకరకాల దుస్తులు కూడా ఉమెన్ కి అందుబాటులో ఉన్నాయి బ్రెస్ట్ ఫీడింగ్ కంఫర్ట్ గా ఇవ్వడానికి. అయితే డాక్టర్ గారు, డెలివరీ అయిన తర్వాత కొందరు చంటి బిడ్డలు వెంటనే చక్కగా పాలు తీసుకుంటారు, కొందరు తీసుకోరు, అటువంటి తల్లులు పాలు గడ్డలు కట్టి చాలా ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి?
0: అయితే అన్నిటికంటే ముఖ్యం ఏంది అని అంటే ఈ మధ్య ఇమీడియట్ గా సిజేరియనే గానీ నార్మల్ డెలివరీ తర్వాత మొదటి గంటలోనే బేబీని రొమ్ము మీద వేసి ఆ బేబీ ఆల్ఫాక్టరీ సెన్సెస్ ఆ వాసనతో ఆ నిప్పుల దగ్గరకు వచ్చి రొమ్ము పట్టాలి. ఎంత తొందరగా బేబీకి మదర్ చర్మంతోని ఆ స్పర్శ తెలుస్తుందో అంత తొందరగా మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది, మదర్కి తల్లి మధ్యలో బాండింగ్ పెరుగుతుంది. ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వగానే ఆ సక్కింగ్ రిఫ్లెక్స్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. బై బర్త్ ఆ రిఫ్లెక్స్ అనేది ఉంటుంది, మనం ఓన్లీ దాన్ని హెల్ప్ చేయడమే. అంటే కరెక్ట్గా రొమ్ముని ఎట్లా పట్టాలి, ఆ రొమ్ము చుట్టూ మధ్యలో ఉన్న పార్ట్ నల్ల పార్ట్ని ఏరియోలా అంటాం, నిప్పులు వేరు, ఏరియోలా వేరు. సో ఈ లోవర్ పార్ట్ ఆఫ్ ఏరియోలా మొత్తం నోట్లోకి ఉండాలండి, పై పార్ట్ కొంచెం కనిపించినా పర్వాలేదు. సో ఇవన్నీ స్కిట్స్ ద్వారా, మ్యానిక్విన్స్ ద్వారా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్లో ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి, అంటే చాలా మందికి ఉట్టి ఆ నిప్పులను ఒక్కటే పట్టిస్తుంటారు, నిప్పులను ఒక్కటే పట్టి లాగడం వల్ల క్రాక్స్ రావడము, ఆ స్కిన్ అంతా డెన్యూడ్ అవ్వడము, ఇబ్బంది పడుతుంది. సో ఆ పెయిన్కి మదర్ కూడా కరెక్ట్గా ఇవ్వలేదు, అదొకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో కరెక్ట్గా ల్యాబ్ చేస్తే హీల్ కరెక్ట్గా ప్రొడక్షన్ అవుతుంది, బ్రెస్ట్ కూడా మంచిగా ఎంటీ అవుతాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ప్రతి ఫీడింగ్లో ఈదర్ ఒక్క బ్రెస్ట్ అన్న కంప్లీట్గా ఎంటీ అవ్వాలి, అప్పుడు మొత్తం ఎంటీ అయితేనే ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది, సెక్రీషన్ బాగా అవుతుంది మిల్క్, నెక్స్ట్ ఫీడింగ్కి రెడీగా ఉంటుంది బేబీ. సో అట్లా ప్రతి ఫీడింగ్లో ఏదన్నా ఒకటి కంప్లీట్ అయితే ఇన్అడిక్వేట్ ఫీడింగ్ వల్ల రొమ్ములో మిల్క్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది, అక్యుములేట్ అయ్యి టైట్గా అవ్వడం, ప్రొడక్షన్

0: ఆగకుండా ఒక్కొక్కసారి జ్వరం రావడం, అదే మిల్క్ ఇన్ఫెక్ట్ అవ్వడం, చీము గడ్డల దాకా కట్టడం, ఇంత దూరం పోతుంటుంది. సో ఒకవేళ అనుకోకుండా బేబీలో బేబీని ఎన్ఐసీయూలో పెట్టాల్సి వచ్చింది అనుకోండి, డెలివరీ తర్వాత ప్రొడక్షన్ అయితే ఆగదు ఒక్కొక్కసారి, కొంతమందికి బాగానే వస్తుంటుంది మిల్క్. సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి ఆ మిల్క్ని అటు ఎన్ఐసీయూకి పంపడమో లేకపోతే మిల్క్ బ్యాంక్స్లో పెట్టడమో ఫ్రీజర్లో పెట్టడమో. ఇప్పుడు మిల్క్ నార్మల్గా ఎక్స్ప్రెస్ చేసింది మనం రూమ్ టెంపరేచర్లో ఒక 4 గంటల వరకు పెట్టొచ్చండి. ఒకవేళ రెఫ్రిజిరేటర్లో పెట్టాలి అని అంటే మనకు ఒక 10 to 12 days దాకా పెట్టుకోవచ్చు. ఫ్రీజర్లో అయితే 6 మంత్స్ దాకా కూడా స్టోర్ చేయచ్చు. అంటే చాలామందికి ఎందుకు మిల్క్ వేస్ట్ చేస్తున్నా అనే బాధతోనే అట్లా ఉంచుకోకుండా తనకి జ్వరం వచ్చి రొమ్ము నొప్పి వచ్చి ఆ చీము బట్టి ఆపరేషన్ దాకా దారి తీయకుండా సో ఈ బ్రెస్ట్ అనేది ఎక్స్ప్రెస్ చేసేసుకోవాలి. మంచి జెంటల్గా ప్రతి ఫీడింగ్ ముందు కూడా బ్రెస్ట్ మసాజ్ చేసి ఇవ్వడం, ఒక బ్రెస్ట్ మంచిగా ఎంప్టీ అవుతుంది. సో ఈ గడ్డలు కట్టకుండా ఆ బ్రెస్ట్ మిల్క్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఒక విధానం. సో బ్రెస్ట్ మిల్క్ చేయితో చేయకపోయినా మనకి ఇప్పుడు చాలా మటుకు బ్రెస్ట్ పంప్స్, ఎలక్ట్రికల్ పంప్సే, మాన్యువల్ బ్రెస్ట్ పంప్స్ వచ్చినాయి. సో ఇవి కూడా ఆ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్లో వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ అంతా ఇస్తుంటాం. సో ఇది ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు కావాలి. ఒక్కొక్కసారి పడేయాల్సి వస్తే కూడా ఓకే, కానీ అక్యుములేట్ అయితే అవ్వద్దు బ్రెస్ట్లో, సో ఇన్ఫెక్షన్ అవుతుంది. సో అది ఇవ్వగలిగితే బేబీకి ఓకే, లేకపోతే మనకి స్టోరేజ్ ఇప్పుడు ప్రతి హాస్పిటల్స్లో కానీ మిల్క్ బ్యాంక్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు కొంతమంది పాపం డెలివరీ అయినాక బిడ్డ చనిపోవడమో జరుగుతుంటది, బ్రెస్ట్ మిల్క్ మంచిగా వచ్చి మిల్క్ డొనేషన్, బ్లడ్ డొనేషన్ లాగా ఈ మధ్య మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి. సో ఎవరైతే డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ నుంచి మిల్క్ తీసుకొని అది పాస్చురైజ్ చేసి, అంటే మళ్ళీ ఇట్ సేమ్ బ్లడ్ కూడా మనం ఎట్లా ప్రాసెస్ చేసి వేరే వాళ్ళకి ఎక్కిచ్చే ముందు అన్ని చెక్ చేస్తామో ఈ మిల్క్ కూడా అంతే, అట్లనే చేసి ఫ్రీజ్ చేసి పెడతారు. సో అవసరమైన మదర్స్ కి అది మళ్ళీ థా చేసి వేడి చేసి ఇవ్వడం అంటూ జరుగుతుంటది అండి.
1: ఈ మిల్క్ బ్యాంక్స్ ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయో అలా తెలుసుదండి?
0: ఇప్పుడు మనకి ఈ చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో, ఇప్పుడు నీలోఫరే కానీ, ఫర్నాండస్ఏ కానీ, కిమ్స్ కడల్సే కానీ, దాంట్లో అన్నిట్లో ఆ ఫెసిలిటీ ఉంటే మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి. సో
1: దగ్గరలోనే
0: హాస్పిటల్స్లోనే ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా స్టార్ట్ చేశారండి.
1: ఓకే, ఇన్ కేస్ ఏదైనా ఆపరేషన్ జరిగి తల్లి సిక్ అయి ఉంటే, డెలివరీ కాకుండా ఇంకేదైనా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, అటువంటి సమయంలో బిడ్డకి తల్లి పాలు తాగించవచ్చా?
0: అయితే అంటే ఆపరేషన్ ఒక సీరియస్నెస్ అండ్ ఆపరేషన్కి సరిపడ ఏ రకమైన యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వస్తుంది అనేది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. అంటే కొన్ని మైనర్ ఆపరేషన్సే అనుకోండి, ఏదో సిస్ట్ ఉంది అది చేయాల్సి వచ్చింది, యాంటీబయాటిక్స్ కొన్ని బేబీకి సేఫ్ ఉంటాయి, కొన్ని సేఫ్ ఉండవు. సో సామాన్యమైన 90% ఆఫ్ ద టైమ్స్ బేబీకి సేఫ్ యాంటీబయాటిక్సే రాస్తాం. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కడ ఆగదు. కానీ ఒక్కొక్కసారి అది ఏదో క్యాన్సరే అయిందనుకోండి, ఇంకేమైనా కీమోథెరపీ డ్రగ్స్ మదర్ తీసుకోవాల్సి వస్తే ఆ టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వద్దు. అయితే ఇప్పుడు హెచ్ఐవి అనేది ఒకవేళ తల్లి, యూజువల్గా అయితే బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వైస్ చేయం, ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి వైరస్ పోతుంది. కానీ ఒక్కొక్కసారి మరి అఫోర్డబుల్ ఉన్నారా, 6 మంత్స్ బయట నుంచి కొనుక్కోగలుగుతారా, అంటే వాళ్ళ సోషో ఎకనామిక్ స్టేటస్ ఎట్లుండి దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళు మేము కొనుక్కోలేము, మేము ఇంత డబ్బులు పెట్టుకోలేము, ఫీడింగ్కి మేము కాదు అని అనుకుంటే అట్లాంటి వాళ్ళు ఇవ్వచ్చండి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. అంటే రిస్క్ వర్సెస్ బెనిఫిట్ ఆలోచించి ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఒకవేళ ఇవ్వాలనుకున్న మదర్ మొత్తం బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి, లేదు అని అంటే ఫార్ములా ఫీడే ఇవ్వాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత ఫార్ములా ఫీడింగ్ ఇస్తే కడుపులో అల్సర్స్ ఫామ్ అయ్యి ఆ అల్సర్ నుంచి ఈ వైరస్ టక్కన లోపలికి వెళ్ళిపోతుంది. సో అట్లా చేయొద్దు. నువ్వు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలనుకుంటే ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వండి. అంటే మదర్ ఈ హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు ఎప్పటి నుంచో టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. చాలా మటుకు ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా ఫస్ట్ 3 నెలలో చేసే ఇంపార్టెంట్ టెస్ట్ అది. సో అప్పుడు మాకు తెలిసింది అనుకోండి పాజిటివ్ అని, అప్పటి నుంచి పెడతానే ఉంటాం. సో ఎవ్రీ 3 నెలలకు ఒకసారి, అంటే ఎంత వైరస్ లోడ్ ఉంది బాడీలో, అంటే ఇమ్యూనిటీ ఎంత వరకు, CD4 కౌంట్ ద్వారా చూస్తూనే ఉంటాం. సో ఆ ఇమ్యూనిటీ మదర్ మంచిగానే కాంప్లైంట్ ఉంది, టాబ్లెట్స్ మంచిగా తీసుకొని తన వైరల్ లోడ్ తక్కువ ఉంటే ఛాన్సెస్ తక్కువే బేబీకి ట్రాన్స్ఫర్ అవ్వడం. సో అట్లా రిస్క్ వర్సెస్ బెనిఫిట్ ఆలోచించి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలా లేదా అనేది తెలుసు. ఒకవేళ మదర్ హెపటైటిస్ బి మీరు అన్నట్టు మదర్ కి పాజిటివ్ అంటే బేబీకి డెలివరీ కాగానే ఇమ్యూనోగ్లోబులిన్ ఇస్తామండి. సో అప్పుడు ఫీడింగ్ ఇవ్వచ్చు. ఒకవేళ చికెన్ పాక్స్, ఈ హర్పస్ సింప్లెక్స్ వైరస్ ఇట్లాంటివి వస్తే బ్రెస్ట్ మీద లీజన్స్ లేనంత కాలం, బ్రెస్ట్ మీద కురుపులు అవి లేనంత కాలం ఇవ్వచ్చు బ్రెస్ట్ ఫీడింగ్. కానీ బ్రెస్ట్ మీద యాక్టివ్ లీజన్స్ ఉంటాయితే ఇవ్వద్దండి, అప్పుడు వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది బేబీకి.
1: అంటే ఎవ్రీ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు క్లీన్లీనెస్ ఎలా ఉండాలండి?
0: అంటే ప్రతిసారి బ్రెస్ట్ని క్లీన్ చేసుకునే అవసరం ఏం లేదు. ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, ఇప్పుడు మనం బేబీకి ఫీడింగ్ సరే ఎన్ఐసీయులు ఉంది, నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి పంపించాలి, హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది.

0: అది ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆ కంటైనరే కానీ హ్యాండ్స్ నీట్గా ఉండాలి.
1: ఓకే.
0: ప్రతి ఫీడ్ ముందు బ్రెస్ట్ని శుభ్రంగా క్లీన్ చేసుకునే అవసరమే లేదు. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఈ క్రాక్డ్ నిప్పుల్స్ అనేటివి చాలా కామన్ ప్రాబ్లం. అంటే ఎంత ఇబ్బంది పడతారంటే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి కూడా భయపడతారు మదర్స్. దానికి ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఈ హైండ్ మిల్క్ ఏదైతే వస్తుందో ఆ హైండ్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి ఆ మిల్కే నిప్పుల చుట్టూ పెట్టేస్తాం. అదే ఒక ట్రీట్మెంట్ లాగా అవుతుంది. సో అదే పట్టేయాలి మళ్ళీ బేబీ. మళ్ళీ ప్రతిసారి క్లీన్ చేయడం వల్ల అది కొంచెం ఎక్కువ అవుతా ఉంటుంది ఆ క్రాక్డ్ నిప్పుల్స్. ఎక్కువ శుభ్రం చేయడం, ఎక్కువ డ్రై అవ్వడం. సో బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ అయిపోయాక హైండ్ మిల్క్ ఆ నిప్పుల మీద పెడితే అదే ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ లాగా అయిపోతుంది అండి.
1: సాధారణంగా ఈ ఫస్ట్ డెలివరీ అప్పుడు చాలా అపోహలు ఉంటాయండి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఫుడ్ ఏం పెట్టాలి, ఏ విధంగా ఉండాలి, తల్లి కేర్ అనేది చాలా మంది మర్చిపోతారు. సో బిడ్డ చూసుకుని ఆ రిజాయిస్ లో ఉండిపోతారు. అంటే ఇప్పుడు అటువంటప్పుడు ఆ తల్లి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? అసలు ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి?
0: అయితే మనకి మామూలుగా ఈ న్యూట్రిషనల్ వైజో ఈ మేమిచ్చే ట్యాబ్లెట్సో కానీ డైటే కాకుండా ఎమోషనల్గా కూడా మదర్ని సపోర్ట్ చేయాలి. హస్బెండే కానీ ఫ్యామిలీ మెంబర్సే కానీ. ఇప్పుడు ఆడపిల్ల అనగానే మొత్తం సిట్యువేషన్ అంతా మారిపోతుందండి. అత్త చూడడానికి కూడా రాలి. అంటే మేము రెగ్యులర్గా చూస్తుంటాం కదా రౌండ్స్
1: వెళ్ళినప్పుడు.
0: ముందు హ్యాపీగా ఉన్న పేషెంట్ ఒక్కొక్కసారి సడన్ గా డల్ అయిపోవడము. ఎందుకంటే ఆ ఎమోషనల్ ఫ్యాక్టర్ కూడా మిల్క్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంత స్ట్రెస్ఫుల్ సిట్యువేషన్ లో పెట్టొద్దు. సో హస్బెండ్ నుంచి సపోర్ట్, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్. ఎందుకంటే బేబీని చూసుకోవడం, ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే కింద కుట్లేసి ఒక్కొక్కసారి కూర్చోరాదు, పాపం మోషన్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయితే ఒక్కతే హ్యాపీగా నడుచుకుంటూ స్కాన్లకు వెళ్ళడం, టెస్ట్లకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు బేబీని క్యారీ చేయాలి, బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, ఈ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ కూడా సరిగ్గా లేక వంగిపోవడం, నడుము నొప్పి రావడం ఇవన్నీ కూడా. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ లో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ పోస్చర్, పోస్చర్ అనేది ఒక స్పెసిఫిక్, అంటే ఎట్లా కూర్చోవాలి, అంటే ఏ హైట్ కి బేబీని లేపుకోవాలి, మీరు చుట్టూ అన్ని రెడీగా పెట్టుకోవాలి మళ్ళీ లేకుండా, ఇవన్నీ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ముందిచ్చిన సప్లిమెంట్స్ చాలా మంది డెలివరీ తర్వాత ఇంకా అయనే కానీ కాల్షియమే కానీ ఆపేస్తారు. సో అట్లా ఆపకుండా దాని ఇంపార్టెన్స్, ఇప్పుడు కాల్షియం అట్లీస్ట్ 1 ఇయర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వరకు ఖచ్చితంగా తీసుకోవాల్సిన విటమిన్. ఐరన్ టాబ్లెట్స్ కూడా మనకి డెలివరీ అప్పుడు అయ్యే బ్లడ్ లాస్, సిజేరియన్ అప్పుడు అయ్యే బ్లడ్ లాస్ రీప్లేస్ అవ్వడానికి కనీసం 3 to 4 months ఐరన్ టాబ్లెట్స్ తీసుకో. సో ఒకేసారి డెలివరీ అయ్యాక ఈ సప్లిమెంట్స్ చాలా మంది ఆపేస్తారు. సో ఆ అవేర్నెస్ ఒకటి. ఇంకొకటి డైట్ కూడా. ఇంకొక కామన్ ప్రాబ్లం ఏంటంటే డెలివరీ అయిపోయినాక కొంచెం మోషన్ టైట్ అవ్వడం జరుగుతుంటుంది చాలా మందికి. సో వాళ్ళు తీసుకునే డైట్తో ఇంకెక్కువ అగ్రవేట్ అవుతుంది. ఇప్పుడు కింద కుట్లేయడమే, సిజేరియన్ దగ్గర ఎక్కువ ముక్కడం అంటూ జరగొద్దు. సో అట్లా లాక్సేటివ్ సిస్టమ్. సో డైట్ పరంగా ఆలోచిస్తే ముందు తీసుకున్న సిమిలర్ డైట్ ఫాలో అవ్వచ్చు. ఇంకా అడిషనల్గా ఇంకా కొంచెం కాల్షియం సప్లిమెంటేషన్ అయితే డబుల్ చేయాలంట. కాల్షియం మేము 1 gram ఇస్తే డెలివరీ తర్వాత 2 grams ఇస్తాం. అంత రిక్వైర్మెంట్ ఉంటుంది తల్లికి
1: బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా బేబీకి వెళ్ళిపోతుంది
0: వెళ్ళిపోతుంది కాబట్టి.
1: మేడం, ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా మంది పడుకుని ఇస్తారు, అది పడుకుని ఇవ్వడం మంచిదా లేదంటే కూర్చుని ఇవ్వాలి ఇచ్చే ప్రతిసారి?
0: అయితే నా ఉద్దేశంలో అయితే కూర్చొనే ఇవ్వాలి. నైట్ టైం నువ్వు 2 o'clock లేచి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలనుకున్నా కూడా కూర్చొనే ఇవ్వాలి. ఒకవేళ నేను పడుకొని ఇస్తాను, నాకు అవ్వట్లేదు, హెల్త్ బాగాలేదు అని అనుకున్నప్పుడు పక్కన ఇంకొక అటెండర్ అన్న అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే చాలా మటుకు చాలా మంది పేషెంట్స్ సడన్గా బేబీస్ వార్డులో చనిపోవడం జరుగుతుంటుంది. అయితే ఆ విండ్ పైప్లో మేము సక్షన్ చేసి చూస్తే అంత మిల్క్ ఉంటుంది. ఒక్కొక్కసారి తల్లి పాలు ఇచ్చుకుంటే అట్లే పడుకుంటుందండి. ఒక్కొక్కసారి మిల్క్ ప్రొడక్షన్ ఎంత బాగుంటుంది అంటే పైప్ లాగా జెట్ అవుట్ అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం పాలు తాగే టైంలో బేబీ కూడా పడుకుంది అనుకోండి, ఆ పాలు కాస్త నోట్లో వెళ్ళకుండా ముక్కులకి వెళ్ళిపోతాయి. ముక్కులకి వెళ్ళి అంత ఫిల్ అయినాక బేబీ ఏడవలేదు కూడా, ఇంకొకటేసారి అది ఆస్పిరేట్ చేసేసి చనిపోవడం అంటూ జరుగుతుంది. ఇంత రిస్క్ తీసుకోలేం కదా. సో కొంచెం అలర్ట్గా ఆ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉమెన్కి. బ్యాక్ పెయిన్, ఈ ఇంకా అప్పర్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ ప్రివెంట్ చేయడం. చాలా మంది బేబీని రొమ్ముకు తీసుకోకుండా వంగిపోతూ ఉంటారు. బేబీ సైడ్ వంగుతుంది కానీ బేబీయే రొమ్ము దగ్గరికి రావాలి. నడుము స్ట్రైట్గా ఉండి కూర్చొని పాదాలు కూడా, పిల్లో సపోర్ట్ ఉంటుంది. ఫీడింగ్ పిల్లోస్ దొరుకుతాయి, పిల్లో సపోర్ట్ ఉంటుంది. మనకి మోకాల దగ్గర కూడా 90 degrees యాంగ్యులేషన్ ఉండాలి. పాదాలు కూడా గ్రౌండ్ మీద కరెక్ట్గా ఇట్లా ఉండాలి, ఆ పొజిషన్లో ఉండే ఇవ్వాలి. అంటే ఆ పొజిషన్ అంటూ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా. అంటే నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలనుకుంటే నేను ఎలా చైర్లో కూర్చొనే ఇవ్వాలి, నేను పడుకొని ఇవ్వను. అట్లీస్ట్ ఒక్కరున్నప్పుడన్నా పడుకొని ఇవ్వద్దు. పక్కన ఇంకొకరు అలర్ట్గా ఉంటే అది వేరే విషయం, కానీ ఒకరు సింగిల్గా ఉండి నేను ఫీడింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు కష్టమైనా సరే ఆ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్కి వెళ్ళి ఆ చైర్కి వెళ్ళి ఫీడింగ్ ఇవ్వాలి.
1: కంపల్సరీ ఫీడింగ్ అయిన తర్వాత బర్ప్ అనేది అవసరమా అండి?
0: అవునండి, అంటే నేను చెప్పినట్టు ఈ ఆస్పిరేషన్ ఇదంతా ప్రివెంట్ చేయడానికి

0: మనకి. ఇప్పుడు బేబీ ఎంతకైనా కొంచెం ఆ రిఫ్లెక్సెస్ అనేది మెచ్యూర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో కడుపులో ఏదైతే తీసుకుందో ఒక్కొక్కసారి ఎక్సెస్ గా తీసుకోవచ్చు బేబీ, అదంతా ఈ రిఫ్లెక్సెస్ పూర్గా ఉండడం వల్ల కడుపు నుంచి లంగ్స్ కి పోయే అవకాశాలు ఎక్కువ. అప్పుడే పాలు ఇవ్వగానే వెంటనే పడుకో పెడితే అవన్నీ లంగ్స్ లోకి వెళ్ళి ఊపిరి అందదు బేబీకి. సో కష్టమైనా సరే అర్ధగంట పట్టినా సరే గానీ బర్పింగ్ అనేది చేయాలి. అప్పుడు కొంచెం అట్లీస్ట్ కిందికి సెటిల్ అయ్యి ఆ డైజెషన్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆస్పిరేషన్ రిస్క్ అనేది తగ్గుతుంది, బేబీ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది.
1: వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా తల్లిపాల ఆవశ్యకత గురించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ దీప్తి గారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.
2: విన్నారు కదా, తల్లిపాలలోని కీలకమైన పోషకాలు బిడ్డ సమగ్ర ఆరోగ్యానికి దోహదకరమని, పలు ప్రాణాంతక వ్యాధుల నుంచి చంటిపిల్లలకు రక్షణ ఇస్తాయని, పిల్లల పెరుగుదలలో అభివృద్ధిలో తల్లిపాలు త్రాగించడం మూలంగా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి, తల్లి బిడ్డలిద్దరికీ కూడా ఈ తల్లిపాలు త్రాగించడం వల్ల మంచి జరుగుతుందని, ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బిడ్డల తల్లులకు మొత్తం సమాజానికి అవగాహన ఉండాలంటూ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దీప్తి గారు చెప్పిన వివరాలు విన్నారుగా మీరు. వీరితో సంభాషించిన వారు శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము.

0: వనితాలోకం ఈనాటి మహిళల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. రేపు మధ్యాహ్నం 1:20 ప్రసారమయ్యే వనితాలోకంలో నాన్నా నన్ను క్షమించు శ్రీమతి ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారి కథానికి వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఈరోజు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ససరేఖ పరిణయం చంద్రయక్షగానం వినిపిస్తారు శ్రీగడ్డం కనకయ్య బృందం. 6:50 వ్యవసాయ సూచనల్లో మునగ పంట సాగులో తీసుకోవాల్సిన మెళకువలకు సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమంతో పాటుగా గొర్రెలు మేకల్లో కాలిపుండు వ్యాధి నివారణ, ఈ విషయమై రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం వింటారు. ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఈ విషయమై ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు శ్రీ మల్క కొమరయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

గంటల 30 నిమిషాలకు కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 1:50 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వరుసగా ముందు ఉర్దూలోను, ఆ తర్వాత హిందీలోను, ఆపై ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ముందుగా ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: కోకట్పల్లి భరత్నగర్లోని వివేకానంద కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే ఆంగ్ల కదంబం వింటారు. కార్యక్రమం కంటే ముందు కొన్ని ప్రకటనలు.
1: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: ఇప్పుడు వినండి వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కదంబం.
6: This is All India Radio Hyderabad. Welcome to the world of children. Today, we bring you a variety program in English presented by the students of Vivekananda Convent High School, Bharatnagar, Kukatpalli.
7: Vivekananda Convent High School, Bharatnagar presents a variety children's program. The program starts with a song, ABCD song by Hemalata, Deepika and Lakshmi.
8: ABCD dancing time, ho, ho, ho. ABCD dancing time, ho, ho.

0: హూ గెట్స్ మీ బర్న్ మై గ్రానీ ఈజ్ ద వన్ హూ మేక్స్ మై ఫన్ ఐ ఆమ్ ద వన్ హూ ఎంజాయ్స్ విత్ దెమ్ స్టార్ట్ ద డే విత్ లవ్ ఫిల్ ద డే విత్ లవ్ స్పెండ్ ద డే విత్ లవ్ అండ్ ఎండ్ ద డే విత్ లవ్ లవ్ ఈజ్ ఆల్ లవ్ ఈజ్ గుడ్ అండ్ గాడ్ ఈజ్ లవ్ మై స్కూల్ ఈజ్ ద బెస్ట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రెస్ట్ ఐ వాంట్ టు బి ద బెస్ట్ అండ్ డిఫిట్ హూ ఈజ్ ద ఫస్ట్ మై స్కూల్ ఈజ్ ద బెస్ట్ అవర్ టీచర్స్ డోంట్ టేక్ రెస్ట్ ద టీచ్ అస్ ద బెస్ట్ అండ్ మేక్ అస్ ద ఫస్ట్ అవర్ ప్రిన్సిపల్ ఈజ్ ద బెస్ట్ షీ ఎంకరేజెస్ అస్ ద ఫస్ట్ టు గెట్ ద మార్క్స్ బెస్ట్ సో మై స్కూల్ ఈజ్ ద బెస్ట్
1: సెన్స్ ఆఫ్ డ్యూటీ బై పవన్ సాయి 9th క్లాస్
2: ద వర్డ్ డ్యూటీ సీమ్స్ టు బి వెయిట్ అండ్ కాంప్లికేటెడ్ వన్ బట్ ఇట్ కెన్ బి ఈజీలీ అండర్స్టూడ్ బై అవర్ డైలీ యాక్టివిటీస్ కండక్ట్ అండ్ బిహేవియర్ ఆల్మోస్ట్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ అవర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్యూటీస్ పర్సనల్ సోషల్ ఫ్యామిలీ నేషనల్ అండ్ గ్లోబల్ ఆర్ ది సేమ్ లైక్ ఫ్లవర్స్ లీవ్స్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ వన్ ట్రీ హ్యావింగ్ ద సేమ్ ఫౌండేషన్ ద కండక్ట్ విచ్ ఈజ్ నాట్ అగ్రిబుల్ టు అస్ షుడ్ బి అవాయిడెడ్ వైల్ డీలింగ్ విత్ అదర్స్ లెట్ అస్ నాట్ డ్వెల్ అపాన్ ద ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ డ్యూటీ సపోజ్ యు ఆర్ గోయింగ్ హర్రీడ్లీ టు స్కూల్ యు హ్యావ్ టు టేక్ ఎగ్జామినేషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ పేపర్ ఇన్ ది వే వాటర్ ట్యాప్ ఈస్ సీన్ ఓపెన్ అండ్ వాటర్ రన్నింగ్ యు ఫైండ్ సమ్ టైమ్ టు క్లోజ్ ఇట్ మీన్ వైల్ ఏ బ్లైండ్ పర్సన్ ఈస్ సీన్ క్రాసింగ్ ద రోడ్ వితౌట్ ఎనీ హెల్పర్ యు హెల్ప్ యూ మీన్ క్రాసింగ్ ద క్రాస్ రోడ్ యాజ్ ఎ రిజల్ట్ యూ మే బీ ఏ లిటిల్ లేట్ ఫర్ యువర్ సివిక్ సెన్స్ బట్ ది కైండ్ ఆఫ్ సివిక్ సెన్స్ యూ హ్యావ్ shown through your acts of kindness. You have come out with 100% marks in the examination of your practical civility. This of course is justified. On Doordarshan and radio, we come across several advertisements. The garbage be put into dustbins, kept on the roadside. But how many of us do it? At least you must start doing it. Not only this, if a banana skin or any other such thing is seen lying on the road, you must pick it up and throw into nearby garbage can. Doing all this is in no way less than religious act for you. At the time of buying railway or bus ticket or any other similar occasion, inviting a large number of people, don't join the crowd. Instead, stand in a queue to wait for your turn and make others also queue up to wait for their turns. Be kind to animals, birds and creatures. Patronize trees and flora, vegetation and flowers. Treat national property as your own. You are pride of the nation. You are future of the nation. You are maker of nation's destiny.
1: Now, Smile Smile song by Hemlata, Deepika and Lakshmi.

0: టైమ్స్ షీ యూజెస్ ఏ కంప్యూటర్. జర్నలిస్ట్స్ రైట్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ వరల్డ్ ఎవ్రీ డే. దిస్ ఈస్ కాల్డ్ న్యూస్. వి రీడ్ వాట్ రైట్ ఇన్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. వి సీ ఇట్ ఆన్ టీవీ అండ్ హియర్ ఇట్ ఆన్ ది రేడియో. దిస్ ఈస్ హౌ వి లెర్న్ అబౌట్ అవర్ సరౌండింగ్. మై ఫాదర్ సేస్ బీయింగ్స్ ఏ జర్నలిస్ట్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ జర్నలిస్ట్ ట్రావెల్ టు డిఫరెంట్ ప్లేసెస్, సీ మెనీ డిఫరెంట్ థింగ్స్ అండ్ మీట్ మెనీ డిఫరెంట్ పీపుల్. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై మదర్.
1: స్టోరీ బై ఎం శ్రావణి, 6th class.
2: ఏ లిటిల్ బాయ్ అండ్ ఏ కాయించి. దెర్ ఇస్ అ స్టోరీ అబౌట్ ఏ కాయించి అండ్ లిటిల్ బాయ్. ద లిటిల్ బాయ్ ప్లేడ్ ఇన్ షేడ్ ఆఫ్ ద ట్రీ ఎవ్రీ డే. ద ట్రీ లవ్డ్ హిమ్ వెరీ మచ్. వన్ డే ద బాయ్ సాట్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ. దెర్ వేర్ ట్రీస్ ఇన్ నర్ ఐస్. వై ఆర్ యూ క్రయింగ్? ఆస్క్డ్ ద ట్రీ. బికాస్ ఐఎమ్ హంగ్రీ, సెడ్ ద లిటిల్ బాయ్. ఎయిట్ మై ఫ్రూట్స్, said the kind tree, and bent on one of its branches. The boy ate fruits and was happy. The boy grew up. One day, he sat under the tree. He was sad. Why are you sad? asked the tree. I am going to marry, said the young man, but I have no house to live in. Cut down my branches, said the tree, and build a house. The young man built a house with the branches of the tree. The young man became a sailor. One day, he sat under the tree. He looked unhappy. Why are you unhappy? asked the tree. Because my captain is a bad man and cruel to me, said the sailor. I want to have my own ship. Cut down my trunk and build a ship, said the sailor. Said the tree. The sailor built a ship on his own. The tree was gone. Only the stump was there. In 10 years, the sailor lost his ship. He came home. He was a helpless old man. One cold winter day, the old man stood near the stump of the old tree. He leaned on his stick and trembled with cold. Make a fire out of me, said the stump of the tree, and warm yourself. The stump of the kind tree burned in fire. This is how the kind tree sacrificed itself.
1: Chemistry of Life, Funny Poems by Krishita and Kavyashree.
3: Act like calcium. React like sodium.
0: Be a specialist like hydrogen.
3: Be friendly like carbon. Be valuable like gold. Be useful like oxygen. Be noble like platinum. Be shiny like silver. Don't be inert like nitrogen. Don't be explosive like uranium. Don't be poisonous like fluorine. Don't have a short life like helium.

వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమంలో మీరింతవరకు కూకట్పల్లి భరత్నగర్లోని వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన ఆంగ్ల కదంబం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చేనేత రంగం కేవలం జీవనోపాధికి మార్గమే కాకుండా సమ్మిళిత అభివృద్ధికి ఒక శక్తివంతమైన సాధనంగా కూడా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరిన వివిధ పార్టీల పార్లమెంట్ సభ్యులతో సమావేశమయ్యారు. వీరిలో ఎన్సీపీఏ శివసేన పార్టీల ఎంపీలు ఉన్నారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ సోమవారం నాడు ఆమోదించిన బిల్లును లోక్సభ ఈరోజు ఆమోదించింది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జీతన్ రామ్ మంచి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. భారతీయ రైల్వేలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో చెప్పారు. గత కొన్నేళ్లుగా అమలు చేసిన వివిధ భద్రతా చర్యల ఫలితంగా రైళ్లు పట్టాలు తప్పడం వంటి రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. క్యూర్ పరిధిలోని అన్ని రోడ్డు నెట్వర్క్లను ఒకే సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫీజు రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడం డిమాండ్ చేస్తూ తాము చేపట్టిన సంతకాల సేకరణకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించిందని బీజేవైఎం నేతలు తెలియజేశారు. ఒకే రోజు 100,000కు పైగా సంతకాలు సేకరించినట్లు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే వెల్లడించారు. రిక్రూట్మెంట్ పరీక్షల అవకతవకలపై రాంచీలో జార్ఖండ్ విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష 14వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర రాజధానిలో 6 అభ్యర్థులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈరోజు వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఢిల్లీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 3:02:30. మా ప్రభాత ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5:00 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో 587 మంది పీహెచ్డీ పరిశోధకులతో సహా 3000కు పైగా పట్టభద్రులైన విద్యార్థులకు ఆయన డిగ్రీలు అందజేస్తారు. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు వారికి నిరంతర ఉపాధి, చేనేత ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను సత్కరించి 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శన ప్రారంభించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మైనింగ్ సమస్యలపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించారు. మైనింగ్ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన, స్వావలంబ కలిగిన విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పరిశోధన ఆవిష్కరణలే కీలకమని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ కాన్హా శాంతివనంలో పాలమూరు విశ్వవిద్యాలయం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త నిర్వహిస్తున్న విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సులో చెప్పారు. తెలంగాణ ఆంధ్ర ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించనున్న హైప్లెక్స్ 2026 అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్పోను ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు

వయసు కొనసాగుతుంది. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా రెండు నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ కొత్త నిబంధన తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉండే అనేక మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈరోజు ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా తేలికపాటి వర్షాలు కురవచ్చు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6:10 ప్రాంతీయ వార్తల్లో.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శశిరేఖ పరిణయం, చిందు యక్షగానం మొదటి భాగం వినిపిస్తారు. శ్రీ గడ్డం కనకయ్య బృందం.
1: గణపతి నిను నా మనమున ప్రణతించదని ఇదు నామ భజనయ మారకను పలచరకుల దొర ఈ కృతి ఘనకీర్తి.

0: అని ప్రహస్త
1: మహారాజా,
0: మా పట్టణము ద్వారకాపురి పట్టణము.
1: ఆహా,
0: అట్టి పట్టణం మేలు మహాగ్రగంజుడను. నా పేరు బలరామ చక్రవర్తి.
1: అవునా?
0: నాకు ఏక కుమార్తె బాలశశిరేఖ, నా భార్య అయిన రేవతి, నా సహోదరుడైన కృష్ణుడు, అది ఇంకాక నా భావ అర్జునుడు, నా తోబుట్టు అయిన సుభద్రాదేవి, వారి గర్భవాసమందున జన్మించినటువంటి వీర అభిమానునకు ఇచ్చి వివాహము చేస్తారని నా బాలశశిరేఖను.
1: చిత్తం మహారాజా.
2: అమ్మా.

0: నా పేరనగా శశిరేఖ. మా పట్టణము ద్వారకాపురి పట్టణము. మా జనకుడి పేరు బలరామ చక్రవర్తి. మా తల్లి పేరు రేవతమ్మ.
1: ఓహో అమ్మగారు, మరి ఇప్పుడు తమరు ఎక్కడ వెళ్తున్నారు?
0: మా జనకుని వద్దకి వెళ్ళాలమ్మా.
1: సరే అమ్మా, పదండి పదండి.
0: వందనములు నాన్న.

0: కుమార్తె.
1: అవును నానా.
0: ఏ విధము, నీకు ఏమి కావాలయ్యను తల్లి?
1: నానా ఇదిగో నానా, ఇప్పుడైనా నేను ఉద్యానవనముకు వెళతాను నానా.
0: ఉద్యానవనమునకు వెళతావా?
1: అవును నానా.
0: సరేనమ్మా, ఉద్యానవనమునకు వెళ్ళు గాని
1: నానా
0: తోటి స్త్రీలను జతకూర్చుకొని నీవు ఆ ఉద్యానవనము తిలకించి రండమ్మా.
1: సరే నాన్న, ఇప్పుడే వెళ్తాను నానా.
0: నీకు వివాహం అనేది.

0: రాజ పువ్వులు, సంపంగి పువ్వులు. ఏ పూల తోటలన్నా ధరించినా కానీ చాలా చూడ ముచ్చటగా ఉండదమ్మా.
1: అవునమ్మా, చాలా బాగున్నది.
0: అవునవునా.

0: శ్రీరమ్మ, చారిక కోవెలలు, మయూరములు, మరి ఆ చిలుక కోవెలలు చూడగా చూడముచ్చటగా చాలా ఆనందంగా ఉన్నదే నా మతికి. ఎంత అందముగా ఉన్నదమ్మా.
1: అవునమ్మా చూడు, ఈ చిలుకలు కోవెలల పలుకులు అమృతంబులు కూర్చున్నటువంటి ఈ యొక్క వనములోన
0: అవునవునమ్మా
1: వైపరీత్యము ఎంత సుమధురముగా ఉన్నదమ్మా.
0: అవునమ్మా నిజమమ్మా.
1: కోకిలములంత

0: ఏమంటావమ్మా?
1: మీరు అన్నట్టుగా ఈ యొక్క ఉద్యానవనం చూడగా నా మనసు మొత్తము ఏదో కలవరపశంగా ఉన్నదమ్మా.
0: నిజమమ్మా, నిజము.
1: మరాణి గారు ఆ దిశ నుండి ఎవరు వస్తున్నారమ్మా?
0: అవునమ్మా, ఎవరు కావచ్చు, ఎవరు వస్తున్నారమ్మా.

0: సుమంత.
1: అయ్యా మహారాజా.
0: మా పట్టణము ఢిల్లీ హస్తినాపురి పట్టణము.
1: ఆహా.
0: నా పేరు వీర అభిమాన్యుడు. మా జనకుడైన అర్జునుడు, మా తల్లి అయినను సుభద్రాదేవి, మా మామ అయినను బలరామ చక్రవర్తి, వారి కుమార్తె అయిన బాల శశిరేఖను నాకిచ్చి వివాహం చేస్తానని మా తల్లి కొంగొట్టుకొని అడిగినటువంటిది వాళ్ళన్నను. అందుచేత నా బాల శశిరేఖను ఇచ్చి వివాహం చేయడానికి సిద్ధమే.

0: ఆ దిశ నుండి మృగంబులు కాబోలుతున్నావి. ఆ దిశకు వెళ్ళి ఆ మృగంబులను హతహతంపు చేసి వచ్చేదాన్ని.
1: అవును స్వామి, లేళ్ళు, దుప్పులు, మనబోతులు, ఇన్నిన్నో మృగాలు ఉన్నావి.

0: కాదు.
1: ఎంత భయపడుతుమో స్వామి.
0: మృగములేమో కానీ ఆ దిశను ఆ పూపదరిలో చేరి ఆ అమ్మాయిలు నాట్యము చేయించు పాట పాడుచు అదిగో ఆ దిశను కనబడుతున్నారు. ఉన్నది కానీ వీరి ముఖారవిందమునకు ఏ మాత్రము వంకలేదే. సో చి

0: ఏమి హతము ఏమి చందము. పౌర్ణమ నాడు చంద్రుడికైన వాడి వంకయ్య ఉన్నది, గాని వీరి ముఖమునకు ఏ మాత్రము వంకలేదే.
1: చాలు, నీ యొక్క వగల సగల మాటలతో మమ్మల్ని మెప్పించలేవు. ఎవరు మీరు?
0: ఎవరా?
1: కలికి నీళ్ళు కలి

0: చిలుకల కొలికి నీవు నాతోనే ఒక్కసారి పలుకుము సుందరి, ఒక్క నీ ముద్దు ఇచ్చిన నాకెంతో ఆనందము కలుగుతున్నది. చెలి
1: వద్దు దూరము దూరము.

0: చాలు, దూరం ఉంటే మాటలాడము, చాలు చాలు వెళ్ళము.
1: నేను దూరం ఉండవలైనా?
2: మేము ఎవరమో తెలియనా?
1: ఎవరు?
2: మా తండ్రి బలరాముడు, మా తల్లి రేవతిదేవి, మరి నా పేరు బాలా శిశురేఖ. మీరెవరు?
1: నేను సుభద్ర తనుభవుండను, నా పేరు వీర అభిమాన్యుడు.
2: అమ్మ బాబోయ్, అంటే మా మేనత్త, మా మేనమామ అర్జునుడు, మా మేనత్త సుభద్రదేవి కుమారుడు, మా భావనే ఇతను. అయినా వీరితో మనకు అవసరం లేదు, ఇప్పుడే మనం వెళ్ళిపోదాం ద్వారా.

0: మధురుడు వేయి తూపులకు నా మధు మిరుమిట్లు క్రమిపోవచ్చు నాది సుందరి నేను తాళతాళను.
1: ఆహా, ఏమిటి మా బావా, వీర అభిమానుడు ధరను ముర్చునుడు తిన్నాడే, అయినా లేపుతాను. లే

0: మూర్తులుగా. మూర్తులే బావా, ఏదో అయినా నేను పుట్టినప్పుడే మా మేనత్రయ్యగు అంటే మీ తల్లి సుభద్రదేవి వడిలో వేశారట. పెద్దగైన తర్వాత ఈ బాలా శశిరేఖను అభిమానునికిచ్చి వివాహము చేయవలనని ఆనాడే మాట తీసుకుందట మా అత్తగారు.
1: అవును,
0: మరి మా తల్లిదండ్రి కూడా మాట ఇచ్చారట బావగారు. మనం ఇరువురము ఈ సుమవనంబులలో నా కూడి ఉందాము రా. కానీ బావా, అదిగో ఆ దిశ నుండి ఏదో గాండ్రిప్పుచు వ్యాఘ్రము వచ్చేస్తుంది బావా, నాకు భయం.

శశిరేఖ, శశిరేఖ, అయ్యో ఎక్కడో మాయమైపోయిందే, ఎక్కడ చూసినా కనిపిస్తలేదు. ఆహా, ఇప్పుడే నా తల్లిని చేరబోయేదాను.

0: ఎక్కడి వచ్చారు? కాస్త చెప్పరా మీరు.
1: మాది మా తండ్రి వసుదేవుడు, దేవకి మా తల్లిదండ్రులు, మరి మా అన్నయ్య బలరాముడు, మా చిన్న అన్నయ్య శ్రీకృష్ణ పరంధాముడు, వారికన్నా చిన్నవారు సాత్వికి. నా పేరు సుభద్రదేవి అని యావత్ జనములు కొనియాడతారు. నా భర్త పేరు పాండవ మధ్యముడు అర్జునుడమ్మ.
0: మరి ఎక్కడికి వెళ్తున్నారమ్మ ఇప్పుడు?
2: సుభద్ర, నీవు ఎందు గురించి వచ్చితివి?
1: ఆహా, అయినా నేను ఈ సమయంలోన ఇక్కడ ఉన్నాను. కానీ మరి మా అన్నగారు ఆనాడు నాకు మాట ఇచ్చాను. సుభద్ర, నీ కుమారుడికి నేను నా కుమార్తెను ఇస్తాను శశినగర్ అని చెప్పి ఉండినే. మరి ఇప్పుడే వెళ్ళినా మా అన్నని అడుగుతాను.
3: నారాయణ్, నమో నారాయణ్, నారాయణ్.

0: మహర్షిని, బ్రహ్మదేవుని కుమారుండను, బ్రహ్మ మానసపుత్రుండను నారద మహర్షిని, నాకు కలహమే భోజనం.
1: స్వామి, నారద మౌనేశ్వరులారా, మీకు ఇదే వందనములు స్వామి.
0: ఇప్పుడు ద్వారకాపురి పట్టణం వెళ్ళవలయను. ఆ సుభద్రాదేవికి కుమారుడైన అభిమన్యునికి ఇస్తానని బలరాముడు ఇంతవరకు చెప్పినాడు. కానీ ఇప్పుడు ఆది విత్తనము చేసి దుర్యోధను కుమారునికి ఇచ్చేటట్టుగా చేసి రావలయను. నారాయణ నమో నారాయణ.
1: స్వామి, నారద మౌనేశ్వర, నేను సుభద్రదేవిని. స్వామి ఎక్కడ వెళ్తున్నారు, ఏమిటి విన్నపములు? కారుణ

0: మా ఎందు దయదలంచి ఈ క్షణములో మా సమకమునకు వచ్చుట మా జన్మమే పావనమైనది స్వామి. ఎందు నిమిత్తమైన వస్తున్నారు, ఏమిటో చెప్పండి స్వామి.
1: ఓ సుభద్రాదేవి,
0: స్వామి
1: నేను ఎందుకొరకు వచ్చానంటే నీ మేలు కోరి నేను వచ్చినాను.
0: అదేమిటి స్వామి?
1: అన్నయ్య బలరామ చక్రవర్తి అతని కుమార్తె బాల శశిరేఖను నీ కుమారునికి ఇస్తానని ఆనాడు ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రయత్నము దుర్యోధను కుమారుడైన లక్ష్మణ కుమారునికి ఇస్తానని ప్రయత్నించి ఆ పచ్చని పందిలు ముత్యాల ముగ్గులు దాపుకొని కళ్యాణమునకే ఇంకొక వారం రోజుల్లో పెళ్లి చేస్తానని ప్రయత్నించి ఉన్నాడు సుభద్రాదేవి.
0: అయ్యో దైవమా, నేను ఏమి చేదును, ఎట్టు చేదును? దేవదేవ, అపత్కాల బాంధవ, అపన్న రక్షక, గోకుల తిలక, గోకుండ ధరణ, ఇక నేను ఏమి చేదును? ఎంత నిర్దయపోలేను, ఎంతో

0: పట్టుకొని నా కుమార్తెను ఇవ్వమని అడిగాది. అందుచేత ఇస్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు తప్పకుండా నా
1: చక్రవర్తి బలరామ చక్రవర్తి, నీవు ఇంతవరకే సుభద్రను ఇచ్చి మోసపోయినావు. ఆ పాండవులు కడుబీదలు కాబట్టి వాళ్లకు నీ కుమార్తెను వారికి ఇవ్వకూడదు, అభిమాన్యునికి ఇవ్వకూడదు. కడుబీదలు తినటానికి అన్నం లేదు, కట్టడానికి వస్తాను.
0: ఎవరికి ఇవ్వాలి?
1: దుర్యోధను కుమారుడైనా ఈడుకు ఈడు జోడుకు జోడు నీకు కలిగి ఉంటుంది. ధనవంతుడు దుర్యోధనుడు, నీవు కూడా ధనవంతుడవు.
0: అవును.
1: ఆ దుర్యోధనుడు కుమారుడైన లక్షణ కుమారుడికి ఇచ్చినట్లు ఏదంటి మీకు ఎంతో సరితూగినటువంటి వాడు.
0: ఓహో, నా కుమార్తె సుఖముగా ఉంటుంది అంటున్నా?
1: సుఖముగా ఉంటుంది.
0: సరే, మీరను ప్రకారముగా ఆ లక్షణమూర్తికే ఇచ్చి వివాహము చేస్తాను.
1: ఆ సరే, మరి నాకు మాట ఇవ్వము, తప్పక ఇస్తానని.
0: సుభద్ర, ఇక్కడే ఎలా వచ్చావు? అంతఃపురంలో ఉండక ఇక్కడికి ఎలా వచ్చావు?
2: నీ యొక్క కుమార్తెను నా కుమారుడికి అభిమానుడికి ఇవ్వవలనని కోరుకుంటున్నానయ్యా.
0: నేను ఇవ్వలేను. ఓ

0: ఇంత నిర్దయపు నాడు ఇప్పుడే నేను ద్వారకకు వెళ్తున్నాను.
1: సుభద్రాదేవి, నేను చెప్పినటువంటి మాట నేను కూడా ఎంతో బుజ్జగించి చెప్పాను, కానీ నీవు అలా ఉండు.
0: నారదా
1: సరే, ఇప్పుడు సుభద్రకైతే చెప్పినాను ఈ మాట బలరామ చక్రవర్తి చెవులు వేసినట్లు ఏదుంటే తప్పకుండా అతడు ప్రయత్నిస్తాడు. నమో నారాయణ నారాయణ.
0: నారదా మీకిదో జోహారు.
1: చల్లగావర్దిల్లుము బలరామ చక్రవర్తి.
0: ఏమి?
1: నీవు పచ్చని పందిళ్ళు ముత్యాల ముగ్గులు ఇవన్నీ దాపినటువంటి వాడవు, ఎందు గురించి కావచ్చును?
0: ఎందుకంటే నా తోబట్టు అయిన సుభద్రాదేవి వారి కుమారుడైన వీర అభిమాన్యులకు నా కుమార్తెను బాలాశీశ్రేఖను ఇచ్చి వివాహము చేస్తానని మాట ఇచ్చాను. చిన్నతనమునే నా చెల్లెలు

0: తగదన్నయ్యా, నీ కన్యను నా కుమార్తెకి ఇవ్వమనని మనసారా వేడుకుంటున్నాను, మీ పాదములు కూడా నొక్కుచున్నానయ్యా.
1: సుభద్ర
0: అన్నయ్యా. ఎలా అన్నయ్యా చెప్పండి.
1: నేను ఇవ్వలేను, వెళ్ళు నా దగ్గరికి రాకు.
0: మంగళం.

0: మీరింతవరకు శశిరేఖా పరిణయం చిందు యక్షగానం మొదటి భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ గడ్డం కనకయ్య బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా అలవైకుంఠపురంలో ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడిన పాట, సాహిత్యం కాసర్ల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ తమన్.
2: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత శశి చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం సి అనిల్.

మీరు విన్న పాట జాతిరత్నాలు చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం రాధన్. చివరిగా ఉప్పెన చిత్రం కోసం జావేద్ అలీ పాడిన పాట.

మీరు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయ సూచనలు ఈ సాయంత్రం 6:50 అంశం మునగ పంట సాగులో మెలకువలు గురించి వివరాలు వినవచ్చు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం గొర్రెలు మేకల్లో కాలిపుండు వ్యాధి నివారణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్, ఇందులో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయం వింటారు పరిచయం చేస్తున్నారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 8:15 పార్లమెంటు సమావేశాల సమీక్ష, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 మధుర గీతాలు, ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 భావన, గాయం గురించి శ్రీ పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళ శాసనం ప్రసారమవుతాయి. పొలం పనులు రేపు ఉదయం 6:35. ఔషధ గుణాలకు పుట్టిల్లు చెంచలాకు, ఈ అంశం గురించి వివరాలు వినవచ్చు. 7:00 వరంగల్ జిల్లా సమాచార లేఖ రచన డి వీణావాణి గారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం గురించి వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్య

ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా, ఈ అంశం గురించి యోగా గురువు గౌతమ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కాల్వ టి వెంకటేశ్వర్లు గారి నాదస్వరం ప్రసారమవుతుంది. డోలు సహకారం శ్రీ సీఎం రామచంద్రుడు. ఇక 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో నాన్న నన్ను క్షమించు శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారి కథానిక ప్రసారమవుతుంది. 14:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని శ్రీ వెలగపూడి విమలావతి మెమోరియల్ శ్రీ సరస్వతి శిశుమందిర్ చిన్నారులచే కదంబ కార్యక్రమం వినవచ్చు. ఇక 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం చిందు యక్షగానం వినిపిస్తారు. 2వ భాగం శ్రీ గడ్డం కనకయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, అంశం చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు. ఈ అంశం గురించి వివరాలు వినవచ్చు. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతులు. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పూల పరిశోధనా స్థానం అధికారిని శాస్త్రవేత్త డాక్టర్ గద్య జ్యోతి గారితో డాక్టర్ భూక్య వీరన్న గారి పరిచయం వింటారు. ఇక రేపు రాత్రి 7:40 చిత్రసీమ, 8:15 ఈ వారం పార్లమెంటు కార్యకలాపాల సమీక్ష ఢిల్లీ కేంద్రం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం, రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం కాన్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా హుషారమణి. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సుభిక్షం రైతాంగ సంక్షేమం కోసం ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్లో నిర్వహించే మహావరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన స్వావలంబన కలిగిన విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పరిశోధన ఆవిష్కరణలే కీలకమని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు వారికి నిరంతర ఉపాధి, చేనేత ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను సత్కరించి 100కు పైగా స్టాల్స్తో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను ప్రారంభించారు. చేనేత భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని మంత్రులు పేర్కొన్నారు. నేతన్న పొదుపు, నేతన్నకు భద్రత, నేతన్న భరోసా వంటి పథకాలతో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. చేనేత రుణమాఫీకి 49.27 కోట్ల విడుదల చేశామని తుమ్మల చెప్పారు. చేనేత రంగానికి సుమారు 1300 కోట్ల వెచ్చించామని సీతక్క వెల్లడించారు. ప్రజలు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో త్వరలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్

0: అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు చెప్పారు. ఏఐ, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలను పాలనలో విస్తృతంగా వినియోగిస్తున్నామని చెప్పారు. పౌరుల డేటా భద్రత కోసం త్వరలో బ్లాక్ చైన్ ఆధారిత సర్టిఫికెట్లు జారీ చేపడతామన్నారు. టీ ఫైబర్ ద్వారా అన్ని గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్టుతో ప్రభుత్వ కార్యాలయాల్లో పేపర్లెస్ పాలనకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సుభిక్షం, రైతాంగ సంక్షేమం కోసం ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్లో మహావరుణ యాగం నిర్వహించనున్నట్లు నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది రత్విక్కులు 11 హోమకుండాలతో యోగం నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, జలాశయాలు చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ యాగం నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన, స్వావలంబన కలిగిన విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పరిశోధన ఆవిష్కరణలే కీలకమని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ కాన్హా శాంతివనంలో పాలమూరు విశ్వవిద్యాలయం, కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాలపై దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన ప్రభుత్వ విద్య, వైద్యాన్ని బలోపేతం చేయడం ద్వారానే 2047 లక్ష్యాలు సాధించవచ్చునని మంత్రి చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మైనింగ్ సమస్యలపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించారు. మైనింగ్ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. చిన్న రోడ్డు కాంట్రాక్టర్లపై మైనింగ్ శాఖ అధికారులు 10 రెట్ల పెనల్టీలు విధించడం సరికాదని మంత్రులు అభిప్రాయపడ్డారు. 5 కోట్ల రూపాయల పనికి 54 కోట్ల రూపాయల పెనల్టీ విధించడం సరైంది కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అక్రమ మైనింగ్ నరికట్టడంతో పాటు చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులను ఆదేశించారు. స్టడీ టూర్లో భాగంగా ఒడిషా అసెంబ్లీ శాఖల స్టాండింగ్ కమిటీ తెలంగాణ శాసనమండలి శాసనసభను సందర్శించింది. కమిటీ చైర్మన్ సుధీర్ రంజన్ పథ్ జోషి నేతృత్వంలోని సభ్యులకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం 2 రాష్ట్రాల శాసనసభల్లో కమిటీల ఏర్పాటు, పనితీరుపైన సమావేశంలో చర్చించారు. వన సంరక్షణ, జలసిరి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్, చిగురు, మామిడి మండలాల్లో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, 5 ఎకరాలకు పైగా భూమి ఉన్నవారు ఆయిల్ పంప్ సాగు చేయాలని ఆయన చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంకోల్, సింగీతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని, బర్దీపూర్, సుల్తాన్పూర్, నేరడిగుంట పిహెచ్సిల నిర్మాణం పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కూడా చర్చించారు. కరెన్సీ నోట్లపై భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లి కేంద్రానికి అధికారికంగా విజ్ఞప్తి చేసేలా కృషి చేస్తున్నారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల సంక్షేమ పథకాలు నిలిపివేసిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అమలైన నేతన్న భీమా, నేతన్నకు చేయూత పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా సహకారం అందిస్తోందని వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఎలుగం సాంబయ్య చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సాంబయ్య ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. 15% కాటన్ యార్న్ మీద సబ్సిడీ కూడా అందజేస్తుంది నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా. అదేవిధంగా సంస్కృతిని కాపాడడానికి సబ్సిడీతో కూడినటువంటి అనేక పథకాలు

0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
1: నాగార్జున సాగర్ లోని విజయ విహార్ వద్ద ఈ నెల 10వ తేదీన వరుణ యాగం నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఏర్పాట్లను సమీక్షించారు. యాగశాల ఏర్పాటు చేసే ప్రదేశం, బ్యారికేడ్లు, పగోడాల ఏర్పాట్లు, పర్వచనశాల, టెంట్లు, ఎల్ఈడీలతో పాటు రత్వికులు, అర్చకులకు వసతి సౌకర్యం వంటి ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పారు. ఈరోజు ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని

చేనేత కార్మికుల సంక్షేమ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలనగా ఉంటుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక వర్షాకాల పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తారు. నగరంలోని మొత్తం 150 వార్డుల్లో ఈ కార్యక్రమం చేపడతారు. రోడ్లు, నాలాలు, చెరువులు, ఫుట్పాత్లు, పార్కుల వద్ద పేరుకుపోయిన పాత చెత్త, నిర్మాణ వ్యర్థాలు మొదలైన వాటిని తొలగిస్తారు. తెలంగాణ ఆంధ్ర ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించే హైప్లెక్స్ 2026 అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్పోను ఐటీ మంత్రి దొద్దుల శ్రీధర్బాబు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను సమన్వయం చేసుకుని సమీకృత వ్యవసాయ విధానం చేపడితే రైతులకు ఏడాది పొడవున ఆదాయం లభిస్తుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో రైతు సంపత్ నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. విశేషాలు మరొకసారి. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్లో నిర్వహించే మహావరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
1: అజీజ్ తొలబా తాలిబాత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీకి ఫిఫ్త్ సెమిస్టర్ కి నిసాబ్ మే షామిల్ ఉర్దూ అఫ్సానా కే మజ్మూన్ ప్రొఫెసర్ బేగ్ ఎహ్సాస్ ఔర్ దఖ్మా సే మతాల్లుక్ అబ్ ఆప్కో డాక్టర్ మొహమ్మద్ సోహేల్ అహ్మద్ పోస్ట్ గ్రాజ్యుయేట్ కౌన్సిలర్ ఉర్దూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ ఔర్ ప్రిన్సిపల్ మెస్కో జూనియర్ కాలేజ్ అబ్ ఆప్కే సామ్నే ప్రొఫెసర్ బేగ్ ఎహ్సాస్ ఔర్ దఖ్మా సే మతాల్లుక్ మజ్మూన్ పేష్ కరింగే.
2: అజీజ్ తలబా ఔర్ తాలిబాత్ ఆజ్ కా మేరా మౌజూ హై ప్రొఫెసర్ బేగ్ ఎహ్సాస్ ఔర్ దఖ్మా. అజీజ్ తలబా ఔర్ తాలిబాత్ బేగ్ ఎహ్సాస్ ఉన్ అఫ్సానా నిగారో మే సే థే జిన్హోనే దక్కని తహజీబ్ కో నయే రంగ్ ఔర్ నయే ఆహంగ్ మే పేష్ కియా. వో ఫక్త్ అఫ్సానా నిగార్ హీ నహీ థే బల్కే ఫిక్షన్ కే పార్ఖీ భీ థే. హమారే అహద్ కే జిన్ చంద్ ఫంక్షన్ నిగారో కా బేసాఖ్తా నామ్ లియా జా సక్తా హై ఉన్మే బేగ్ ఎహ్సాస్ కా నామ్ జరూర్ షామిల్ హై. ముగ్ని తబస్సుమ్ కే రిసాలే సబ్ రస్ కో ఉన్హోనే మొహబ్బత్ ఓ లగన్ ఔర్ ఖులూస్ సే జిందా రఖా. వో అప్నే ఆప్ మే బడా కామ్ హై. వో తహ్రీర్ ఔర్ తఖ్రీర్ మే బేబాక్ థే. అజీజ్ తలబా ఔర్ తాలిబాత్ ఆజ్ హమ్ ప్రొఫెసర్ బేగ్ ఎహ్సాస్ కే అఫ్సానే దఖ్మా పర్ రోషనీ డాలెంగే. పార్సియో కే ఏక్ షహర్ సే మతాలిక్ దఖ్మా యానీ పార్సియో కా కబ్రిస్తాన్ ఏక్ అలమియా అఫ్సానా హై జిస్కా ఆగాజ్ హీ ఉన్కే మర్కజీ కిర్దార్ ఏక్ పార్సీ షఖ్స్ సుహరాబ్ కీ అచానక్ మౌత్ సే హోతా హై. ఇస్ అఫ్సానే మే బేసాఖ్తా అందాజ్ మే సామ్నే ఆనే వాలీ టెక్నీక్ కా తనవ్వు కారి కో హైరత్ జదా కర్ దేతా హై. అఫ్సానా నిగార్ నే కువ్వత్ హాఫ్జా జజ్బాత్ ఓ ఎహ్సాసాత్ ఔర్ ఫిక్ర్ ఓ ఖయాల్ కి వాదీ మే ఘూమ్ కర్ జో మవాద్ సమేటా హై ఉస్సే యే తాసుర్ మిల్తా హై కే ఇస్ షహర్ సే ముసన్నిఫ్ కే మాజీ కి మతఅద్దిద్ యాదే వాబస్తా హై. అయ్యామ్ గుజిష్తా కి కితాబ్ కి వర్క్ గర్దానీ కర్తే హువే అఫ్సానా నిగార్ నే ఇస్ షహర్ సే వాబస్తా యాదో కో అఫ్సానే మే సమో దియా హై. అఫ్సానా నిగార్ నే తజస్సుస్ కి ఫిజా బర్ఖరార్ రఖతే హువే ఉన్ యాదో కి మషాల్ థామ్ కర్ సఫాక్ జుల్మతో మే రోషనీ కా సఫర్ జారీ రఖతే హువే కహానీ కో ఏక్ నయా మోడ్ దియా హై జిస్మే అప్నీ మర్హూమా బహన్ మర్హూమ్ బహనోయి కా ఉన్హోనే జిక్ర్ కియా హై జో

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? అగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావేంద్రా.
2: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయి వస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
6: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవన

0: ప్రయాణంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ ప్రసారంలో రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు పాత సినిమా పాటలు, మధుర గీతాలు వినవచ్చు. అలాగే 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు శ్రీ మల్క కొమరయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కన్రాతి. వినండి ఈ రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో. ఆకాశవాణి సమయం 6:50.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మునగ పంటలో ఎటువంటి మెలకువలు తీసుకుంటే చక్కటి ఆదాయాన్ని రైతులందరూ పొందగలరు అన్న వివరాలు ఈ విధంగా అందజేస్తున్నారు. మునగని స్వర్గవృక్షము, ప్యారడైజ్ ట్రీగా పిలుస్తారు. ఇది స్వదేశీ బహువార్షిక కూరగాయ పంట. దక్షిణ భారతదేశంలో సర్వసాధారణంగా కనిపించే పెరటి తోట చెట్టే మునగ. మునగ మొక్కలు అన్ని భాగాలు ఆకులు, కాయలు, గింజలు, బెరడు, వేళ్ళు, ఔషధ గుణాలు కలిగి ఆయుర్వేదంలో ప్రాచుర్యం పొందాయి. ఆకులో ప్రోటీన్లు, కెరోటిను, ఇనుము, విటమిన్ సి, కాయల్లో లైసిన్ అనే అమైనో ఆమ్లం సమృద్ధిగా ఉన్నాయి. సంప్రదాయంగా మునగను పూర్వకాలంలో అనేక రోగాలకు చికిత్సలో భాగంగా వాడేవారు. విత్తనాలను యాంటీ అలర్జిక్, యాంటీ బ్యాక్టీరియల్గా, నీటి శుద్ధి కోసం వినియోగించేవారు. ఆకులను యాంటీ అల్సర్స్, యాంటీ డయాబెటిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ యాక్సిడెంట్గా, మూత్ర సంబంధ వ్యాధుల నివారణకు, పాల వృద్ధికి వాడతారు. దీనిలో నారింజ కంటే 7 రెట్లు ఎక్కువగా విటమిన్ సి, పాల కంటే 4 రెట్లు ఎక్కువ కాల్షియం, 2 రెట్లు ఎక్కువ ప్రోటీన్లు ఉన్నాయి. అరటి కంటే 3 రెట్లు అధికంగా పొటాషియం, ఇనుము ఉన్నాయి. గత 2 దశాబ్దాలుగా అధిక దిగుబడినిచ్చే రకాలు అభివృద్ధి చెందడంలో మునగ వాణిజ్య సరళిలో సాగులోకి వస్తుంది. ఇక వాతావరణం వచ్చేసి ఇది ఉష్ణమండల పంట. సాధారణ పగటి ఉష్ణోగ్రతలు అనుకూలం. 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే పూత రాలిపోతుంది. మంచును చలిని తట్టుకోలేదు. కావున తెలంగాణ రాష్ట్రమంతటా సాగుకు అనుకూలం. ఇక అనువైన నేలలంటే అన్ని రకాల నేలలు అనుకూలమే. అధిక సేంద్రియ పదార్థం కలిగిన గరప నేలలు సాగుకు శ్రేష్టం. కొద్దిపాటి చౌడును కూడా తట్టుకుంటుంది. మరి ఏ ఏ రకాలు మనకు అనుకూలంగా ఉంటాయి అన్న వివరాలు ఈ విధంగా. వాణిజ్యపరంగా సాగుకు PKM1 అనే ఏకవార్షిక రకం అనువైనది. మొక్క 4-6 మీటర్ల ఎత్తు వరకు పెరిగినా విత్తిన 160-170 రోజుల పూతకొస్తుంది. కాయ పొడవు 65-70 సెంటీమీటర్లు, బరువు 150 గ్రాములు ఉంటుంది. మొక్కకు 33 కిలోలు లేదా 200 నుండి 225 కాయలు దిగుబడి వస్తుంది. 3 సంవత్సరాల వరకు కార్షీ పంట తీసుకోవచ్చు. ఇక నర్సరీలను ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఎకరానికి 250 గ్రాములు విత్తనం సరిపోతుంది లేదా 640 మొక్కలు అవసరం. నారు పెంచడానికి 5-9 అంగుళాలు పాలిథిన్ సంచుల్లో ఎర్రమట్టి, పశువుల ఎరువు, ఇసుక 2:1:1:1 నిష్పత్తిలో కలిపి నింపుకోవాలి. 30-40 రోజుల వయస్సు గల మొక్కలను పొలంలో నాటుకోవాలి. మరి నాటే విధానం పద్ధతుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మునగను జూన్-ఆగస్టు మధ్య నాటుకుంటే 2 ఫిబ్రవరి-మార్చి నెలలో కోతకొస్తుంది. పొలాన్ని 2 సార్లు దుక్కి దున్ని చదును చేసి ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు వేసి భూమిని కలిదున్నాలి. పొలంలో 2.5×2.5 మీటర్లు లేదా 3×2 మీటర్లు దూరంలో నాటుకుంటే అంతర కృషికి అనువుగా ఉంటుంది. సూర్యరశ్మి ధారాళంగా లభించే పెరుగుదల బాగుంటుంది. అంతర పంటలను కూడా సాగు చేయవచ్చు. మరి నీటిని ఏ విధంగా తడులు ఇచ్చుకోవాలన్న వివరాలు ఈ విధంగా. నాటిన వెంటనే నీరు పెట్టాలి. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి 7-10 రోజులకు ఒకసారి నీరు పెట్టుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చు.

0: ఇక పోషకాలను ఏ విధంగా అందజేయాలంటే, మునగ మొక్కలు నాటేటప్పుడు గుంతలో 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 250 గ్రాములు వేపపిండి, 250 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. నాటిన 3, 6, 9 నెలలకు ఒక్కో మొక్కకు 100 గ్రాములు యూరియా, 50 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాషును వేసి నీరు పారించాలి. ఇక కొమ్మను ఏ విధంగా కత్తిరింపులు చేసుకోవాలన్న వివరాలు ఈ విధంగా. మొక్కలు 3 అడుగులు పెరిగిన తర్వాత కొన చివర్లను తుంచివేయాలి. దానివల్ల ప్రక్క కొమ్మలు అధికంగా వస్తాయి. ప్రక్క కొమ్మలు కూడా 1-2 అడుగులు పెరిగే లోపల మళ్ళీ చిగుళ్ళు తుంచివేయాలి. ఇలా చేస్తే పూత కాయలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. మొదటి సంవత్సరం కాపంతా పూర్తయిన తర్వాత జూన్ జులై మాసంలో మొదలు నుంచి 3 అడుగుల ఎత్తుకు కొమ్మలను పూర్తిగా తీసివేసి కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ మొదలు నుంచి వచ్చిన కొమ్మలను 2 అడుగులు పెరిగిన తర్వాత కొన చివర్లు తుంచివేయాలి. ఈ విధంగా ఏకవార్షిక రకాల నుంచి 3 సంవత్సరాల వరకు దిగుబడి సాధించవచ్చు. ఇక అంతర పంటలు ఎలా వేసుకోవాలంటే, అయితే మునగ మొక్క నాటిన 5-6 నెలలకు పంట వస్తుంది కాబట్టి మొదటి 4 నెలలు అంతర పంటగా నీటి వసతి కింద క్యారెట్, ముల్లంగి, వంగ, బెండ, అలసంద, ఫ్రెంచి చిక్కుడు లాంటి కూరగాయలు సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా మునగ పంటలో మెలకువలు తీసుకొని రైతులందరూ చక్కటి పంట పండించి చక్కటి ఆదాయాన్ని, అదనపు ఆదాయాన్ని పొందగలరని మన రైతులకు శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

చిత్రగీతం విన్నారు. ఈ ప్రసారంలో రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం గొర్రెలు మేకల్లో కాలిపుండు వ్యాధి నివారణ గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం ప్రసారమవుతుంది ఇల్లు వాకిలిలో. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య సైతం పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలు అందిస్తుందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లు రక్షితా రామ్రాజ్, అస్మితా చలిహా సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్ధతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం ఎంఎఫ్ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పన్నమైన లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపైన కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటరీ చెక్పోస్ట్ మూసివేయడం, వీసాలు పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల ఉనికిని, సంఖ్యను తగ్గించడం వంటి అనేక దౌత్యపరమైన చర్యలు భారత్ తీసుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య కూడా చేపట్టామని డాక్టర్ జయశంకర్ గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ తమ రాజధానుల్లో మాత్రమే పరస్పర దౌత్య కార్యాలయాలు నిర్వహిస్తున్నాయని విదేశాంగ మంత్రి చెప్పారు. డీజీఎంఓ స్థాయి చర్చలు, బ్యాలిస్టిక్ క్షిపణుల విమాన పరీక్షల ముందస్తు నోటిఫికేషన్లు పంచుకోవడం, ఒకరి కస్టడీలో మరొకరి ఖైదీల జాబితాను ఎప్పటికప్పుడు మార్చుకోవడం వంటి చర్యలను మాత్రం రెండు పక్షాలు కొనసాగిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై స్పష్టమైన నిర్ణీత గడువులు, మైలురాళ్లతో కూడిన టెక్స్ట్ ఆధారిత చర్చలు త్వరగా ప్రారంభించాలని మన దేశం డిమాండ్ చేస్తోందని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక వర్గాలు రెండింటిని విస్తరించవలసిన అవసరాన్ని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యతనిస్తూ మెరుగైన ప్రాతినిధ్యం కల్పించవలసిన అవసరాన్ని భారత్ గట్టిగా చెబుతోందని అన్నారు. భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలతో సహా వివిధ దేశాలతో అత్యున్నత స్థాయిలతో సహా వివిధ స్థాయిల్లో ద్వైపాక్షికంగా, బహుళపక్షంగా భారత్కు శాశ్వత సభ్యత్వ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. సమకాలీన ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించే విధంగా సంస్కరణలు తీసుకొచ్చి విస్తరించిన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉండేందుకు కావలసిన అన్ని అర్హతలు భారత్కున్నాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోందని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపైన అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు లేవనెత్తిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు తమ అంతర్గత విషయాలని మన దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలు ఉన్నాయని రణధీర్ జైస్వాల్ గుర్తు చేశారు.
2: We have seen the comments. Legislative matters

0: concerning India are our internal affairs on which decisions are taken by the parliament of our country. I would also like to point out that there are several nations, including the United States, which regulate the flow of foreign funds.
1: భారతీయ నౌకలు, నావికుల భద్రత రక్షణ విషయానికి వస్తే భారతదేశం వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రెండేర్ జస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య నిన్న రాత్రి జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి ప్రస్తావిస్తూ పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి పరిణామాలపై ఇద్దరు నాయకులు చర్చించారని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇజ్రాయెల్ వైపు నుంచే ఈ ఫోన్ కాల్ వచ్చిందని ఆయన చెప్పారు. ఆ దేశంతో భారతదేశానికి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, ఇద్దరు నాయకుల మధ్య జరిగిన సంభాషణలో వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై కూడా చర్చించినట్లు రణధీర్ జస్వాల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య కూడా పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ శాసన కార్యకలాపాలను సభల్లో సజావుగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ రోజు లోక్సభలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల బిల్లు ఆమోదం పొందిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నిరసనలు, నినాదాల హోరు కారణంగా ఉభయ సభల్లో చర్చలు పరిమితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రత్యేక సమావేశం ద్వారా వర్షాకాల సమావేశాలను పొడిగించి ఎలాంటి ప్రతిపాదన లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ, చైర్మన్ అనుమతితో నిర్దిష్ట అంశంపై ఏ మంత్రి సమాధానం ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తుందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వ సమాధానమిస్తూ, గడిచిన 3 ఏళ్లలో IRCTC కల్తీ నివారణకు తగిన చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినందుకు 5 కోట్ల రూపాయలకు పైగా జరిమానాలు విధించారని, 54 షోకాజ్ నోటీసులు జారీ చేశారని, 6 కాంట్రాక్టులు రద్దు చేయడంతో పాటు లైసెన్సీలను బ్లాక్లిస్ట్లో పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారని ఆయన తెలియజేశారు. నాణ్యత, పరిశుభ్రత, భద్రత నిబంధనలను నిర్ధారించేందుకు రైల్వే, IRCTC అధికారులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆహార తయారీని రియల్ టైంలో మెరుగ్గా పర్యవేక్షించేందుకు బేస్ కిచెన్లలో CCTV కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కూడా అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ప్రభుత్వ జాతీయ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లస్ జెమ్ గత 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంచిత స్థూల సరుకుల విలువ GMV సాధించింది. సాంకేతికత, పారదర్శకత, సామర్థ్యం, సుపరిపాలన ద్వారా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ను మార్చేందుకు జెమ్మును 2016 ఆగస్టు 9వ తేదీన ప్రారంభించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జెమ్ CEO మెహర్ కుమార్, జెమ్ వ్యాపారం 2016-17లో 422 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని చెప్పారు. గత దశాబ్ద కాలంలో జెమ్ భారతదేశంలో డిజిటల్ పాలన, పర్యావరణ వ్యవస్థకు మూలస్తంభంగా అవతరించిందని ఆయన అన్నారు. ఢిల్లీ IIT నిర్వహించిన అధ్యయనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇండియా, ఇండియా మార్ట్ వంటి ఇతర ఈ మార్కెట్ ప్లేసులతో పోలిస్తే జెమ్లో విక్రయించే వస్తువుల్లో 74% వస్తువులు చౌకగా ఉన్నాయని మిహిర్ కుమార్ తెలియజేశారు. కేరళలోని 4 ఉత్తర జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం వరకు ఆరెంజ్ అలర్ట్లో ఉన్న కోళికోడ్, కన్నూర్, వాయనాడ్, కసరగోడ్ జిల్లాలను ఇప్పుడు రెడ్ అలర్ట్కు మార్చారు. మరికొన్ని ప్రాంతాల్లో వేరువేరుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 6 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా అస్సాంలో జరుగుతున్న మహిళల సింగిల్స్ పోటీలో భారత షట్లర్లు రక్షిత రామ్రాజ్, అస్మిత చలిహాస్ సెమీఫైనల్స్లో ప్రవేశించారు. ఈవేళ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రక్షిత 18-21, 21-19, 21-18 స్కోర్ తేడాతో మన దేశానికి చెందిన తన్వీ శర్మను ఓడించారు. రేపు జరిగే సెమీఫైనల్లో అస్మిత, రక్షిత తలపడతారు. ఇదిలా ఉండగా పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, కృష్ణ ప్రసాద్ గరగా జోడీ మలేషియాకు చెందిన ప్రత్యర్థుల చేతిలో ఓడిపోవడంతో భారత్ పోటీ ముగిసింది.

0: దేశాలు మరొకసారి. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య సైతం పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వేలు ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు లక్షితా రామ్రాజ్, అస్మిత చలిహా సెమీఫైనల్స్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఇల్లు వాకిలి. ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం.

0: శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోటముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో 2వ సంవత్సరం ఉద్యాన విద్యను చదువుతున్న విద్యార్థులం. ఈరోజు ఆర్కిడ్స్ పూల సాగులో చేపట్టాల్సిన మెళకువలు అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను, విత్తుకోవాల్సిన విత్తన రకాలను, క్షేత్రస్థాయిలో పాటించాల్సిన సాగు మెళకువలను, పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ తోట ముచ్చట్లు కార్యక్రమంలో శాస్త్రవేత్త శ్రీమతి సిఎన్ఆర్ సంతోషిని మేడం, అసిస్టెంట్ ప్రొఫెసర్ పూల విభాగం ఉద్యాన కళాశాల రాజేంద్రనగర్, రైతు జంట లలితగా అక్షయ, ప్రశాంత్గా శశి, మరొక రైతు రమణగా దుర్గాప్రసాద్లు పాల్గొంటున్నారు.
1: ఏం ప్రశాంత్ అన్న, చాలా హుషారుగా ఉన్నావు, ఏమైంది? జర నాకు కూడా చెప్పరాదే.
2: ఆ రమణ, ఏం లేదు, ఏదో అలా.
1: అట్లనే అంటావు, ఏదో ఉంది, లేకపోతే ఇంత హుషారుగా ఉంటావా ఏంది? నువ్వన్నా జర చెప్పరాదా లలితమ్మ.
3: ఆ రమణన్న, మా పొలం దగ్గర ఈసారి కొత్త రకం పూల పంట సాగు చేస్తున్నాం కదా, అందుకే ఆయన అలా ఉన్నారు.
1: ఏంది, కొత్త రకం పూల పంటనా? అదేందన్నా?
2: అదే ఆర్కిడ్స్ అంటారు.
1: అవునా, ఆర్కిడ్సా? అది ఏ పూల పంట అన్నా?
2: దానికి ఇప్పుడు మార్కెట్లో మంచి గిరాకీ ఉందట.
1: మీకెట్లా తెలుసన్నా? లలితమ్మ నువ్వన్నా చెప్పు కొంచెం.
3: అదేం లేదన్నా, ఈ ఆర్కిడ్స్ పూలకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందంట. పోయిన నెలలో శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మన ఊరుకు వచ్చి రైతు సదస్సులో ఈ ముచ్చట్లు చెప్పిర్రు, అందుకే ఈ మొక్కలను మొన్న పొలంలో నాటినాం.
1: ఈ అన్ని పూల ముచ్చట్లు ఎవరు ఎట్లా చెప్తుండ్రు మీకు, ఎవరు చెప్తుండ్రు?
2: అదే రమణ, చెప్పినా కదా, ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అన్ని పూల సాగు పద్ధతులు చెబుతున్నారు.
3: ఉద్యాన కళాశాల రాజేంద్రనగర్ పూల విభాగం శాస్త్రవేత్త చిట్ల ఎన్ఆర్ సంతోషిని మేడం అన్ని ఇకమతులు చెప్తుంది.
1: అవునా అమ్మా, నేను ఆ ఆర్కిడ్స్ పూలను సాగు చేస్తే ఎలా ఉంటుంది, నేను కూడా సాగు చేయవచ్చా? నాకు సాగు సంగతుల గురించి ఎవరు చెప్తారు?
2: ఓ, తప్పకుండా సాగు చేయవచ్చు. ఆ పంట సాగుకు కావలసిన అన్ని పద్ధతులు సంతోషిని మేడం చెప్తాంది. ఎలాగో రేపు మా పొలానికి ఆర్కిడ్స్ మొక్కలను చూడడానికి వస్తానంది, అప్పుడు నీకు కావలసిన అన్ని సంగతులు తెలుసుకుందువు.
1: ఓ సరే అన్న, రేపు వస్తాను.
2: సరే, నేను మేడం గారికి ఈ విషయం చెబుతాను. మేడం నమస్కారం, బాగున్నారా?
4: ఆ ప్రశాంత్ గారు నమస్కారం, బాగున్నాను.
2: మేడం నేను చెప్పినా కదా, ఇతను మా రమణ, ఇతను కూడా ఆర్కిడ్స్ ను సాగు చేస్తాడట.
3: అవును మేడం, ఆర్కిడ్స్ సాగుకు కావాల్సిన అన్ని వివరాలు కావాలట, కొంచెం పరిశాన్ లో ఉన్నాడు.
4: అవునా రమణ గారు, అలా పరిశాన్ అవ్వాల్సిన పని లేదు, ఆర్కిడ్ సాగుకు కావాల్సిన అన్ని సంగతులు మీకు చెబుతాను, నన్ను అడగండి.
1: తప్పకుండా మేడం, అన్ని సాగు వివరాలు అడుగుతాను. మేడం, మేము ఆర్కిడ్స్ను సాగు చేద్దాం అనుకుంటున్నాం, మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయవచ్చా?
4: చేయ

0: అలా పరేషాన్ అవ్వాల్సిన పనిలేదు. ఆర్కిడ్ సాగుకు కావలసిన అన్ని సంగతులు మీకు చెబుతాను, నన్ను అడగండి.
1: తప్పకుండా మేడం, అన్ని సాగు వివరాలు అడుగుతాను. మేడం, మేము ఆర్కిడ్స్ను సాగు చేద్దాం అనుకుంటున్నాం, మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయవచ్చా?
0: చేయవచ్చు, తెలంగాణలో ఆర్కిడ్స్ల సాగు చేయవచ్చు. అయితే మన రాష్ట్ర వాతావరణం సహజంగా ఆర్కిడ్స్లకు పూర్తిగా అనుకూలం కాదు. ఎందుకంటే ఆర్కిడ్స్కు సాధారణంగా 18 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత, అధిక తేమ అంటే 60 నుంచి 80% మరియు నీడను ఇష్టపడతాయి. తెలంగాణలో వేసవిలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు పెరుగుతాయి, కాబట్టి బహిరంగ క్షేత్రంలో సాగు కష్టంగా ఉంటుంది. అయితే షేడ్నెట్ హౌస్ లేదా పాలీహౌస్లో ఉష్ణోగ్రత, తేమను నియంత్రిస్తూ సాగు చేస్తే ఆర్కిడ్స్లను విజయవంతంగా పెంచవచ్చు. తెలంగాణ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో డెండ్రోబియం ఆర్కిడ్స్లను విజయవంతంగా సాగు చేసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి.
2: మేడం, ఒకవేళ ఆర్కిడ్స్ పూలను సాగు చేయాలనుకుంటే ఎటువంటి నేలలు ఎంచుకోవాలి? వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి?
0: ఆర్కిడ్స్ను సాధారణ పంటల మాదిరిగా నేలలో నేరుగా సాగు చేయరు. ఆర్కిడ్స్లలో చాలా రకాలు ఎపిఫైటిక్ స్వభావం కలిగి ఉంటాయి, అంటే అవి చెట్లపై లేదా ఇతర ఆధారాలపై పెరుగుతాయి, కానీ వాటి నుండి ఆహారం తీసుకోవు. అందువల్ల ఎర్రనేల, నల్లనేల వంటి సాధారణ వ్యవసాయ నేలలు అనుకూలం కావు. వీటిని కొబ్బరి చిప్ప ముక్కలు, బొగ్గు ముక్కలు, చెట్టు బెరడు, ఇసుక ముక్కలు వంటి గాలి బాగా ప్రసవించే మాధ్యమంలో పెంచుతారు. ఈ మాధ్యమం నీరు నిల్వ కాకుండా చేసి వేర్లకు తగిన గాలి అందిస్తుంది. వాతావరణం విషయానికి వస్తే ఆర్కిడ్స్కు 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 50 నుంచి 8% తేమ మరియు పరోక్ష కాంతి లేదా 50 నుంచి 70% నీడ అనుకూలంగా ఉంటాయి. అధిక వేడి, నేరుగా సూర్యరశ్మి, నీరు నిల్వ ఉండటం వంటి పరిస్థితులు మొక్కల పెరుగుదలను దెబ్బతీస్తుంది. అందువల్ల షేడ్నెట్ హౌస్ లేదా పాలీహౌస్లో సాగు చేయడం ఉత్తమం.
3: మేడం, అదేవిధంగా మంచి దిగుబడులను పొందాలంటే ఎటువంటి మంచి రకాలను ఎంచుకోవాలి? అలాగే మొక్కలను ఎక్కడి నుండి తెచ్చుకోవాలి?
0: రైతుమిత్రులారా, మంచి నాణ్యత గల పూలు మరియు అధిక ఆదాయం పొందాలంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలను ఎంపిక చేసుకోవాలి. తెలంగాణ పరిస్థితులకు డెండ్రోబియం, వాండా, ఫిలినోప్సిస్ వంటి రకాలు అనుకూలంగా ఉంటాయి. వీటిలో డెండ్రోబియం రకాలు ఎక్కువ పూలను ఇస్తూ వాణిజ్య సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇవి వేడిని కొంతవరకు తట్టుకొని మంచి దిగుబడిని ఇస్తాయి. నాటే మొక్కలను లేదా ప్లాంటింగ్ మెటీరియల్ను మనము ఎక్కువగా ప్రభుత్వ ఉద్యాన శాఖ నర్సరీలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, విశ్వసనీయమైన ప్రైవేటు నర్సరీలు, టిష్యూ కల్చర్ ల్యాబ్లు మరియు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి పూల పరిశోధన స్థానం రాజేంద్రనగర్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యంగా ఉన్న, వ్యాధులు లేని మొక్కలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.
1: మేడం, ఆర్కిడ్స్ సాగును ప్రారంభించే ముందు ఎటువంటి మెళుకువలు పాటించాలి?
0: తెలంగాణలో ఆర్కిడ్ సాగు సాధ్యమే, అయితే బహిరంగ క్షేత్రం కంటే షేడ్నెట్స్ లేదా పాలీహౌస్ ఉష్ణోగ్రత, తేమను నియంత్రిస్తూ సాగు చేయాలి. ముఖ్యంగా డెండ్రోబియం రకాలు మనం చెప్పుకున్నట్లు తెలంగాణ పరిస్థితులకు చాలా అనుకూలంగా ఉంటుంది, అలాగే ఆదాయాన్ని అందిస్తుంది. దీనికోసం 50 నుంచి 75% షేడ్నెట్ ఏర్పాటు చేయాలి. మిస్ట్ లేదా ఫాగర్ వ్యవస్థ ద్వారా తేమను పెంచాలి. మంచి గాలి ప్రసరణ ఉండాలి. నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి. నాణ్యమైన నాట్లను ఎంపిక చేసుకోవాలి. ప్రారంభంలో చిన్న విస్తరణలో ప్రయోగాత్మకంగా సాగు చేయడం మంచిది. అలాగే ఆర్కిడ్ మొక్కలను సాధారణ పంటల మాదిరిగా నేలలో నాటరు. వీటిని కుండీలు, ప్లాస్టిక్ బాస్కెట్స్ లేదా వేలాడే బుట్టలలో పెంచుతారు. నాటే సమయంలో కొబ్బరి చిప్ప ముక్కలు, బొగ్గు ముక్కలు, చెట్టు బెరడు వంటి మాధ్యమాన్ని ఉపయోగిస్తారు. మొక్కలను షేడ్నెట్ హౌస్లో 50 నుంచి 70% నీడ ఉండేలా ఏర్పాటు చేయాలి. మాధ్యమం తేమగా ఉండేలా క్రమం తప్పకుండా నీరు పిచికారీ చేయాలి.
2: మేడం, నాటిన తర్వాత మొక్కలకు చేపట్టాల్సిన నీటి యాజమాన్యం మరియు కలుపు నివారణ చర్యలను వివరిస్తారా?
0: రైతుమిత్రులారా, ఆర్కిడ్లలో నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది. నాటిన తరువాత మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని పిచికారీ చేయాలి. మాధ్యమం ఎల్లప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి.

0: కానీ నీరు నిల్వ ఉండకూడదు. వేసవికాలంలో రోజుకు ఒకటి లేదా రెండుసార్లు, చలికాలంలో అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాలి. అధిక నీరు ఇవ్వడం వల్ల వేరుకుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కలుపు యాజమాన్యం విషయానికి వస్తే, కుండీలు లేదా బాస్కెట్లలో పెరిగే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. కలుపు మొక్కలు పోషకాలు మరియు తేమ కోసం పోటీ పడటమే కాకుండా పురుగులు వ్యాధులకు ఆశ్రయంగా మారుతాయి. కాబట్టి పెంపక ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచడం చాలా అవసరం.
1: మేడం, అదేవిధంగా ఎరువుల యాజమాన్యం ఆర్కిడ్ సాగులో ఎలా చేపట్టాలో చెబుతారా?
0: ఆర్కిడ్స్లలో ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇవి సాధారణ నేలలో పెరగవు, కాబట్టి అవసరమైన పోషకాలను ఎరువుల ద్వారా అందించాలి. నాటిన తర్వాత నీటిలో కరిగే సమతుల్య ఎరువులు 19:19:19 లేదా 20:20:20 లీటరు నీటికి 1-2 గ్రాముల చొప్పున కలిపి వారానికి ఒకసారి పిచుకారీ చేయాలి. మొక్కల పెరుగుదల దశలో నత్రజని ఎక్కువగా ఉండే ఎరువులు, పూత మరియు పుష్పించే దశలో ఫాస్ఫరస్ పొటాష్ ఎక్కువగా ఉండే ఎరువులను ఇవ్వడం మంచిది. ఎరువులను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయాలి. అధిక మోతాదులో ఎరువులు వేయకూడదు. సూక్ష్మ పోషకాలను కూడా అవసరాన్ని బట్టి అందించాలి.
2: మేడం, ఆర్కిడ్స్ కు ఏమైనా పురుగులు తెగుళ్లు ఆశించి వ్యాధులను కలుగజేస్తాయా? ఆ వ్యాధుల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: ఆర్కిడ్స్ పంటలో కూడా కొన్ని పురుగులు మరియు వ్యాధులు కనిపిస్తాయి. సరైన యాజమాన్యం పాటించకపోతే మొక్కల పెరుగుదల పుష్పోత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. మనం ఎక్కువగా ప్రధాన పురుగులు మిల్లీబగ్స్, థ్రిప్స్, అఫిడ్స్, స్కేల్ కీటకాలు, ఎర్ర సాలిడ్ పురుగులు ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తాము. ఈ పురుగులు మొక్కల రసాన్ని పీల్చి ఆకులు పసుపు రంగులోకి మారేలా చేస్తాయి. ముందుగా పురుగులు సరిగ్గా గుర్తించి ఆ తర్వాత మనం మందులు వాడాలి. ఈ పురుగుల నివారణకు మిల్లీబగ్స్, అఫిడ్స్, థ్రిప్స్ నివారణకు ఇమిడోక్లోరోఫిట్ 17.8 SL 0.3 ml 1 లీటర్ నీటిలో కలిపి, అలాగే థయోమెథాక్లామ్ 25 WG 0.25 గ్రాముల 1 లీటర్ నీటికి పిచుకారీ చేయవచ్చు. అలాగే ఎర్ర సాలిడు పురుగుల నివారణకు మనము ఎక్కువగా ప్రాపర్గేట్ 57 EC 2 ml 1 లీటర్ నీటిలో కలిపి, లేదా స్పైరోమిసోఫేట్ 1 ml 1 లీటరు నీటిలో కలిపి పిచుకారీ చేయవచ్చు. అలాగే మనము ఎక్కువగా ప్రధాన వ్యాధులు కూడా మనము ఈ మొక్కలో చూస్తాము. వేరుకుళ్ళు, ఆకుమచ్చ వ్యాధి, కాండం కుళ్ళు, బ్యాక్టీరియా వల్ల వచ్చే కుళ్ళు ఇలాంటి వ్యాధులు ఎక్కువగా మనం చూస్తాము. వీటి నివారణకు వేరుకుళ్ళు, ఆకుమచ్చ వ్యాధులు ఈ నివారణకు కార్బెండజెమ్ 1 గ్రాము లీటరు నీటిలో కలపడం, లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచుకారీ చేయవచ్చు. వీటితో పాటు కొన్ని నివారణ చర్యలు కూడా తీసుకోవాలి. షేడ్ నెట్ హౌస్ ను పరిశుభ్రంగా ఉంచాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వ్యాధి సోకిన ఆకులు మొక్క భాగాలను వెంటనే తొలగించాలి. మంచి గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి. కొత్తగా తెచ్చిన మొక్కలను కొంతకాలం విడిగా ఉంచి పరిశీలించాలి. పురుగులు కనిపించిన వెంటనే ఉద్యాన శాఖ నిపుణుల సూచనలు మేరకు తగిన పురుగు మందులు, శిలీంద్ర నాశకాలను వాడాలి.
3: మేడం, ఆర్కిడ్స్ పూల మొక్కలను నాటిన తర్వాత ఎన్ని రోజులకు పూలను కోయవచ్చు?
0: ఆర్కిడ్స్లలో పుష్పించే సమయం రకాన్ని బట్టి మారుతుంది. డెండ్రోబియం రకాలలో సాధారణంగా నాటిన 8-12 నెలల తర్వాత పూలు రావడం ప్రారంభమవుతుంది. మంచి యాజమాన్యం పాటిస్తే సంవత్సరం పొడవునా పూలను కోయవచ్చు. పూల కాడపై ఉన్న పుష్పాలలో 70-80% వికసించినప్పుడు కోత తీసుకోవడం ఉత్తమం. ఈ దశలో కోసిన పూలు మార్కెట్లో మంచి ధరను పొందటంతో పాటు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
1: మేడం, ఆర్కిడ్స్ పూలకు మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంటుందో చెబుతారా మేడం?
0: రైతుమిత్రులారా, ఆర్కిడ్ పూలకు దేశీయంగా మరియు అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. వీటి అందం, ఎక్కువ రోజులు తాజాగా ఉండే గుణం వల్ల హోటళ్లు, ఫంక్షన్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, ఫ్లోరిస్ట్ షాపులు బొకే తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తాము. అలాగే పెళ్లిళ్ళు, శుభకార్యాలు, కార్పొరేట్ కార్యక్రమాలు వంటి సందర్భాల్లో ఆర్కిడ్ పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా డెండ్రోబియం మరియు ఫెలినోప్సిస్ రకాల పూలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. సరైన నాణ్యతతో పూలను ఉత్పత్తి చేసి కోల్డ్ చైన్ మరియు సరైన ప్యాకింగ్ పాటిస్తే

0: ఇతర రాష్ట్రాలకు విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంది.
1: మేడం, చివరగా ఆర్కిడ్స్ను సాగు చేయాలనుకునే రైతులకు మీరు ఎలాంటి సూచనలు మరియు సలహాలు ఇస్తారు? కొంచెం వివరిస్తారా?
0: ఆర్కిడ్స్లు అధిక విలువ కలిగిన పూల పంట, కానీ శాస్త్రీయ పద్ధతులను పాటిస్తేనే మంచి లాభాలు వస్తాయి. ముందుగా మార్కెట్ డిమాండ్ ఉన్న రకాలను ఎంపిక చేసుకోవాలి. నాణ్యమైన వ్యాధులు లేని మొక్కలను మాత్రమే విశ్వసనీయ నర్సరీల నుంచి కొనుగోలు చేయాలి. షేడ్ నెట్ లేదా పాలిహౌజ్లలో ఉష్ణోగ్రత తేమను నియంత్రిస్తూ సాగు చేయాలి. సరైన నీటి, ఎరువులు, పురుగులు, తెగుళ్ల యాజమాన్యాన్ని పాటించాలి. కోత అనంతరం పూలను శుభ్రంగా గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్కు పంపితే మంచి ధర లభిస్తుంది. ఉద్యాన శాఖ అధికారులు లేదా ఉద్యాన శాస్త్రవేత్తలు సలహాలు తీసుకుంటూ సాగు చేస్తే తప్పకుండా మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే మీకు ఆర్కిడ్స్ పూల సాగుకు సంబంధించిన ఇంకేమైనా సందేహాలున్నా నన్ను సంప్రదించవచ్చు. ఉద్యాన విశ్వవిద్యాలయం రైతు మిత్రుల అభివృద్ధికి ఎల్లవేళలా తోడ్పడుతుంది.
2: ఆర్కిడ్స్ పూల తోటల గురించి మా సందేహాలన్నీ ఓపికతో తీర్చినందుకు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.
3: ఇప్పటి వరకు మనం తోటముచ్చట్లు కార్యక్రమంలో ఆర్కిడ్స్ పూల సాగులో పాటించాల్సిన మెళుకువలు అనే అంశం గురించి చర్చించాం. వచ్చే వారం మరొక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.

0: ఔషధ పంటల కృషిలో సాగిపో అభివృద్ధిలో పండ్ల తోటల సాగుతో రైతన్నేనుకో.
1: తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు వినండి, గొర్రెలు మేకలలో కాలిపుండు వ్యాధి నివారణ, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల గారితో పరిచయం అంటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రామగోపాల్.
2: పశుపోషకులకు పశుపాలకులకు స్వాగతం. ఈరోజు గొర్రె మేకల్లో కాలిపుండు వ్యాధి గురించి తెలుసుకోవడం కోసం రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి సవివరమైన సంపూర్ణమైన సమాచారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను, మీ ముందు ఉంచుతాను. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి డాక్టర్ గోపాల గారు.
3: నమస్కారం అండి.
2: ముందుగా తెలియచేయండి, ఈ గొర్రె మేకల్లో కాలిపుండు వ్యాధి రావడానికి గల కారణాలు మన రైతు సోదరులకు పశుపోషకులకు పశుపాలకులకు వివరించండి.
3: కాలిపుండు వ్యాధి లేకపోతే దీన్ని బురద పుండ్ల వ్యాధి అని కూడా అంటారు. దీన్ని ఫుట్ రాట్గా కూడా పిలుస్తాము. ఇది కాలిపుండ్ల రోగం అనేది ఎక్కువగా గొర్రెలలో, కొంతవరకు మేకలలో కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా అత్యంత ముఖ్యమైన అంటువ్యాధిగా పరిగణిస్తాము. ఇది ప్రధానంగా ఈ వ్యాధి కాళ్ళ గిట్టల మధ్య భాగాన్ని దెబ్బతీసి తరువాత గిట్ట మొత్తం కుళ్ళిపోయే స్థాయికి చేరుతుంది. ఫలితంగా జంతువు తీవ్రమైన నొప్పితో కుంటుతో నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గొర్రెల పరిశ్రమకు అత్యధిక ఆర్థిక నష్టాన్ని కలిగించే కాలి వ్యాధులలో ఫుట్ రాట్ ఒకటి. భారతదేశంలో ఇది గొర్రెల పెంపకందారులకు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి వల్ల జంతువులు సరిగ్గా మేత తినలేవు, శరీర బరువు తగ్గుతుంది, మాంస ఉత్పత్తి తగ్గుతుంది. తీవ్రమైన సందర్భాల్లో జంతువులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
2: అంటే ప్రత్యేకంగా ఆ మంద నుంచి దూరం ఉంచాలంటారా?
3: అవునండి, అదే మందలో ఈ పశువుని ఉంచితే ఆ వ్యాధి సోకిన పశువు నుంచి వేరే పశువులకి ఈ బ్యాక్టీరియా వల్ల కలిగే రోగము అంటుతుంది. ఇది ముఖ్యంగా తేమ ఉండే పరిసర ప్రాంతాల్లో, తేమ ఉండే ప్రాంతాల్లో ఈ గిట్టల ద్వారా ఈ బ్యాక్టీరియా, ముఖ్యంగా డైక్లోబాక్టర్ నోడోసస్ అనే బ్యాక్టీరియా ఆ కాళ్ళ మీద పుండ్లని కలగజేస్తాయి.
2: అయితే మీరు ఈ గొర్రెల మేకల్లో కాలిపుండు వ్యాధి కారణాలు అడిగితే కొన్ని లక్షణాలు కూడా తెలియజేశారు. ఇంకా ఏమైనా లక్షణాల ద్వారా మనం ఈ యొక్క కాలిపుండు

0: వ్యాధిని గమనించవచ్చా? ఆ వివరాలు ఉంటే చెప్పండి.
1: ముఖ్యంగా ఇది 4-5 దశల్లో మనం దీన్ని గుర్తించవచ్చు. మొదటగా ఈ గొర్రెలు కుంటడం ప్రారంభిస్తాయి, అంటే అది మొదటి దశ అన్నప్పుడు. దాన్ని చూసినప్పుడు గిట్టల మధ్యలో ఎరుపుదనం అనేది కనిపిస్తుంది. ఈ ఎరుపుదనం అనేది ముందుగా ఈ గొర్రెలు వర్షాకాలంలో బురద ప్రాంతాల్లో మేత మేయడము, ఎక్కువసేపు బురదల్లో ఉండడం వల్ల ఆ గిట్టల మధ్యల భాగము మెత్తబడుతుంది. రెండవ దశకు వచ్చేసరికి ఈ ఎరుపుదనం అనేది ఎక్కువగా ఉండి చిన్న గాయం అవుతుంది. మూడో దశలో ఆ గాయం ద్వారా ఏ బ్యాక్టీరియా అయితే దానికి వ్యాధికారకము అవుతుందో ఆ బ్యాక్టీరియా ఆ చిన్న గాయము ద్వారా లోపలికి వెళ్ళి ఆ వ్యాధి తీవ్రతను ఎక్కువగా చేస్తుంది. నాలుగో దశలో ఇది మనం గనక చూస్తే ఆ గిట్టలు మధ్యలో ఆ తోలు గిట్టల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కుళ్ళిపోయేలాగా చేస్తుంది. చివరి దశలో గిట్టలు ఊడిపోయి పశువు నడవలేని పరిస్థితిలోకి వచ్చేస్తుంది.
0: మరి ఇటువంటి సందర్భంలో మన పశు పోషకులు పశుపాలకులు మరి ఎటువంటి ప్రాథమిక చికిత్స చేసుకోవాలి? ముందుగా ఆ వివరాలు చెప్పండి.
1: దీనికి చికిత్స అంటే ముందుగా గుర్తించడము ముఖ్యము. మొదటి రెండవ దశల్లో గుర్తిస్తే చికిత్స అనేది సులభతరం అవుతుంది. ఆ మొదటి రెండు దశల్లో గుర్తించి దానికి తగిన చికిత్సలు చేయించాలి. దగ్గరలో ఉన్న పశువైద్యాధికారిని కలిస్తే దానికి సరి అయిన యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ 4-5 రోజులు వాడితే అది తగ్గిపోతుంది. అలాగే మూడో దశ నాలుగో దశలో చేస్తే మనకు ఖర్చులు పెరుగుతాయి, అది దాని చికిత్సకి ఖర్చు పెరుగుతుంది. ఐదో దశకు వచ్చేసరికి దాన్ని ఏం చేయలేము, ఎందుకంటే గిట్టలు ఊడిపోవడం వల్ల ఇంకా పశువుని మనం ఉంచుకోవడం కంటే ఆర్థిక నష్టం కలుగుతుంది రైతుకి.
0: మరి ఇటువంటి సందర్భంలో పశు పోషకులు పాలకులు తర్వాత ఈ మందలు మందలుగా పెంచుతున్నటువంటి సందర్భంలో మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షెడ్లో వాటిని సాయంత్రం తీసుకొని వస్తుంటారు, షెడ్లో తోలుతుంటారు. ఇటువంటి సందర్భంలో ప్రథమ చికిత్సగా కానీ ఈ రోగం రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? షెడ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించండి.
1: ముఖ్యంగా ఈ వానాకాలంలో బురద ఎక్కువగా ఉన్న నేలల్లో వీటిని ఎక్కువసేపు ఉంచకూడదు, మేపకూడదు. అది ప్రధాన లక్షణం. రెండవది, అవి కుంటడం ప్రారంభిస్తే వెంటనే వాటిని గుర్తించి వాటిని మంద నుంచి దూరం చేయాలి. మూడవది, వీటిని ఈ సాయంత్రము మనము ఆ కొట్టం కానీ లేకపోతే ఆ షెడ్డులో మనం ఉంచినప్పుడు ఆ షెడ్డు అనేది మొత్తం పొడి వాతావరణంలో ఉండాలి, అక్కడ తేమ ఉండకూడదు.
0: మరి షెడ్డులో సాయంత్రం పూట షెడ్లోకి ప్రవేశించేటప్పుడు ఆ గేట్ దగ్గర కానీ డోర్ దగ్గర కానీ ఏదైనా చికిత్స చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అప్పుడప్పుడు మీలాంటి శాస్త్రవేత్తలు తెలియజేస్తుంటారు నీటిలో పొటాషియం పర్మాంగనేట్ ఏదో ద్రావణంలో ఈ కాళ్ళు అదితే కొంతవరకు ఉపశమనం ఉందంటుంటారు. మరి ఆ వివరాలు మాకైతే సంపూర్ణంగా తెలియదు, కనుక ఒక్కసారి రైతు సోదరులకు వివరంగా తెలియచేయండి.
1: అవునండి, మీరు చెప్పినట్టు ఇది ఎక్కడైతే మనము ఫాములు మెయింటైన్ చేస్తామో ఆ ఫాములు అన్ని సదుపాయాలతో ఉంటుందో అక్కడ ఈ చిన్నగా ఆ నీళ్ళల్లో ఏ పశువులైతే ఆ నీటిని దాటుకుంటా పోతాయో ఆ నీళ్ళల్లో మనము పొటాషియం పర్మాంగనేట్ అనే పొడిని కలపడం వల్ల అది యాంటీసెప్టిక్ ద్రావణంగా తయారయ్యి ఏదైనా చిన్న మొత్తంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, వీటితో పాటు FMD గాలికుంటు వ్యాధి ఉన్నా, ఇంకా వేరే ఏదైనా ఉన్నా కానీ ఈ ద్రావణం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది వ్యాప్తి తగ్గుతుంది. అలాగే మనం ఏదైనా పశువు లక్షణంతో కనిపిస్తే దాన్ని సపరేట్గా వేరు చేసి ఈ ద్రావణంతో కడగడం వల్ల అలాగే దాన్ని పొడి ప్రాంతంలో ఉంచడం వల్ల వ్యాప్తిని తగ్గించవచ్చు.
0: తర్వాత ఇప్పుడు దగ్గరలో పశు వైద్య నిపుణులు ఉంటారు, తర్వాత గోపాలమిత్ర అని కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు, గోపాలమిత్రులు కూడా సహాయపడుతూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో వారికి దగ్గర ఉంటే వారు వారి యొక్క సహాయం కోరవచ్చు. అటువంటి సందర్భంలో ఎటువంటి సహాయము గోపాల మిత్రుల నుంచి కానీ పశు వైద్య అధికారుల నుంచి కానీ ఈ మందలుగా పెంచే వాళ్ళకు కానీ మామూలుగా కొన్ని ఒకటి నుంచి ఒక 10 దాకా

0: ఈ గొర్రెలు మేకలు పెంచుకునే వాళ్ళకు ఈ సహాయం అందుతుంది? ఆ వివరాలు ఒకసారి వివరించండి.
1: మీరు గనక ఇలాంటి లక్షణాలు, కాళ్ళల్లో పుండు, అది వాసన రావడము, ముఖ్యంగా ఈ వ్యాధిలో కుళ్ళిపోయిన వాసన అనేది వస్తుంది, అది తీవ్రమైన దశలో. ఈ కుళ్ళిపోయిన వాసన వచ్చింది అంటే అది తప్పకుండా ఈ వ్యాధే, అది కాలిపుండు వ్యాధి. సో ఆ దశలో దీన్ని పశువైద్యాధికారి దగ్గరికి తీసుకెళ్తే దానికి తగిన చికిత్సలు చేసి దానికి కావలసిన మందులు ఇచ్చి దాన్ని 3-4 రోజుల దాకా దానికి మందులు ఇచ్చి ఫ్లూయిడ్స్ గ్లూకోజులు ఇచ్చి దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే పశువైద్యాధికారితో పాటు వాళ్ళ సహాయకులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా దీన్ని సరి అయిన పద్ధతిలో శాస్త్రీయబద్ధంగా దీనికి చికిత్స అందిస్తారు.
0: తర్వాత మన దేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ టీకాల కార్యక్రమం కూడా అప్పుడప్పుడు నిర్వహిస్తుంటుంది. మరి ఈ టీకాల కార్యక్రమం ద్వారా ఎటువంటి రక్షణ లభిస్తుంది ఈ కాలిపుండు వ్యాధికి? ఆ వివరాలు ఒక్కసారి మన పశు పోషకులకు, పాలకులకు, అలాగే పశు కాపర్లకు కూడా తెలియచేయండి.
1: ముఖ్యంగా ఈ కాలిపుండ్ల వ్యాధికి టీకా, అదే వ్యాక్సిన్ అనేది లేదు. ఇప్పటి వరకు అది ప్రయోగ దశలోనే ఉంది. దానికి 2-3 రకాల టీకాలు తయారు చేయడం జరిగింది. వాటిని పరీక్షించే పద్ధతిలో దాని పరీక్షణ ల్యాబుల్లో కానీ బయట పశువుల్లో కానీ దాని మీద టెస్టింగ్ జరుగుతూ ఉంది, ప్రయోగం నడుస్తూ ఉంది. అది ఎంత మోతాదులో దాన్ని వ్యాధి వ్యాప్తి అనేది అరికడుతుంది, దాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని పెద్ద మొత్తంలో ఈ వ్యాక్సిను ఉత్పత్తి చేసి ప్రభుత్వము దీన్ని అందిస్తుంది. ఇప్పటివరకు అయితే వ్యాక్సిన్ అనేది ప్రయోగ దశలోనే ఉంది.
0: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. అయితే మామూలుగా షెడ్ల నిర్మాణాలు కూడా చేపడుతుంటారు, 100 కొద్ది పెంచే యొక్క పశు పోషకులు, గొర్రెలు కానీ మేకలు కానీ. మరి ఇటువంటి సందర్భంలో షెడ్ల నిర్మాణం ఏ విధంగా నిర్మించుకుంటే బాగుంటుంది? ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
1: గాలి వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశంలో, ఎత్తైన ప్రదేశంలో షెడ్డు నిర్మించుకుంటే తేమ అనేది ఉండదు. మరియు ఈ మేకలు గొర్రెలకి ఆ నత్తలు కానీ ఈ దోమలు ఈగలు అనే వ్యాధి కానీ వ్యాప్తి కానీ తక్కువగా వస్తుంది. దోమలు ఈగలు అనే పరాన్న జీవులు ఎత్తులో ఉండడం వల్ల కింద ఉండే ఈ ఈగలు కానీ అవి పైకి రావడం కానీ, కొన్ని పురుగులు కానీ. షెడ్డుని ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. గాలి వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉంటే ఈ మేకలకి ఈ దోమలు ఈగల ద్వారా సంక్రమించే వ్యాధులని అరికట్టవచ్చు.
0: సాధారణంగా ఈ షెడ్ల నిర్మాణం కానీ తర్వాత గొర్రెలు మేకలు పెంచుకోవాలంటే కూడా ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో చక్కటి స్కీమ్స్ కూడా ప్రారంభించాయి, పథకాలు ప్రారంభించాయి. మరి ఈ పథకాల భాగంగా ఈ గొర్రెల ఆరోగ్యం గురించి కానీ, మీరు అన్నారు షెడ్ల నిర్మాణం ఎత్తైన స్థలంలో నిర్మించుకోవాలంటున్నారు, మరి దీనివల్ల కొన్ని రోగాలు అరికట్టే అవకాశం కూడా ఉంది అని తెలియజేస్తున్నారు. మరి ఏమైనా సబ్సిడీ మన అందజేస్తారా ప్రభుత్వం? ఎట్టట్లా ఉంది ఈ గొర్రెల పెంపకంలో? ఏమైనా ఉంటే ఆ సలహాలు ఒకసారి తెలియజేయండి.
1: భారతదేశ ప్రభుత్వము ఈ APNL అనే ప్రాజెక్టులో 50% బ్యాంకు సబ్సిడీతో మనం పొందగలిగితే మిగిలిన 50% ప్రభుత్వము పూర్తిగా ఖర్చు పెట్టుకుంటుంది, మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. మీరైతే ఏదైతే 50% బ్యాంకు నుంచి తీసుకున్నారో దాన్ని మాత్రం కట్టుకోవాల్సి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే, భారతదేశం ఇచ్చే 50% అనేది అనగా ముఖ్యంగా మీరు 20 లక్షల నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. 20 లక్షల నుంచి 2 కోట్ల దాకా ఈ ప్రాజెక్టు, ఈ స్కీమ్ అనేది ఉంటుంది. దీంట్లో ప్రతి 20 గొర్రెలకు ఒక, 20 ఆడగొర్రెలకు ఒక మగ గొర్రె, అలాగే జాగ మేత మేయడానికి జాగ, గడ్డి పెంచుకోవడానికి కొంత భాగము, అలాగే నీటి సదుపాయము అన్నీ ఉంటే, ఇవన్నీ చూసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న పశువైద్యాధికారిని, మీ మండల పశువైద్యాధికారిని సంప్రదించి ఇలాంటి పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.
0: చక్కగా వివరిస్తున్నారు, బాగుంది. చివరిగా తెలియజేయండి, ఈ పశు పోషకులు, పశుపాలకులు వారు ఉండి వాటిని గొర్రెలను మేకలు మేపే అవకాశం ఉండదు, పశు కాపర్లు మేపుతూ ఉంటారు సాధారణంగా. మరి పశు కాపర్లు గొర్రెలను మేకలు మేపుతున్నటువంటి సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిశీలన వాళ్ళు చేయవలసి ఉంటుంది, వారికి చిన్నపాటి సలహాలు ఏమైనా ఉంటే ఒకసారి

0: హెచ్చరిక చేయండి. పశు కాపుర్లకి మనము ముందుగా కొంతవరకు అవగాహన కల్పించాలి. ఏ కాలంలో, వానాకాలంలో వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే తెలియజేయడము, తెలియజేసిన సాయంత్రం పూట ఇంటికి వచ్చినప్పుడు దానికి తగిన చికిత్స చేయించడము ముఖ్యము.
1: ముఖ్యంగా ఈ పశు కాపర్లకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిశీలన వాళ్ళు చేస్తే బాగుంటుంది వివరించండి.
0: ఈ సందర్భంలో ముందుగా ఆ గొర్రెలు కుంటడం ప్రారంభిస్తాయి. కుంటినప్పుడు దానిని గుర్తించి అది నిజంగా కాలిపుండు ద్వారా వచ్చిందా, వేరే గాయం వల్ల వచ్చిందా అనేది పశు కాపర్లు దాన్ని గుర్తించి దానికి తగిన చికిత్స చేయించడం
1: అంటే ముఖ్యంగా ఈ గిట్టలను.
2: మీరు ఇంతవరకు గొర్రెలు మేకల్లో కాలిపుండు వ్యాధి నివారణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీఎస్ రామగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయం అంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
3: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో లక్ష్మయ్య వెంకటయ్య దంపతులకు జన్మించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కొమరయ్య గారు నమస్కారం అండి.
4: నమస్కారం.
3: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు, ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
4: ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిషన్ 20 తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 చాలా రిగరస్ గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్ని కూడా వెట్ చేసి ఫైనల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీస్, మన ఎగ్జిస్టింగ్ పాలసీస్, వరల్డ్ లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్, వరల్డ్లోనే నంబర్ వన్ గా ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రెసిడెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020 ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్ గా లాస్ట్ బడ్జెట్ సెషన్ లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్ గా విభజించి ఇప్పుడున్న చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు.
3: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
4: ఇంతకుముందు పాలసీలో 10+2 స్టేట్ గవర్నమెంట్స్ లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్ 1 వచ్చి 10th వరకు, తర్వాత 11-12 సెపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక్కొక్క స్టేట్ లో ఒక విధంగా పాలసీ ఉండేది. దానికి బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ క్లాస్ 1 అండ్ 2 దాన్ని ఒక సెగ్మెంట్ గా తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్ లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఇల్యూషన్ బేస్డ్ ప్రాక్టికల్ లెర్నింగ్, అంటే ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ బొమ్మ చూపించే బదులు యాపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి ప్రాక్టికల్ గా లెర్నింగ్ సిస్టమ్ ను వాళ్ళు చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్లో. క్లాస్ 1-2 బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మంచి ప్రాక్టికల్ గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 ఇయర్స్ అది. దానిలో ఒక మంచి ఒక స్టూడెంట్ను ఒక లెవెల్గా, అంటే అతను స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉండాలనేది, యాక్టివిటీ బేసిస్గా వాళ్ళకు ఒక లెర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
3: మల్కా కొమరయ్య గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏమిటండి?
4: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-1 ఉండేది. అంటే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లలను ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఫెసిలిటేటర్గా పెట్టి దాన్ని ప్రాక్టికల్గా లెర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్గా గ్రౌండ్లో చూపించడం, ఆ విధంగా ప్రాక్టికల్గా వాళ్ళకు ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమయ్యేటట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టేటట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి

0: ఏ విధంగా కూడా వాళ్ళకు సబ్జెక్టు నేర్చుకోవడంలో డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
1: మాతృభాషలో బోధన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ మూడు భాషల విధానం ఏమిటి?
0: మాతృభాష అనేది మనం ఎవరైనా కానీ మనం పుట్టంగానే వాళ్ళ మాతృభాషలో మదర్ ఫాదర్గా లేకపోతే ఏ లాంగ్వేజ్లు ఉంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు. దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది. దాంతో కమ్యూనికేషన్కు మనం లాంగ్వేజ్ కావాలి. అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్కి పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడాలి. కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలు అనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది కావనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడం. అంటే ఆప్షన్స్ ఇచ్చారు. అంటే నువ్వు తెలుగు మీడియంలోనే ఇనీషియల్ స్టేజ్లో చదువుకొని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు. సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు. హిందీ మీడియం కావాలన్నట్టు కూడా చదువుకోవచ్చు. తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం ఎవరికి ఏ స్టేట్లో వాళ్ళు కన్వీనియంట్ ఉంటే చదవచ్చు ఇనీషియల్ ఏజ్లో. తర్వాత పైకి క్లాసెస్కి వచ్చే వరకు అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనం ఇక్కడ చదువుకొని ఎక్కడికి పోయినా కానీ మనం పనిచేయాలంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ను నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటరు. ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో ఈ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు. అది చాలా మంచిది.
1: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360 డిగ్రీ అసెస్మెంట్ అంటే ఏమిటి?
0: ఇంతకుముందు స్టడీస్ ఎట్లా ఉంటే టీచర్ డైరెక్ట్గా టీచ్ చేసేది క్లాసులో. దాంతో ఏమవుతుందంటే అది 1-to-1 కమ్యూనికేషన్ ఉండేది. టీచర్స్కు చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాసులో ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360 డిగ్రీ అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది. ఎన్ఐటీలో కానీ ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్లో ఈ పద్ధతి అంతా అమలుకు లేదు. అంటే 360 అసెస్మెంట్తో ఏంటంటే టీచర్స్ ఒక నార్మల్గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్గా పిల్లలను కూడా క్లాసులు ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తే దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి. ప్లస్ ఇంకొక విధం ఏంటంటే అసెస్మెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి. ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకు ఎంతవరకు అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మన 360 డిగ్రీ అసెస్మెంట్.
1: బోర్డు పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్స్లో మార్పులు ఏమిటి?
0: ఇంతకుముందు ప్రతి ఎగ్జాము 10+2లో 10th బోర్డ్ ఎగ్జామ్ ఉండేది. దాని తర్వాత ఇంటర్మీడియట్లో 1-2 ఇయర్స్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపి పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది. ఈవెన్ 5th లెవెల్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది. ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెట్టుతున్నారు. తర్వాత 8th లో ఒక టెస్ట్ ఉంటుంది. తర్వాత 10th ఉంటుంది, 12th లో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హైయర్ క్లాసెస్కు సెమిస్టర్ సిస్టమ్, అంటే ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు మంచి అంటే ఇయర్లో చదవాల్సి ఒకసారి రాయాల్సింది అంతా కూడా 6 నెలలకు ఒకసారి రాస్తే వాళ్ళకు చదవడం ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా సేమ్ సిస్టమ్ను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా హైయర్ క్లాస్కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది. పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్స్ చేయబడతాయి. కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది. మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ 6వ తరగతి నుంచే ఎందుకు రావాలి? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది 6th క్లాస్ నుంచే తీసుకురావాలి అనుకుంటున్నారు?
0: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ ప్రాక్టికల్ వరకే చదువుకునేది. ఇప్పుడు ఏమైందంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ తోని ఇప్పుడు ఒక 10th చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్ తోని డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళ వొకేషన్ క్లాసెస్ 6th నుంచి ఉంటే ఆ వొకేషన్లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది. ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది. ఇంతకుముందు ఓన్లీ

0: దాని కొరకు ఐటీఐ అని పాలిటెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది. అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్కు 10th వరకే కానీ 12th వరకు కానీ వొకేషనల్ కోర్సులు చేస్తే, ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగలేక డిస్కనెక్టివ్ చేసినా కానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్తోని వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి. ప్లస్ ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్తో ఏమవుతుందంటే మనం ఏం చదువుతున్నావో దాన్ని ప్రాక్టికల్గా చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు 80% 90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్టు, ఆ థియరీని మళ్ళీ 40%లో ల్యాబ్ పోయి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టికల్గా చూడడం, ప్రతి సబ్జెక్ట్ సైన్స్ స్టూడెంట్ సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్రాక్టికల్స్ చేయడం, ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చి ఫ్యూచర్లో ఆ లైఫ్లో ఏదైనా అన్ఫార్చునేట్గా వచ్చినప్పుడు దాన్ని ఉపాధి కూడా కల్పించడానికి వీలవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
0: ఇంతకుముందు ఏమంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజిసి అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండే. దాని మీద ఏమవుతుంటే ఒకసారి ఈ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్గా రెండే ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th క్లాస్ వరకు. 12th క్లాస్ ఎబో ఉన్న అన్ని డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, లా కానీ, మిగతా అన్నీ కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అన్ని కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడం అయింది. దానికి ఇంటర్నల్గా డిపార్ట్మెంట్స్గా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కంబైన్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
1: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
0: తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఏమిందంటే ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ కోఆర్డినేషన్తో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే నేను గవర్నమెంట్కు లాస్ట్ 1 ఇయర్ నుంచి రిప్రజెంట్ చేసేసాను, రెండు కమాండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ సపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సపరేట్ అవుతుంది, ఎస్ఎస్సి సపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే, కాబట్టి ఒకసారి ఈ కామన్ పాలసీ వస్తే అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అవుతాయి, పిల్లలకు కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ స్టేజ్లో జరగకుండా ఉంటాయి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్, ఈ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఇవ్వడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు సరి అయిన ప్లేస్ లేకుండా ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్లో క్లాసులు నడిపి, కోచింగ్ నడిపి, వాళ్ళు పొద్దున 8 o'clock వస్తే లాక్ ఇస్తే మళ్ళీ 8 o'clock వదులుతారు. అంటే ఒక జైల్లాగా 8 hours 12 hours స్పెండ్ చేసి పోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువును కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఈపీ పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే అట్ లార్జ్ స్టూడెంట్స్ అందరికీ, కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ చదువుకోకుండా వాళ్ళకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు, అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ పోగానే ఇండస్ట్రీ కనెక్ట్, కాలేజ్ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీ వాళ్ళను కూడా మనం టీచర్స్గా వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడే బయట ఏమున్నది ఇట్లా ఉంటుంది అనేది తెలియజేస్తే ఆ సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకురావాలని, అయితే ఎన్ఈపీఎస్సీ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనేది కోరుతున్నాను.
1: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.

0: ధన్యవాదాలండి.
1: నమస్కారం.
2: మీరింతవరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ అంశం గురించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అధ్యక్షతన తెలంగాణ ప్రాంత నాయకులతో సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అనుసరించవలసిన రాజకీయ కార్యాచరణపై జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో దక్షిణ మధ్య భారతదేశంలోనే అతిపెద్ద ప్రదర్శనైన హైప్లెక్స్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎక్స్పో 2026 ఈరోజు ప్రారంభమైంది. తెలంగాణ ఆంధ్ర ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4 రోజుల ప్రదర్శనను పారిశ్రామిక మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలు అందిస్తోందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. గిరిజన సంక్షేమానికి కేంద్రం మరింత సహకారం అందించాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ న్యూఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువాలవరంను కలిసి వినతిపత్రం సమర్పించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని లోక్భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక వర్షాకాల పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తారు. కర్ణాటకలోని రాయచూర్, యాడ్గిరి జిల్లాల పరిధిలోని దేవదుర్గ బ్లాక్లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ పనులు ప్రారంభించేందుకు కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల ప్రవేశాల గడువును 9 సెప్టెంబర్ వరకు పొడిగించారు. మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలో బేత్వా నదిని దాటేటప్పుడు పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి వచ్చిన మీడియా కథనంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణనలోకి తీసుకుని ఎన్హెచ్ఆర్సి పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి సురక్షితమైన రవాణా సౌకర్యం లేకపోవడం గౌరవప్రదమైన విద్యను పొందే వారి ప్రాథమికం నిరాకరించడమేనని అభిప్రాయపడింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. చలో చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి గానం చేసిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం, సంగీతం మహతి స్వరసాగర్.

తర్వాత శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా జావేద్ అలీ పాడిన పాట చిత్రం థండేల్.

చిత్రగీతాలలో చివరిగా మణశంకర వరప్రసాద్ గారు ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ, శ్వేతమోహన్ గానం చేసిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం, సంగీతం భీమ్సార్.

0: House at 11:30 a.m. until 12 noon. When the sitting resumed at 12 noon, Chairman Radhakrishnan called for the commencement of the question hour. That's all in Parliament Review.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన వేటూరి సుందరరామ్మూర్తి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

తర్వాత అత్తకు యముడు అమ్మాయికి మూడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి సుందరరామ్మూర్తి గీతం, సంగీతం చక్రవర్తి.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: సంగీతంతో

0: సెద తీర్చే సరాగాల సారం,
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
0: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి,
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: చిత్రగీతాలలో చివరిగా కొండవీటి రాజా, ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గానం చేసిన వేటూరి సుందర రామ్మూర్తి గీతం, సంగీతం చక్రవర్తి.

0: on 9289094044.
1: Current Affairs.
2: ఆకాశవాణి కడప కేంద్ర హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు. అప్పు చేసి పప్పుకూడు చిత్రం కోసం ఘంటసాల లీలా గానం చేసిన పింగలి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: పాత సినిమా పాటలు, మధుర గీతాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటున్నారు.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు, ఈగలు జమగా అవారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయి వస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా?

0: పోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
2: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
3: మధుర గీతాల తర్వాత బావామరదల చిత్రం కోసం ఎస్ జానకి గానం చేసిన ఆరుద్ర గీతం సంగీతం పెండ్యాల.

0: మాటైనా
1: పాటైనా ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు,
0: ఏది అర్థం కాదు పైకి చేతల్లు, ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం కోసం ఘంటసాల పి లీలా పాడిన పాట, సాహిత్యం పింగళి నాగేంద్రరావు, సంగీతం ఘంటసాల.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: మధుర గీతాల తర్వాత పాతాళ భైరవి చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఘంటశాల పి లీలతో కలిసి పాడిన పాట సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

0: మన్ కీ బాత్. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800-11-7800-1800-1700 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల పి లీలతో కలిసి స్వీయ సంగీత నిర్వహణలో పాడిన పాట సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

సదాశివ బ్రహ్మం సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చగా పి లీలా పాడిన పాట చిత్రం భలే రాముడు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మనోజనరంజని. పాత సినిమా పాటలు, మధుర గీతాలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. వాగ్దానం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన గీతం, రచన దాశరథి, సంగీతం పెండ్యాల.

శ్రీశ్రీ సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా పి సుశీల ఘంటశాల పాడిన పాట చిత్రం మాంగల్య బలం.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: నాన్న.
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుక తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: తర్వాత రాజమకుటం చిత్రం కోసం పి లీలా పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం, సంగీతం మాస్టర్ వేణు.

తర్వాత భాగ్యచక్రము చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో, క్షమించండి, పింగళి సాహిత్యానికి ఘంటశాల పి సుశీల పాడిన పాట సంగీతం పెండ్యాల.

శ్రీకృష్ణార్జున యుద్ధం ఈ చిత్రం కోసం ఎస్ వరలక్ష్మి పాడిన పాట. రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం పెండ్యాల.

0: మన్ కీ బాత్. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు, ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800-117-0180-11-0 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: తర్వాత చరణదాసి చిత్రం కోసం మాధవపెద్ది సత్యం, స్వర్ణలత పాడిన పాట. సాహిత్యం కొసరాజు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలయని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

తర్వాత మహామంత్రి తిమ్మరసు చిత్రం కోసం ఎస్ వరలక్ష్మి పాడిన పింగళి నాగేంద్రరావు గీతం, సంగీతం పెండ్యాల.

0: certain that small merchants will not be charged for accepting digital payments. And at the Asian Youth and Junior Weightlifting Championships in Tashkent, India's Thitli Maji clinched a silver in the women's 45-kilogram category, marking an impressive start for the country. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భావన. గాయం గురించి శ్రీ పొత్తూరు సుబ్బారావు గారి ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ప్రసారమవుతాయి. 7:00 హనుమకొండ జిల్లా సమాచార లేఖ, రచన డి వీణావాణి గారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా గురించి యోగా గురువు గౌతమ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కాల్వ టి వెంకటేశ్వర్లు గారి నాదస్వరం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకం కార్యక్రమంలో నాన్న నన్ను క్షమించు శ్రీమతి ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారి కథానికి ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం 2వ భాగం చిందు యక్షగానం ప్రసారమవుతుంది. కథకులు శ్రీ గడ్డం, కనకయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతుల గురించి రాజేంద్రనగర్ శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పూల పరిశోధనా స్థానం అధికారి శాస్త్రవేత్త డాక్టర్ గద్య జ్యోతి గారితో డాక్టర్ భూక్యా వీరన్న గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నిలయంలో సమయం సరిగ్గా 11:12. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెర్ట్స్పై, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపు ఉదయం 5:50 రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.